శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 5వ తేదీ ఈరోజు మంగళవారం. వివిధ భారతి నిలయంలో సమయం 5:58:40. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులు ప్రపంచ బ్రాండ్లుగా ఎదిగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు నిర్దేశించారు. సచివాలయం నుండి ఆర్టీజీఎస్ కేంద్రంలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై

సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజల ఆరోగ్య భద్రత సంక్షేమమే లక్ష్యంగా కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుందని పర్యాటక శాఖ మంత్రి కొందర దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నెడదవోలు మండలం పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 54 మంది లబ్ధిదారులకు 24.641 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఆయన పంపిణీ చేశారు. గతేడాది నిర్వహించిన కార్యక్రమాల కొనసాగింపుగా ఈ ఏడాది యోగా దినోత్సవ కార్యక్రమాలు ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులకు సూచించారు. జూన్21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాట్లపై మంత్రి విజయవాడలోని ఆయుష్ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం నిర్వహించిన పాలసీ 2026 ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఫలితాలు విడుదల చేస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ సేవలపై 77.3% మంది సంతృప్తి వ్యక్తం చేసినట్టు పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్లో తేలిందని ఇంధన శాఖ తెలిపింది. సేవలు ఇంకా మెరుగుపడాల్సి ఉందని 22.2% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు పేర్కొంది. ఆర్టీజీఎస్ నివేదిక ప్రకారం అధికారులు ఈ వివరాలు వెల్లడించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు చెట్ల నరికివేతను వీలైనంత తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యల సిఫార్సు కోసం అటవీ దళాల అధిపతి చైర్మన్గా చెట్ల సంరక్షణ సలహా కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 355 పాయింట్లు, నిఫ్టీ 121 పాయింట్లు లాభపడ్డాయి. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 95.08 రూపాయల వద్ద ముగిసింది. రాష్ట్రంలో 3 రోజులు భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ద్రోణి ప్రభావంతో ఈరోజు పార్వతీపురం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. వేసవి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని విద్యుత్ ఉప కేంద్రాల వద్ద సౌరశక్తి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. వార్తల వివరాలు. వేసవి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా మంచినీటి సరఫరా సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి రాష్ట సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీటి సరఫరా కోసం ప్రతి జిల్లాకు 1 కోటి రూపాయల చొప్పున నిధులు విడుదల చేయాలని సూచించారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడంతో పాటు బోర్ల మరమ్మతులు చేపట్టాలని స్పష్టం చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా వడదెబ్బ నివారణకు మంచినీరు మజ్జిగ పంపిణీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణలోని విద్యుత్ ఉప కేంద్రాల వద్ద సౌరశక్తి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ రాష్ట సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశ వివరాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్డూరి లక్ష్మణ్ కుమార్, వాగిటి శ్రీహరితో కలిసి నిన్న పాత్రికేయులకు వివరించారు. ఉమ్మడి జిల్లాలో 19 ప్రాంతాల్లో 20 మెగావాట్ల సామర్థ్యమున్న సౌరశక్తి ప్లాంట్లను 66 కోట్ల 50 లక్షల రూపాయలతో ప్రయోగాత్మక విధానంలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తెలంగాణలో భూముల ధరలను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించాలని, వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చు తగులున్న చోట క్రమబద్దీకరించాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలియజేశారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో విఏఓలకు స్మార్ట్ ఫోన్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ పేదరిక నిర్మూలనలో గ్రామ సంఘ సహాయకులు విఏఓల పాత్ర కీలకమని తెలిపారు. వారి కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 28,500 స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: మహిళలు చిన్న చిన్న అవసరాలకు తండ్రి మీద, భర్త మీద, కొడుకు మీద ఆధారపడటం కాదు, తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అనేటువంటి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో డోక్రా సంఘాలను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం, ఆ తీసుకొచ్చినటువంటి డోక్రా సంఘాలను కూడా మరింత ఎప్పటికప్పుడు బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగానే అనేకమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ యొక్క డోక్రాకు సంబంధించినటువంటి గ్రూప్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వారికి 50,000 రూపాయలు పైబడి ఖరీదు చేసేటువంటి అకౌంట్ని మీ అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో మీ భూమి మీ హక్కు కార్యక్రమం కింద రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కొనసాగుతోంది. నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి పిసి జనార్దన్ రెడ్డి నిన్న రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల భూమి హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: ప్రతి కుటుంబానికి 3 చిన్న సిలిండర్లు ఇస్తా ఉన్నాము. స్త్రీ శక్తి ఓన్లీ ఆధార్ కార్డు చూపించేసి బస్సుల మొత్తం తెలుగుతా ఉన్నారు. ఈ రోజు గ్రామీణ వ్యవస్థలంతా కూడా
0: ఆంధ్రప్రదేశ్లో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నిలవాడ గ్రామంలో 66 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు కాలువలను ఆయన ప్రారంభించారు. అనంతరం కెరటం గ్రామంలో 96 లక్షల రూపాయలతో నిర్మించిన సాగునీటి కాలువలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ది దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో రహదారులు, డ్రైన్లు నిర్మించడంతో పాటు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పుష్కరాల ఏర్పాట్లపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, పుష్కరాలకు దాదాపు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, వారి సౌకర్యార్థం టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పుష్కర నిధులతో శాశ్వత అభివృద్ది పనులు చేపడతామని, రోడ్లు, డ్రైనేజీలు, ఘాట్లు, తాగునీటి సదుపాయాలు మెరుగుపరుస్తామని మంత్రి తెలియజేస్తూ,
3: 2014-15 కేవలం 3 మంత్స్ ముందే గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, R&B కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, అదర్ డిపార్ట్మెంట్స్ కూడా కేవలం 3 నెలల ముందు స్టార్ట్ చేశారు. అలా కాకుండా ఇప్పుడు ముందుగానే స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్లు ఎవరి డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు. 2014-15 దాదాపు 4 కోట్ల మంది వచ్చారు. ఈసారి ఇంకా ఎంతో మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ సిటీస్ లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు జరుగుతుంది.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. యోగా కార్యక్రమాల నిర్వహణపై ఆయుష్ అధికారులతో విజయవాడలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ, యోగాసనాల ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విద్యార్థులు, ఉద్యోగులు, యోగా సంస్థలు, సేవా సంస్థలను భాగస్వాములను చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగా ట్రైనర్లతో సమావేశం నిర్వహించి కార్యక్రమాలపై వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో మండల స్థాయి వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. మార్క్సిజం సిద్ధాంత సృష్టికర్త, తత్వవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త కార్ల్ మార్క్స్ జయంతిని ఈరోజు నిర్వహిస్తున్నారు. 1818 మే 5వ తేదీన జర్మనీలో జన్మించిన కార్ల్ మార్క్స్ సామాజిక శాస్త్రాలను సరళమైన భాషలో రాసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. దస్ క్యాపిటల్, ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గ్రంథాలను రాశారు. పెట్టుబడిదారి విధానానికి భిన్నంగా సోషలిస్టు సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన కార్ల్ మార్క్స్ 1883 మార్చి 14 కన్నుమూశారు. సమానత్వ సమాజ స్థాపన కోసం ఆయన చేసిన సేవలను ప్రపంచవ్యాప్తంగా స్మరించుకుంటూ ఈరోజు నివాళులర్పిస్తున్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన దృశ్య మాధ్యమ విధానంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇప్పటి వరకు 8575 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,84,000 మంది రైతుల నుంచి 14,40,000 టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా కొనుగోళ్లకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్ సిద్ధంగా ఉంచి తడిసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని మంత్రి ఆదేశించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో మరో 3 రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన 185 మంది హజ్ యాత్రికులు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు నిన్న బయలుదేరారు. విడిది కేంద్రం నుంచి విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మైనార్టీ శాఖ మంత్రి NMD ఫరూక్ జెండా ఊపి ప్రారంభించారు. తెల్లవారుజామున 5 గంటలకు మొదటి విమానం, అనంతరం 2 విమానాల్లో మొత్తం 185 మంది యాత్రికులు బయలుదేరినట్టు చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేసవి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని విద్యుత్ ఉపకేంద్రాల వద్ద సౌరశక్తి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు 11:00 విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

0: హిట్ FM 101.3. ఏంటబ్బా ఫ్లోని డిస్టర్బ్ చేస్తావు? చూడు, ఆట మాట పాట కలిసి నా మనసులో విరిసిన ఒక అందాల పూతోట.
1: అచ్చా, నీ టాలెంట్ ఏదో వన్డే ఆర్జేగా మైక్ ఆన్ చేసి చెప్పు.
0: అవునా, ఎప్పుడు ఎక్కడ?
1: 30 సంవత్సరాలలోపు యువతి యువకులకి గోల్డెన్ ఛాన్స్.
0: వావ్,
1: ఆకాశవాణి 90 వసంతాల చరిత్రలో మీ గొంతుకతో ఒక పేజీ.
0: అంటే ఇప్పటి వరకు ఆకాశవాణి విన్నాము, ఇక నా వాణిని ఆకాశవాణిలో వినిపించే సమయము అవకాశము వచ్చిందంటావు, అంతేనా? మరి ఎప్పుడు ఎలాగా?
1: సింపుల్, 6వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 30 సంవత్సరాలలోపు ఉన్న యువతి యువకులకు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే అంశంపై తెలుగులో వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది.
0: మీ కళాన్ని కదిలించండి, మీ గళాన్ని వినిపించండి,
1: గెలిచిన వారికి బహుమతులు అందజేయబడతాయి.
2: గుడ్ మార్నింగ్ మ్యామ్.
3: హాయ్ స్టూడెంట్స్.
2: గుడ్ మార్నింగ్.
3: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా? చెప్పండి.
4: సార్, రంగనాథన్ మ్యామ్.
3: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
4: ఎస్ మ్యామ్.
3: గుడ్ గుడ్.
4: కాఫీ టైం ఏంటి రోషిణి?
3: నేను మా ఇంట్లో రోజు కాఫీ

0: టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
1: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
2: గలగల కృష్ణా నదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
3: Yes, నాకు చాలా ఇష్టం.
2: నెక్స్ట్ 1 day ఆర్జీ అవుతారా?
3: Of course.
2: ఎప్పుడు ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఏడు గంటల ఐదు నిమిషాలు కావస్తోంది. హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తా ప్రసారం వింటారు.
5: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మధ్యప్రాచ్య గల్ఫ్ ప్రాంతాల్లో నౌకలపై ఇరాన్ దాడులు తీవ్రతరం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 6% మేర పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాత్రి ముంబైలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్పై ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రజలు భారతదేశ గొప్ప ప్రజాస్వామ్యంపై ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిపై నమ్మకం ఉంచారన్నారు. ప్రజల విశ్వాసంతో కమలం మళ్లీ వికసించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన బీజేపీ అధ్యకులు నితిన్ నవీన్ను అభినందించారు. గెలుపోటములు రాజకీయాల్లో భాగమని, భారతదేశాన్ని ఎందుకు ప్రజాస్వామ్యానికి తల్లి అని పిలుస్తారో ప్రపంచం ఈసారి గమనించిందని పేర్కొన్నారు. ఇది భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం సాధించిన విజయమన్నారు.
6: జై పరాజయ లోక్తంత్ర ఔర్ చునావీ రాజనీతి కా ఏక్ స్వాభావిక్ హిస్సా హోతా హై, లేకిన్ 5 ప్రదేశో కీ జనతా నే పూరే విశ్వ కో దిఖాయా హై కి యే హమారా భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ క్యో హై. లోక్తంత్ర డెమోక్రసీ హమారే లియే సిర్ఫ్ ఏక్ తంత్ర నహీ హై, ये हमारी रगों में दौड़ता हुआ संस्कार है. और आज सिर्फ भारत का लोकतंत्र ही नहीं जीता है, आज भारत का संविधान भी जीता है.
5: ప్రస్తుతం దేశంలో 20 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయని, ప్రజలే దేవుళ్లు అనేది బీజేపీ మంత్రమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పార్టీ ప్రజల సేవకి అంకితమైందని, అందుకే ప్రజలు బీజేపీపై మరింత నమ్మకం ఉంచుతున్నారని చెప్పారు. బీజేపీ ఉన్న చోట సుపరిపాలన, అభివృద్ది ఉంటాయని ప్రజలు గమనిస్తున్నారని ప్రముఖంగా ప్రస్తావించారు.
6: आज देश के 20 से ज्यादा राज्यों में भाजपा एनडीए की सरकारें हैं. हमारा मंत्र है नागरिक देवो भव, हम जनता की सेवा में जुटे हुए हैं और इसलिए जनता भाजपा पर ज्यादा से ज्यादा भरोसा कर रही है. जनता साफ देख रही है, जहां भाजपा वहां गुड गवर्नेंस, जहां भाजपा वहां विकास.
5: అస్సాం ప్రజలు వరుసగా 3వ సారి బీజేపీ, ఎన్డీఏపై నమ్మకం ఉంచి హ్యాట్రిక్ విజయం అందించారని గుర్తు చేశారు. అస్సాం చరిత్రలో ఇదో గొప్ప ఘట్టమని, ముఖ్యంగా టీ ఎస్టేట్ ప్రాంతాల్లో బీజేపీకి అపూర్వ మద్దతు లభించిందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో ప్రతి పౌరుడికి హామీ ఇస్తూ రాష్ట మెరుగైన భవిష్యత్ కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. రాష్టంలో మహిళలకు రక్షణ ఉంటుందని, యువతకు ఉపాధి లభిస్తుందని, వలసలాగిపోతాయని, చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆయుష్మాన్ యోజనకు ఆమోదం తెలుపుతామని వెల్లడించారు. బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్ కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతూ 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రజలు బీజేపీ, ఎన్డీఏపై చూపిన విశ్వాసానికి ధన్యవాదాలు తెలిపారు. అస్సాం,

0: పశ్చిమ బెంగాల్ పుదుచ్చేరి ఫలితాలు మోదీ నాయకత్వంపై ప్రజలకున్న అచంచల నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. కార్యకర్తల కృషి, అంకితభావం వల్లే పశ్చిమ బెంగాల్లో బీజేపీ భారీ విజయం సాధించిందని నవీన్ పేర్కొన్నారు. దేశంలో 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ భారీ ఆధిక్యంతో చారిత్రక విజయం నమోదు చేసింది. మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికి స్వాతంత్ర అనంతరం బెంగాల్లో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్లో సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. అస్సాంలో బీజేపీ ఎన్డీఏ కూటమి వరుసగా 3వ సారి విజయం సాధించింది. ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ జలుక్ బారి నుంచి విజయం సాధించారు. కేరళలో యుడిఎఫ్ 99 స్థానాలతో విజయం సాధించి అధికారం దక్కించుకుంది. అయితే ధర్మడం నుంచి ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన స్థానం నిలబెట్టుకున్నారు. ఇక తమిళనాడులో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అరంగేట్రంలోనే రికార్డు సృష్టించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కొలత్తూరులో ముఖ్యమంత్రి స్టాలిన్ టీవీకే అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక పుదుచ్చేరిలో రంగస్వామి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి 18 స్థానాలతో స్పష్టమైన మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఉప ఎన్నికల్లో గుజరాత్, మహారాష్ట, త్రిపురలో బీజేపీ విజయం సాధించగా బారామతిలో సునీత్ర పవార్ దేశంలో అత్యధిక ఓటు మెజార్టీతో కొత్త రికార్డు సృష్టించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలో యుడిఎఫ్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన పదవికి రాజీనామా చేశారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అరలేకర్ పినరయి రాజీనామాను ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు ఆ పదవిలో కొనసాగాలని గవర్నర్ విజయన్ను కోరారు. రాష్ట ఎన్నికల్లో అధికార ఎల్డీఏ ప్రభుత్వంపై యుడిఎఫ్ విజయం సాధించడంతో విజయన్ తన రాజీనామా సమర్పించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధించి తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు ముగింపు పలికి రాష్టంలో సరికొత్త రాజకీయ శకం ప్రారంభించింది. అత్యంత కీలక భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15,000 పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక బహరంపూర్ స్థానంలో సీనియర్ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఓటమి చెందారు. బెంగాల్ చరిత్రలో అత్యధికంగా 92.47% ఓటింగ్ నమోదైంది. పాల్తా నియోజకవర్గంలో పోలింగ్ రద్దవడంతో May 21న మళ్లీ ఎన్నిక జరగనుంది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలో తమిళిగ వెట్రిక్ కలగం ప్రభంజనం సృష్టించింది. పార్టీ స్థాపించిన తొలి ఎన్నికల్లోనూ 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. పార్టీ అధినేత విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచి, ఈస్ట్ 2 స్థానాల్లో ఘన విజయం సాధించారు. మరోవైపు అధికార డీఎంకే 59 స్థానాలకు, ఏఐడీఎంకే 47 స్థానాలు దక్కించుకున్నాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నైలో కొలత్తూరులో టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో 8,700 ఓట్లు తేడాతో ఓటమి పాలవడం గమనార్హం. ఇక ఉదయనిధి స్టాలిన్ త్రివళ్లికేణి స్థానం నిలబెట్టుకున్నారు. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ టీవీకే అభ్యర్థి కమిడి చేతిలో ఓడిపోయారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. వాణిజ్య ఎల్పీజీ సరఫరా సుమారు 70% వరకు పునరుద్దరించబడిందని పేర్కొంది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో 2.15 లక్షల టన్నులకు పైగా వాణిజ్య ఎల్పీజీ విక్రయాలు జరిగాయని తెలిపారు. ఆటో ఎల్పీజీ విక్రయాలు ఇప్పటివరకు సుమారుగా 11,100 టన్నులకు చేరుకున్నాయని, అలాగే ఈ నెలలో 5 కిలోల సామర్థ్యం గల 2 లక్షల పైగా సిలిండర్లు అమ్ముడినట్టుగా సుజాత శర్మ వెల్లడించారు.
1: కమర్షియల్ ఎల్పీజీ మే

0: दिनों के सिलेंडर की आपूर्ति भी 100% इंक्रीज की जा चुकी है और इसके चलते अब तक लगभग 23,05,000 के सिलेंडर्स की सेल हुई है।
1: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యప్రాచ్య గల్ఫ్ ప్రాంతంలో నౌకలపై ఇరాన్ దాడులు తీవ్రతరం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 6% మేర పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 6.27 డాలర్లు పెరిగి 114.44 డాలర్లతో ముగిసింది. ఇక యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ బ్యారెల్కు 4.48 డాలర్లు పెరిగి 106.42 డాలర్లతో స్థిరపడింది. గల్ఫ్ ప్రాంతంలో ఆందోళన పెరగడం సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో చమురు ధరలు పెరిగాయి. ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్, చమోలి, భాగేశ్వర్, పిథార్గౌర్ జిల్లాలో రాగల 24 గంటల్లో పిడుగులు, వడగళ్ల వాన, బలమైన గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టంలో కొండ ప్రాంతాలు అక్కడక్కడ తేలికపాటించి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో నిన్న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈరోజు వడగళ్లు, పిడుగులు, బలమైన గాలులు వీచే అవకాశముందని నగరానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలో కశ్మీర్ గేట్, ఇండియా గేట్, అక్షర్ధామ్, సబ్దర్జంగ్, నెహ్రూ స్టేడియం, డిఫెన్స్ కాలనీ వంటి ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ముంబైలో వాంకడే స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 229 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్ల గోల్పై ఛేదించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 6వ స్థానం చేరుకుని ప్లే ఆఫ్ ఆశలు సజీవం చేసుకుంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యప్రాచ్య గల్ఫ్ ప్రాంతంలో నౌకలపై ఇరాన్ దాడులు తీవ్రతరం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 6% మేర పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాత్రి ముంబైలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము మోక్ష సన్యాస యోగము. అర్జున ఉవాచ.

మహాబాహో, గొప్ప ప్రయత్నం గలవాడా హృషీకేశ, ఇంద్రియాలను ప్రేరేపించేవాడా కేశి నిషూదన, కేశి అనే రాక్షసుణ్ణి చీల్చి చంపినవాడా సన్యాసస్య, సన్యాసం యొక్క చ, మరియు త్యాగస్య, త్యాగం యొక్క తత్వం యథార్థ స్వరూపాన్ని పృథక్ వేరువేరుగా వేదితుం తెలుసుకొనుటకు ఇచ్ఛామి, ఇష్టపడుతున్నాను.

శ్రీకృష్ణ, నువ్వు మహాప్రయత్నంతో నాకు తత్వబోధ చేస్తున్నావు. జీవుల ఇంద్రియాలను ప్రేరేపించే అధిపతివి నీవే కనుక నీ కరుణతో కొంత అర్థం చేసుకుంటున్నాను. కాని సన్యాసము, త్యాగము అనే శబ్దాల యొక్క అర్థాలు నాకు విస్పష్టం కావడం లేదు. నీవు కేశి అనే రాక్షసుణ్ణి చీల్చి రెండుగా విడదీసినట్లుగా సన్యాసత్యాగాలను విడదీసి వాటి యథార్థ స్వరూపాలను నాకు చూపించు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
3: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
3: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
3: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వితో. 7:23 అయిపోయింది మన క్లాక్ లో టైం. బస్ మరి ట్వింక్లింగ్ ట్యూస్డే కాఫీ టైం కోసం నేను చెప్పబోయేటువంటి చాలా చాలా స్పెషల్ విషయాల కోసం మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదా. ఎస్, మరి ఇంకొక దానికోసం కూడా ఎదురు చూస్తున్నారే, అదేనండి నేను ఎప్పుడు మీతో పంచుకునేటువంటి ఒక మంచి మాట కోసం ఎదురు చూస్తున్నారు కదూ. ఇందులో ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. ఏంటది అంటే ఎదురు చూపు కదా. జీవితంలో మన ఛాన్స్ కోసం ఎప్పుడూ మనం ఎదురు చూస్తూనే ఉంటాం, కానీ మన ఛాన్స్ వచ్చే సమయం వరకు ఉన్నంత ఆ యొక్క విలువైన సమయాన్ని, అంటే మన టైం వస్తుంది, మన ఛాన్స్ వస్తుంది, మన టర్న్ వస్తుంది అని చాలాసార్లు అంటూ ఉంటాం కదా. మరిది వచ్చేలోపు ఆ ఛాన్స్కి ఆ అవకాశానికి మధ్య ఉన్న ఒక సమయం ఉంటుందే, ఆ సమయం ఎదురు చూస్తూనే గడిపేస్తే ఎలా? వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవటానికి మనకి కూడా కొన్ని కావాలి కదా ఆయుధాలు. అది ప్రతిభ, కళ, నైపుణ్యం, శిక్షణ, ఇంకా సాధన, ఇలాంటివి చాలా అవసరమవుతాయి. అందుకని ఆ సమయాన్ని కాస్త ఓర్పుతో నేర్పుగా నేర్చుకుంటూ ఎదురు చూస్తే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది అన్న మాట ఖచ్చితంగా మన జీవితం పాలిట ఒక సక్సెస్గా మారుతుందన్నమాట. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మన లైఫ్ చాలా బాగుంటుంది. జీవితంలో మనం ఎంత డబ్బు వెచ్చించినా, ఏం చేసినా కూడా ఎప్పుడూ కొనలేనిది, తిరిగి తీసుకురాలేనటువంటిది ఏదైనా ఉంది అంటే అది గడిచిన సమయం మాత్రమే. అందుకనే మన చేతిలో ఉన్నటువంటి ఆ టైంకి వాల్యూ ఇవ్వండి. టైం ఉంది కదా అని చెప్పి సంతోషానికి సరదాలకి పక్కన పెట్టేసి మరీ మన టైంని వినియోగించుకోండి అని నేను అన్ను, కానీ అన్నిటికీ ఒక టైం కేటాయించి వీలైనంత వరకు నీలోని నైపుణ్యాన్ని, నీ యొక్క స్కిల్స్ని పెంచుకోవటానికి వినియోగించండి. అండ్ దట్ టు ఈ సమ్మర్ హాలిడేస్, సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ యునిక్ కదా. సో ఈ సమయాన్ని కూడా మంచి సమయంగా మన ఆరోగ్యం కోసం, మనలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసుకురావడం కోసం కూడా వినియోగించండి. అలా చేసిన ప్రతి క్షణం సక్సెసే నీకు ఎదురొచ్చి మరీ కౌగిలించుకుంటుంది. అంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనం కూడా పొందాలి అంటే ఎదురు చూస్తే సరిపోదు, కాస్త మన జీవితాల్లోకి తొంగి చూడాలి బాస్, అప్పుడే అసలైన ఆనందం మొదలవుతుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ట్వింక్లింగ్ ట్యూస్డే బ్యూటిఫుల్ వర్డ్స్ నేను మీకు అందించాను, అండ్ అలాగే అద్భుతమైన పాట కూడా మీకోసం ఎదురు చూస్తోంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ్ భారతి FM 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వితో.

వాట్ ఎ మ్యాజికల్ బ్యూటిఫుల్ సాంగ్ కదా. ఏఆర్ఆర్ మ్యూజిక్ నుంచి వచ్చినటువంటి ఈ పాట ప్రియురాలు పిలిచింది. మూవీ నుంచి వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు కాఫీ టైమ్ మీ జేఎస్వితో. అండ్ కమింగ్ బ్యాక్ టు ఈ రోజు డే స్పెషల్స్ విషయానికి వస్తే, సృష్టిలోనే గొప్ప బంధం తల్లితో ముడిపడినటువంటి బంధం. మాతృత్వపు మధురిమ మాటల కందనిది. ప్రతి తల్లి తన బిడ్డ తొలిసారి చూసి స్పృశించి ఆ తొలి కేక వింటూ ఎంత పరవశించిపోతుందో కదా. మరి ఆ ఆనందం వెనక నవమాసాల కష్టం, ఇంకా ప్రతి ప్రసవం చాలా సవ్యంగా ఆరోగ్యవంతంగా జరిగేందుకు వైద్యులతో పాటు ప్రధాన పాత్రని పోషిస్తూ నాటి తరం నుంచి నేటి తరం వరకు అనుభవపూర్వక సేవలందిస్తున్నటువంటి ఎంతో మంది మిడ్ వైఫ్, వాళ్ళనే మంత్రసాని అని కూడా అంటారు. సో ఈరోజు మిడ్ వైఫ్ డే అన్నమాట. మరి ఈ మిడ్ వైఫ్ డే సందర్భంగా భారతదేశంలో మరీ ముఖ్యంగా మిడ్ వైఫ్ యొక్క పాత్రేంటి, అండ్ దానిలో భాగంగా ఆరోగ్య వ్యవస్థలో ఈ నర్సింగ్తో పాటుగా మిడ్ వైఫ్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, సో విందాం తెలుసుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ కదా. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ నుంచి అమ్మ పాట ఎంత అందంగా ఉందో అమ్మలాగా. నిజంగా నాకైతే మదర్స్ డే ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నామేమో అని అనిపించేసింది. సో మరి మనం మాట్లాడుకుంటున్నాము ట్వింక్లింగ్ ట్యూస్డే కాఫీ టైంలో మిడ్ వైఫ్ డే గురించి. భారతదేశంలో మిడ్ వైఫ్ యొక్క పాత్ర ఏంటి? భారతదేశపు ఆరోగ్య వ్యవస్థలో నర్సులు మరియు మంత్రసానులు వెన్నుముక్క వంటి వారు. నవంబర్ 2025లో భారత ప్రభుత్వం NNMC నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కమిషన్ వంటి కీలక సంస్కరణలను కూడా చేపట్టింది. అంతేకాకుండా ఆశా కార్యకర్తలతో కలిసి యూనివర్సల్ హెల్త్ కవరేజ్లో కీలక పాత్ర పోషిస్తోంది. మరి అసలు ఈ యొక్క మిడ్వైఫ్ డేని ఎప్పటినుంచి జరుపుకోవటం ఆరంభించారు అంటే 1991 మే 5వ తారీఖున మొట్టమొదటిసారిగా ఫస్ట్ మిడ్ వైఫ్ డే అనేది మనం జరుపుకున్నాం. అండ్ దీనికి ముఖ్య కారణం 1987వ సంవత్సరంలో నెదర్లాండ్స్లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ మిడ్ వైఫ్స్, దీంతో మొదలైందన్నమాట. ICM అనేటువంటి ఒక కాన్ఫెడరేషన్లో ఈ యొక్క మంత్రసానుల యొక్క ముఖ్య పాత్ర అండ్ వైద్య సదుపాయాలు అప్పటి కాలంలో ఇంత మెరుగు లేనప్పుడు అనుభవపూర్వకంగా వైద్యులలాగానే వాళ్లు కూడా ఎంతో మంది మహిళలకు బిడ్డకు తల్లి బిడ్డకి ప్రాణం పోసి ఆరోగ్యవంతమైనటువంటి ప్రసవం అయ్యేలాగా చూసుకున్నారు. సో అలా వాళ్లకి కూడా గుర్తింపు కలగాలి, వాళ్లు చేసినటువంటి సేవలకి మరింత నైపుణ్యము శిక్షణ అవసరమవుతుంది అనేటువంటి ఒక మంచి పాజిటివ్ థాట్ ప్రాసెస్ తో ఈ యొక్క ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ మిడ్ వైఫ్ తో మొదలైనటువంటి ఆ యొక్క ఆలోచనే ప్రతి సంవత్సరం మనం మే 5వ తారీఖున ఈ యొక్క మిడ్ వైఫ్ డేని జరుపుకోవడానికి కారణమైంది. అండ్ ICM రీసెంట్ గా ఒక న్యూ టూల్ కిట్ ని కూడా రిలీజ్ చేసింది. మరి ఈ యొక్క ICM న్యూ టూల్ కిట్ ఏంటి, ఆ టూల్ కిట్ లో ఎలాంటి విషయాల మీద వీరి యొక్క ఫోకస్ అనేది ఉంది తెలుసుకుందాం. అండ్ అందులో ప్రతి మీ అందరి కోసం ఇంకొక అమ్మ పాట సిద్ధంగా ఉంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎందుకబ్బా ఫ్లోని డిస్టర్బ్ చేస్తావు? చూడు, ఆట మాట పాట కలిసి నా మనసులో విరిసెను ఒక అందాల పూతోట.
1: అచ్చా, నీ టాలెంట్ ఏదో వన్డే ఆర్జేగా మైక్ ఆన్ చేసి చెప్పు.
0: అవునా, ఎప్పుడు ఎక్కడ?
1: 30 సంవత్సరాల్లోపు యువతి యువకులకి గోల్డెన్ ఛాన్స్.
0: వావ్,
1: ఆకాశవాణి 90 వసంతాల చరిత్రలో మీ గొంతుకతో ఒక పేజీ.

0: అంటే ఇప్పటి వరకు ఆకాశవాణి విన్నాము, ఇక నా వాణిని ఆకాశవాణిలో వినిపించే సమయము అవకాశము వచ్చిందంటావు, అంతేనా? మరి ఎప్పుడు, ఎలాగా?
1: సింపుల్, 6వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 30 సంవత్సరాల్లోపు ఉన్న యువతి యువకులకు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే అంశంపై తెలుగులో వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది.
0: మీ కళాన్ని కదిలించండి, మీ గళాన్ని వినిపించండి,
1: గెలిచిన వారికి బహుమతులు అందజేయబడతాయి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వితో వెల్. మరి మనం మాట్లాడుకుంటున్నాము ట్వింక్లింగ్ ట్యూస్డే మిడ్ వైఫ్ డే గురించి. అండ్ ICM ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ మిడ్ వైఫ్స్ రిసీవ్ చేసినటువంటి కొత్త టూల్ కిట్ గురించి. సో ఈ యొక్క టూల్ కిట్ ఏంటి, రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ఈ డిజిటల్ టూల్ కిట్ ని 2026 మార్చి 16న దీని అమల్లోకి తీసుకొచ్చారు. ఇది ప్రధానంగా ఇప్పుడు అంటే ఈ రోజు జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క మిడ్ వైఫ్ డే యొక్క ఇతివృత్తానికి ఎంతగానో దోహదపడుతుంది. మరి ప్రతి సంవత్సరం ఒక ఇతివృత్తంతో జరుపుకునేటువంటి ఈ రోజుని 2026 సంవత్సరానికి గాను 1 మిలియన్ మోర్ మిడ్ వైఫ్స్ అనేటువంటి ఇతివృత్తంతో ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం. అంటే ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది మిడ్ వైఫ్ ఎక్స్పర్ట్స్ కొరత ఉంది అని చాలా స్పష్టంగా తెలుస్తుందన్నమాట. ఒకప్పటి జీవితానికి, ఒకప్పటి వైద్య సదుపాయాలకి, నేటి తరానికి, ఇప్పుడు మనం చూస్తున్న ఈ AI యుగంలో చాలా మార్పులు వచ్చాయి. కానీ మారుమూలల కూడా ఆ మార్పు ఈ యొక్క నైపుణ్యము సాంకేతికత వ్యాప్తి చెందాలి అంటే ఖచ్చితంగా మనం 10 అడుగులు ముందు వెయ్యాలి. అలాంటి తరుణంలో ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్స్ అనేవాళ్లు చాలా అవసరం అన్నమాట. మరి ఇప్పుడు చూసుకుంటే నిజంగానే ఎంతో కొరత ఉంది. కాబట్టి 1 మిలియన్ మోర్ మిడ్ వైఫ్స్ అనేటువంటి ఇతివృత్తంతో ఈ సంవత్సరం ఈ మిడ్ వైఫ్ డేని జరుపుకుంటున్నాం అన్నమాట. దీనికి సంబంధించి సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తూ అన్ని భాషలలోనూ ప్రచారం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మంత్రసానుల యొక్క వృత్తిని అభివృద్ధి చేస్తూ అవసరమైనటువంటి నైపుణ్యాన్ని వాళ్లకు అందిస్తూ ఎన్నో విషయాల మీద దృష్టిని కేంద్రీకరించారు. మరి ఆ యొక్క కోర్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కావాల్సింది ఏంటి అంటే విలువలు, సిద్ధాంతాలు. ఇలాంటి విషయాలని టేక్ ఓవర్ చేసినప్పుడు, కొన్నిసార్లు మనకి వైద్య సదుపాయం అందుబాటులో లేనప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం చిక్కుకున్నప్పుడు, మొట్టమొదటగా కొంత ఎంతో వైద్యం తెలిసినటువంటి ఇలాంటి మిడ్ వైఫ్స్, సో వాళ్ళందరికీ కూడా కావలసినటువంటి ఫస్ట్ విధి ఏంటంటే విలువలతో కూడిన సిద్ధాంతాలు, వైద్య అవగాహన, అనుభవం, విద్య, చట్టపరమైనటువంటి నిబంధనలను, శిక్షణ ప్రధానంగా సాగేటువంటి ప్రక్రియ అన్నమాట. సో ప్రప్రథమంగా వాళ్ళకి కనీస విద్య వచ్చి ఉండాలి, అవగాహన అనుభవం ఉండాలి, చట్టపరమైనటువంటి నిబంధనల్ని అతిక్రమించకుండా శిక్షణతో కూడినటువంటి ఆ యొక్క సాగేటువంటి ప్రక్రియని చేయగలిగి ఉండాలి. వృత్తిపరమైన మానసిక ధైర్యం కలిగి ఉండాలి. అంటే పరిస్థితి ఎలా ఉన్నప్పటికీను తల్లి బిడ్డ క్షేమం కోసం ఎదురుచూస్తూ వీరి మనసు చాలా దృఢంగా మంచి సంకల్ప శక్తితో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ని మీరు వచ్చినటువంటి పేషెంట్ కి అందజేయగలిగి ఉండాలి. అండ్ వీటితో పాటుగా సురక్షితంగా చేపట్టేటువంటి బాధ్యత, నమ్మకాన్ని కలిగించగలగాలి. అండ్ లీడర్షిప్ క్వాలిటీస్, ఇది మాత్రం చాలా ముఖ్యం. 10 మంది 10 రకాల సలహాలిచ్చినప్పుడు అవసరానికి సమయానుగుణంగా సమయస్ఫూర్తితో వ్యవహరించడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందులోనూ అది ప్రాణానికి సంబంధించిన విషయం. తల్లి ప్రాణం మాత్రమే కాదు, శిశువు ప్రాణం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే స్థానిక అవసరాలకి అనుగుణంగా మన యొక్క యాక్షన్ ప్లాన్స్ ని ఫోర్గో చేయాలి. అక్కడున్నటువంటి వెసులుబాటులని అండ్ మనకున్నటువంటి అందుబాటులో ఉన్న పరిసరాల్ని ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సేవలలో ఉన్నటువంటి లోటుని గమనించి వాటిని భర్తీ చేయడానికి ఎంతగానో దోహదపడాలి. చివరగా తల్లి బిడ్డ క్షేమమే ప్రథమ కర్తవ్యంగా, అలాగే ప్రీ డెలివరీ ఇంకా పోస్ట్ డెలివరీ, ఈ పోస్ట్ పార్టం డెలివరీ బేబీ యొక్క సంరక్షణని,

తల్లి పాలు అందించటం, అలాగే పసిబిడ్డల ఆరోగ్యాన్ని కంటికి రెప్పలాగా కాస్తూ చూసుకోవటం. తల్లి తర్వాత తల్లి అంతటి వాళ్లే ఈ యొక్క మిడ్వైఫ్ అన్నమాట. సో అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ, అమ్మ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క శిశువుని కూడా కాపాడుతూ ఆరోగ్యవంతంగా వాళ్లని చూసుకోవటం ఈ యొక్క మిడ్వైఫ్ యొక్క ముఖ్య పాత్ర. ఇది రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ICM న్యూ టూల్ కిట్ యొక్క కోర్ పాయింట్స్ అన్నమాట. సో ఒక్క మాటలో చెప్పాలి అంటే, అమ్మలాంటి అమ్మగా ఉండేవాళ్లే ఈ మిడ్వైఫ్. ఇలాంటి ఎన్నో అద్భుతమైన సేవలు అందించి ఎంతో మందికి ప్రాణం పోసి ఎంతో మంది శిశువులని వాళ్ల చేతిలో ఎత్తుకున్నటువంటి ఎంతో మంది గొప్ప గొప్ప సేవలందించిన మిడ్వైఫ్ అందరికీ కూడా ఈ రోజున మనమందరం మనసా వాచా కర్మణ కృతజ్ఞతలు తెలియచేసుకునే రోజు. ఎంతైనా అమ్మ అమ్మే కదా. సో ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వస్తుంది, వింటూ ఆనందించండి.

0: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. వేసవి దృష్ట్యా రాష్ట్రంలో ఎక్కడా మంచినీటి సరఫరా సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి రాష్ట సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి సరఫరా కోసం ప్రతి జిల్లాకు 1,00,000 చొప్పున నిధులు విడుదల చేయాలని సూచించారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో వీఏవోలకు స్మార్ట్ ఫోన్లను మంత్రి పంపిణీ చేశారు. సంక్షేమంతో పాటు అభివృద్దికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని సూక్ష్మ చిన్న మధ్యధరా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నిలివాడ గ్రామంలో 66 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు కాలువలను మంత్రి ప్రారంభించారు. రైతుల భూమి హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమం కింద నంద్యాల జిల్లా ఔకు మండలం మెట్టుపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పుష్కరాల ఏర్పాట్లపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్క్సిజం సిద్ధాంత సృష్టికర్త, తత్వవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త కార్ల్ మార్క్స్ జయంతిని ఈరోజు నిర్వహిస్తున్నారు. 1818 మే 5వ తేదీన జర్మనీలో జన్మించిన కార్ల్ మార్క్స్ సామాజిక శాస్త్రాలను సరళమైన భాషలో రాసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్లోని చర్లపల్లి నుంచి అనకాపల్లికి వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైలు ప్రారంభించింది. ప్రతి గురువారం చర్లపల్లి నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం 11 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. తిరిగి శనివారం ఉదయం 6:40 అనకాపల్లిలో బయలుదేరి అర్ధరాత్రి 12 గంటలకు చర్లపల్లి చేరుతుంది. యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ద్వారా ఏప్రిల్లో సుమారు 2,235 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు ఆర్థిక సేవల విభాగం తెలిపింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న మొత్తం డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ లావాదేవీల వాటానే సుమారు

0: పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో. 8:30 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో ఇట్స్ టైమ్ ఫర్ గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడలో అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. కానీ అంతకన్నా ముందు ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ డే గురించి మనం మాట్లాడుకోవాలి. అది దేని గురించి అంటే, మన ఆరోగ్యం మన చేతులలోనే, మన చేతలలోనే. ఏంటబ్బా ఈ మాట ఎక్కడో విన్నట్టుందా? నేనే చెప్పాను బాస్, అది మనం కరోనా టైంలో ఎక్కువగా ఈ మాటని మనం విన్నాం. అండ్ అలాగే ఈ పద్ధతిని కూడా మనం క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో పాటించామన్నమాట. మరి అలాంటి క్రమం తప్పకుండా నిరంతరం పాటించవలసినటువంటి ఒక మంచి హైజిన్ హ్యాబిట్ వరల్డ్ హ్యాండ్ హైజిన్ డే అన్నమాట. మరి ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవం సందర్భంగా 2026 కాను చాలా చాలా స్పెషల్స్ ఉన్నాయి. మరి ఆ స్పెషల్స్ ఏంటి, థీమ్ ఏంటి, మాట్లాడుకుందాం మరొక్కసారి ఈ యొక్క డే స్పెషల్ ని గుర్తు చేసుకుందాం. అండ్ అంటిల్ దాన్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటిల్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్ గుడ్ మార్నింగ్ విజయవాడ.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to May 30 2020 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ని ఎన్యూమరేటరీకి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

Red Bharati FM 101.3. ఎనిమిది గంటల 11 నిమిషాలు అయిపోయింది మన క్లాక్ లో టైం. సో మనం మాట్లాడుకుంటున్నాం కదా వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే అన్నమాట, ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం. మరి ఈ యొక్క వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే సందర్భంగా 2026 సంవత్సరానికి థీమ్ సేవ్ లైవ్స్ అండ్ క్లీన్ యువర్ హ్యాండ్స్. సేవ్ లైవ్స్ అండ్ క్లీన్ యువర్ హ్యాండ్స్ వ్యాధులని నివారిస్తూ వ్యక్తిగత పరిశుభ్రతకి ఎంతో ప్రాధాన్యతనిస్తూ బ్యాక్టీరియా నుంచి మనల్ని మనం రక్షించుకునేటువంటి రక్షా కవచం. అండ్ అలాగే మనం ఎన్నో పనులు రోజువారీగా చేస్తూనే ఉంటాం, కానీ ఈ చేసేటువంటి పనులలో మరీ ముఖ్యంగా మల్టీ టాస్కింగ్, అంటే ఇటుపక్క కూరగాయలు తరుగుతూ అటుపక్క పప్పు కడుగుతూ ఇటు వంట చేస్తూ మళ్ళా అదే చేత్తో సెల్ ఫోన్ ముట్టుకుంటాం, రిమోట్ ముట్టుకుంటాం, ఫ్యాన్ స్విచ్ వేస్తూ ఉంటాం. ఇలాగా మనం చేసేటువంటి మల్టీ టాస్కింగ్ పనులలో ఒక్కొక్క వస్తువు మీద ఎప్పుడు ఎంత దుమ్ము ఉంటుందనేది మనం క్యాలిక్యులేట్ చేయలేం. అండ్ మీకు విషయం తెలుసా, బ్యాక్టీరియా అసలు ఎక్కువగా వాష్రూమ్ సీట్ కన్నా

బ్యాక్టీరియా గాని వైరస్ గాని ఇలా ఉన్నా వాటి వల్ల మనకి ఆరోగ్య ఇబ్బందులు చాలా ఎక్కువ అవుతాయి. ఎంత మనం ఇంట్లో జాగ్రత్తగా ఉన్నా కూడా, ఎంత శుభ్రపరచుకున్నా, ఎక్కడో అక్కడ ఈ యొక్క దుమ్ము వల్ల, వైరస్ వల్ల మనం దగ్గిన తుమ్మిన తుంపర్ల వల్ల కూడా గాలిలో కలిసిపోయినటువంటి ఆ వైరస్ మనకి హాని చేస్తుంది. అందుకనే భోంచేసేటప్పుడు కానీ, లేకపోతే మంచినీళ్లు త్రాగేటప్పుడు కానీ, ఎవరికన్నా మంచినీళ్లు ఇచ్చేటప్పుడు కానీ ఖచ్చితంగా చేతులని శుభ్రపరచుకోవాలి. అండ్ వీటితో పాటుగా ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. అండ్ మరీ ముఖ్యంగా వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే చేతులు కడుక్కోవడం అనేది ప్రప్రథమమైనటువంటి పని అన్నమాట. కావున ఎప్పుడు ఈ చేతుల్ని శుభ్రపరచుకోవటం మాత్రమే కాదు, ఈ యొక్క బాధ్యతని అలవాటుని ప్రథమ కర్తవ్యంగా మనం నేర్పించవలసినటువంటి విషయం పిల్లలకన్నమాట. ఎస్, పెద్దలుగా పిల్లలకి ఖచ్చితంగా ఈ చేతులు శుభ్రపరచుకోవటం వెనుక ఉన్నటువంటి ముఖ్య ఆవశ్యకతని, అవగాహనని కల్పించాలి. చాలా చోట్ల ఆడుకుని వస్తారు, ఆడుకుని రాగానే అమ్మా అని దగ్గరకొచ్చి వాళ్ల ఆనందాన్నంతా వ్యక్తపరుస్తారు. ఆ తర్వాత ఆకలేస్తుంది, ఆ బుజ్జి పొట్టకి అలిసిపోయింది కదా అని అమ్మ ప్రేమ అన్నం తినిపిస్తుంది. కానీ ఈ గ్యాప్ లో ఆడుకున్నటువంటి ఆ యొక్క చోటు, ఆ ప్రదేశం, తను వేసుకున్న బట్టలు అండ్ ఈ స్వేదం ఎంత కష్టం. అందుకనే ఇంటికి రాగానే పిల్లలు చక్కగా కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని, మొహం కాళ్ళు చేతులు కడుక్కుని తుడుచుకున్న తరువాతే మంచినీళ్లు కానీ ఇలాంటివి గనక ఇస్తే చాలా జాగ్రత్తగా సురక్షితంగా ఉంటారు. అండ్ కరోనా సమయంలో ఈ అలవాటే మన పాలిట ఎంతగానో దోహదపడింది. అండ్ మన యొక్క ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ వైరస్ అండ్ బ్యాక్టీరియాని కూడా తగ్గించింది. సో గుడ్ హ్యాబిట్స్ లో భాగంగా హ్యాండ్ హైజిన్ కి ఫస్ట్ ప్రయారిటీ అందించేలాగా, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఒక సమభావనతో తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకు అందించింది. 2009 నుంచి అధికారికంగా ఈ యొక్క వరల్డ్ హ్యాండ్ హైజిన్ డేని మనం నిర్వహిస్తున్నాం. ఏది ఏవైనా ఒకటే మాట, ఒకటే బాట, మన ఆరోగ్యం మన భవిత మన చేతులలోనే, మన చేతలలోనే. సో దట్స్ ద ఇంట్రెస్టింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ వరల్డ్ హ్యాండ్ హైజింగ్ డే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక మంచి సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ చందమామ. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం, మీ జేఎస్వితో.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వి తో వెల్. మరి విజయవాడలో ఈ రోజు క్లైమేట్ ఎలా ఉంది బాస్? ఏమిటో, ఏం చెప్పాలో అసలు అర్థం అవ్వట్లేదు అనేటువంటి స్థితిలో కొన్ని చోట్ల క్లైమేట్ ఉంది. కాస్త మబ్బొస్తుంది, కొంచెం చల్లబడుతుంది, ఇటుపక్క ఎండ మండిపోతుంది, ఇంకో పక్క వేడి గాలులు, గాడుపులు. ఓ మై గాడ్, చూడ్డానికి 31-35 మధ్య ఉన్నా కూడా ఫీలింగ్ మాత్రం ఒక 45 డిగ్రీలు అని అనిపిస్తుంది బాస్. సో ఏది ఏవైనా కొంచెం ఆంధ్రప్రదేశ్ లో ఈ ఒక్క 3-4 రోజుల్లో క్లైమేట్ అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములతో మెరుపులతో గాలి వాన పడేటువంటి అవకాశం కూడా ఉంది, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్, బయటికి వెళ్లి చేసుకోవాల్సినటువంటి వర్క్స్ ఏదైనా ఉంటే కూడా దయచేసి 12 గంటల్లోపు ఫినిష్ చేసుకుని ప్రయత్నం చేయండి. ఎందుకంటే బయట వేడి గాల్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి. తెలిసిన విషయమే, సమ్మర్ సీజన్ అంటేనే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అండ్ వాటితో పాటుగా ఈ యొక్క పానీయాల విషయంలో, అంటే శీతల పానీయాలను తీసుకునేటువంటి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్, కోకోనట్ వాటర్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అండ్ రాగి జావ, జొన్న జావ, పల్చటి మజ్జిగ, ఇవి మనకి ఎండ దెబ్బ నుంచి కాపాడేటువంటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గా మన శరీరానికి చలవ చేసే విధంగా ఉండే పానీయాలన్నమాట. సో వీటిని దృష్టిలో పెట్టుకోండి. అండ్ మన వర్క్స్ ని సంతోషంగా, హ్యాపీగా, ఎనర్జెటిక్ గా ఫినిష్ చేయాలి అంటే వీటి శక్తి కూడా మనకు అవసరం. అండ్ ఇంకొకటి, బయటికి వెళ్లేటప్పుడు దయచేసి స్కార్ఫ్ కట్టుకుని వెళ్ళండి, సో దట్ వడగాల్పుల నుంచి మనల్ని మనం రక్షించుకున్న వాళ్లమవుతాం, అలాగే యూవీ రేస్ ని మన స్కిన్ నుంచి కాపాడుకోవచ్చు. ఎందుకంటే అసలే చాలా ట్యాన్ అయిపోయామంటే కష్టం కదా బాస్, కొంచెం బ్యూటీ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఆలోచించండి, ఈ క్లైమేట్ ని కొంచెం అలా దృష్టిలో పెట్టుకుని హ్యాపీగా మన డేని ప్లాన్ చేసుకుందాం. అండ్ కమింగ్ బ్యాక్ టు పెట్రోల్ అండ్ డీజిల్ మార్కెట్ ఎలా ఉంది,

9.21 పెట్రోల్ ధర, అలాగే 97 రూపాయల డీజిల్ ధర. సో పెట్రోల్ మార్కెట్ ఇలా ఉంది. గోల్డ్ మార్కెట్ వచ్చేసి 24 క్యారెట్ల బంగారం ధర 14,961 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం ధర 13,714 రూపాయలుంది, 18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ వచ్చేసి 11,221 రూపాయి. సో గోల్డ్ మార్కెట్ అండ్ పెట్రోల్ మార్కెట్ క్లైమేట్ అప్డేట్స్ అయితే నేను అందించాను. అంతకు మించి ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయి ఈనాటి మన గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో ఏంటి ఆ స్పెషల్స్ తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీ అందరి కోసం ది రాజా సాప్ మూవీ నుంచి మంచి సాంగ్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

ఆర్తి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జీఎస్వితో. సో బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ క్రాక్ నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడలో వేసవి కాలం మనకి ఏం నేర్పిస్తుంది? వాట్ వేసవి కాలం మనకి ఏం నేర్పించడం ఏంటి జేఎస్వి? చాలా విచిత్రంగా ఉంది. విచిత్రంగానే కాదు, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. ప్రతిసారి మనం ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ గురించి చెప్పిన విలువైన విషయాలని వాటి గురించి మనం వింటూ ఉంటాం. మనకి ప్రకృతి కూడా ఎన్నో విషయాలు చెప్పకనే చెప్తుంది. ప్రకృతి, కాలము, అనుభవము ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన సందేశాల్ని అందిస్తాయి. గుర్తించాలే గాని నేర్చుకోవడానికి చాలా ఉంది బాస్. చీవ నుంచి కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మరి వేసవి కాలం మనకేం నేర్పిస్తుంది? ఒకటా రెండా చెప్పాలంటే ఒక జీవిత పాఠాన్నే మనకి నేర్పిస్తుంది. జీవితంలో మనం ప్రకాశించాలి అంటే సూర్యుడిలాగా మండక తప్పదు అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఎలాగైతే మన జీవితం ఉజ్వలంగా ఉండాలి అనుకుంటామో, మనం ఎంతో పైకి రావాలి, మన చాలా విషయాలలో అన్నిట్లోనూ నైపుణ్యం సాధించాలి అని మనం అనుకుంటే సరిపోదు. దానికి కావలసినటువంటి శ్రమ, పరిశ్రమ, శిక్షణ, సాధన, నైపుణ్యం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అందుకనే సూర్యుడిలా ప్రకాశించాలి అంటే ఒక స్టార్ రావాలి, ఒక స్టార్డమ్ అవ్వాలి అంటే ఆ స్టార్ రావాలి అన్న దాని వెనక కృషి చాలా ఉంటుందన్నమాట.

ఎలా అయితే ఒక మంచి మన తెర మీద చూస్తున్న ఫేవరెట్ హీరో, అబ్బా అసలు ఆ ఫేవరెట్ హీరో వస్తే చాలు అని మన మనసు ఎంత ఉవ్విళ్ళూరుతుందో, వాళ్ళు ఆ స్థాయికి రావటానికి ఎంత కష్టపడి ఉంటారో, ఆ కష్టాన్ని మనం కూడా మనకి అనుకున్నటువంటి ఫీల్డ్లో సక్సెస్ సాధించడానికి మనం ఆ స్టేజ్ దాటితేనే మనకు కూడా ఒక గుర్తింపు వస్తుంది. వేసవికాలం మనకి ఓర్పుని నేర్పిస్తుంది. వినడానికి ఇది చాలా వింతగా విచిత్రంగా ఉన్నా అది నిజం బాస్. వేసవి ఓర్పు ఎలా నేర్పిస్తుంది? ఒక పక్క ఎంత చెమట, ఎంత చికాకు, అంత వేడి, అమ్మ బాబోయ్, ఇందులో మనకి ఓర్పా? నో ఛాన్స్ అని చాలా మంది మనసులో అనుకోవచ్చు. ఎలా అయితే ఎండ వేడిని భరిస్తూనే చెట్లు ఎంత చక్కటి కమ్మని తీయని పండ్లను మనకిస్తాయో, మనకి మనుషులకి కూడా పరిస్థితులు, కష్టాలు, సందర్భాలు, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా మన యొక్క శక్తి సామర్థ్యాలని ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంటాయి. ఆ పరీక్షతో పాటు ప్రకృతి పెట్టే పరీక్షలు కూడా శరీర ఆరోగ్యాన్ని పరీక్షిస్తాయి. కావున వీటన్నిటికీ తట్టుకుని నిలబడినటువంటి మనము ఎప్పుడూ సక్సెస్ సాధిస్తాం. అలాంటి వాళ్లకి ప్రకృతి ఎప్పుడూ కూడా అండగా ఉంటుంది. అందుకనే పెద్దవాళ్ళు అంటారు, తొందరగా నిద్రలేవండి, పెందరాళ్లే నిద్రలేచి ప్రకృతికి అనుగుణంగా మీ యొక్క జీవన శైలిని మార్చుకుంటే అనారోగ్యం మన దరిచేరదు అని చెప్పి. కావున వేసవికాలం మనకి ఓర్పుని ఖచ్చితంగా నేర్పిస్తుంది. దాన్ని ఒడిసి పట్టుకునే గుణం మనలో ఉండాలి. వేసవికాలం తాత్కాలికమే, ఒక 4 నెలలు అంతే. కాని ప్రకృతి ఇచ్చేటువంటి ప్రతిఫలం మాత్రం శాశ్వతం. ఎండ లేకుండా అసలు మనం జీవితాన్ని ఊహించుకోగలవా? అమ్మ బాబోయ్, వారం రోజులు వాన పడితే సూర్యుడా అని చెప్పి ఆకాశం వైపు చూస్తామే. అలాంటిది ఇంత ఎండ మనం భరించగలుగుతున్నాము అంటే దానికి కారణం ప్రకృతి నియమ నిబంధనలు ఏ రోజు అతిక్రమించదు. అందుకనే వేసవికాలం ఉన్నది తాత్కాలికమైన, ఎండాకాలము లైక్ వానాకాలము, శీతాకాలము ఇవన్నీ తాత్కాలిక కాలాలైనా ప్రకృతి మనకిచ్చేటువంటి ప్రతిఫలం, ప్రతి కాలంలో ఋతుక్రమంగా వచ్చేటువంటి ఎన్నో విషయాలు, సో ఋతువుకు అనుగుణంగా పండే కూరలు, పంటలు, కూరగాయలు అండ్ మన ఆరోగ్యం, ఇలా చాలా విషయాలు మనకి చాలా ఇస్తాయి. అవి శాశ్వతంగా ఉన్నాయి. అండ్ కంటి ముందున్న ప్రకృతే మన జీవితానుభవాలని ఇంత చక్కగా స్పష్టంగా చూపిస్తూ ఉంటే, ఇన్ని సౌకర్యాలుండి ఇంత ఉన్నతంగా చదువుకుని మాట్లాడగలిగేటువంటి మనము ఎంత ఉన్నతంగా ఆలోచించాలి బాస్? ఆలోచించండి ఒకసారి. ప్రకృతి మాట్లాడకుండా తన చేతలలో తన యొక్క యునో ఆ యొక్క చల్లదనాన్ని, వేడితనాన్ని అందించి మన భావనలని ఇంత ప్రతిబింబించేలాగా ఉన్నాయి అంటే, ఇంత చదువుకుని ఇంత జ్ఞానం ఉన్న మనం ఇంకెంత తెలివిగా వ్యవహరించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించాలి. లేని వాటి కోసం తపన, ఆశపడటం తప్పు కాదు. కానీ ఉన్న వాటిని విస్మరించటం, ఉన్న క్షణాన్ని భవిష్యత్తు ఆలోచనల్లో గడిపేయటం మాత్రం గమనార్హం. భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది. ఎప్పుడూ ఈ క్షణం నీ చేతుల్లో ఆనందంగా ఉంటే భవిష్యత్తు కూడా బాగుంటుంది. సో ఉన్న సమయాన్ని వృధా చేయకుండా మీ యొక్క ఆనందానికి వీటికి కేటాయిస్తూ నైపుణ్యాన్ని సంపాదిస్తూ ఈ యొక్క కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులను స్వీకరిస్తూ మనం కూడా ప్రకృతితో మమేకమై నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉంటాయి. సో దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ సమ్మర్ స్పెషల్ అన్నమాట. సో ప్రతిసారి ఒక వ్యక్తి మనకి ఇన్స్పైర్ చేయడమే కాదు, ప్రకృతి అండ్ ప్రకృతిలో వచ్చేటువంటి కాలాలు కూడా మనకి చాలా ఇన్స్పైరింగ్ గా నిలుస్తాయి. అందుకే కాలాలు మారినా నీ ధ్యాస మారునా అనే బ్యూటిఫుల్ లైన్ రాశారేమో అనిపిస్తుంది. సో వెల్, మరి డియర్ కామ్రేడ్ మూవీ నుంచి ఈ పాట మీకోసం వచ్చేస్తుంది ఒక చిన్న బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

0: ఏంటబ్బా ఫ్లోని డిస్టర్బ్ చేస్తావు? చూడు, ఆట మాట పాట కలిసి నా మనసులో విరిసెను ఒక అందాల పూతోట.
1: అచ్చా, నీ టాలెంట్ ఏదో వన్డే ఆర్జేగా మైక్ ఆన్ చేసి చెప్పు.
0: అవునా, ఎప్పుడు ఎక్కడ?
1: 30 సంవత్సరాల లోపు యువతి యువకులకి గోల్డెన్ ఛాన్స్.

0: వావ్, ఆకాశవాణి 90 వసంతాల చరిత్రలో మీ గొంతుకతో ఒక పేజీ.
1: అంటే ఇప్పటి వరకు ఆకాశవాణి విన్నాము, ఇక నా వాణిని ఆకాశవాణిలో వినిపించే సమయము అవకాశము వచ్చిందంటావు, అంతేనా? మరి ఎప్పుడు, ఎలాగా?
0: సింపుల్, 6వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 30 సంవత్సరాల్లోపు ఉన్న యువతీ యువకులకు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే అంశంపై తెలుగులో వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది.
1: మీ కళాన్ని కదిలించండి, మీ గళాన్ని వినిపించండి,
0: గెలిచిన వారికి బహుమతులు అందజేయబడతాయి.

వింటున్నారు వివిద్ భారతి 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వి తో 8:43:35 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇంకొక అద్భుతమైన స్పెషల్ ఉందన్నమాట, కానీ అది మన ఖండానికి సంబంధించింది కాదు. అదేంటి, మనకి ఎన్ని కాంటినెంట్స్? 7 కాంటినెంట్స్ కదా. మరి ఆసియా ఖండానికి సంబంధించింది కాదు, ఆఫ్రికన్ ఖండానికి సంబంధించింది. ఈరోజు ఆఫ్రికన్ వరల్డ్ హెరిటేజ్ డే. వావ్, ఆఫ్రికన్ వరల్డ్ హెరిటేజ్ డేనా? మరి ఆఫ్రికా ఖండం మానవ నాగరికతకిది పుట్టినిల్లన్నమాట. అంతేకాదు, మానవ నాగరికతకు పుట్టినిల్లైనప్పటికీ ప్రపంచ వారసత్వ జాబితాలో ఆఫ్రికాకి చెందినటువంటి ప్రదేశాలు చాలా చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతని కలిగి ఎంతో అద్భుతమైనటువంటి ప్రదేశాలుగా నిలిచాయి. మరీ ముఖ్యంగా యువత వారి పట్ల, ఆ యొక్క హెరిటేజ్ అండ్ కల్చర్ పట్ల దృష్టి సారిస్తూ ఇంకా మున్ముందు వృద్ధి చెందే దిశగా, పురోగమించే దిశగా పయనించాలని చెప్పి ఆశిస్తూ ప్రతి సంవత్సరం మే 5వ తారీఖున ఆఫ్రికన్ వాళ్లు వరల్డ్ హెరిటేజ్ డేని నిర్వహిస్తారన్నమాట. 2015 యునెస్కో చే ప్రతిపాదించబడి అధికారికంగా జరుపుకుంటూ 2026 గాను సుస్థిర నిర్వహణలో కొత్త నైపుణ్యాలని నేర్చుకుంటూ సాంకేతికతంగా ప్రతి ప్రదేశాన్ని వాటి చరిత్రని పరిరక్షించుకోవటమే ప్రథమ కర్తవ్యంగా సాగుతున్నటువంటి ఈ యొక్క ప్రయాణం ఆఫ్రికన్ వరల్డ్ హెరిటేజ్ ఫండ్ ఈ యొక్క ప్రదేశాల రక్షణగా మరియు అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోందన్నమాట. ఈ యొక్క AWHF అదే ఆఫ్రికన్ వరల్డ్ హెరిటేజ్ ఫండ్. మరి 2016 మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఆఫ్రికన్ వరల్డ్ హెరిటేజ్ ఫండ్ అనేది జరిగింది. ఆ తర్వాత 2026 కాను ఏ ఇతివృత్తంతో ఈ యొక్క ఆఫ్రికన్ వరల్డ్ హెరిటేజ్ డే ముందుకి సాగుతోందో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక మంచి సాంగ్ వచ్చేస్తోంది, వింటూ అనిపిస్తూ ఉండండి ఫ్రమ్ ద మూవీ అఖండా.

0: రాజీ లేదు, ధరలో సాటి రాదు, నాణ్యతకు నమ్మకానికి మరో పేరు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: వింటున్నారు వివిధ్ భారతి 101.3 మెగాహెర్ట్స్ బై మీ జయస్వితో మాట్లాడుకుంటున్నాము ఆఫ్రికన్ వరల్డ్ హెరిటేజ్ డే గురించి. మరి ఆఫ్రికన్ వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా 2026 సంవత్సరానికి కాను ఇతివృత్తం ఏంటి? సెలబ్రేటింగ్ ఆఫ్రికాస్ హెరిటేజ్ అండ్ మానిటరింగ్ ద లీడర్స్ ఆఫ్ టుమారో అన్నమాట. అండ్ సెలబ్రేటింగ్ ఆఫ్రికాస్ హెరిటేజ్ మెంటరింగ్ ద లీడర్స్ ఆఫ్ టుమారో. నిజంగా ఎంపవరింగ్ యూత్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని ఈ యొక్క థీమ్ లో చాలా ప్రస్ఫుటంగా మనకు కనిపించే విధంగా తీసుకొచ్చారు. యువతని దృష్టిలో పెట్టుకుని ఆఫ్రికన్ కల్చర్ అలాగే వారి యొక్క కళలు ప్రపంచానికి భావితరాల వాళ్ళకి అందేలాగా కృషి చేస్తున్నారు. అండ్ అక్కడున్నటువంటి ఫేమస్ యునెస్కో రికగ్నైజ్డ్ ఆఫ్రికన్ సైట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. నిజానికి చెప్పాలి అంటే కల్చరల్ సైట్స్ గా 54 ప్రదేశాలు గుర్తింపు పొందాయి, నేచురల్ సైట్స్ గా 39 ప్రదేశాలకి గుర్తింపు లభించింది. కల్చరల్ అండ్ నేచురల్ ఈ రెండూ కలిపి మిక్స్డ్ ఫేమస్ సైట్స్ ఆఫ్ ఆఫ్రికన్, వీటికి సంబంధించి 5 ప్రదేశాలున్నాయి. సో అన్ని ప్రదేశాలని నేను ఈ యొక్క వ్యవధిలో అందించలేను, కానీ కొన్ని విషయాల గురించి మాత్రం మాట్లాడుకుందాం. అందులో ప్రప్రథమమైంది అబూ సింబేల్ టెంపుల్స్ అన్నమాట. ఇది నుబియా ప్రాంతంలో స్మారక చిహ్నాలకి ప్రతీతి. ఇదే అబూ సింబేల్ టెంపుల్స్, చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే లాలీబెలా రాతి దేవాలయాలు, లాలీబెలా రాతి దేవాలయాలు పేరు ఎంత లాలిత్యంగా ఉందో. ఇక్కడున్నటువంటి రాతి దేవాలయాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆఫ్రికన్ జెరూసలేం అని చెప్పి ఈ లాలీబెలా రాతి దేవాలయాలకి పేరు. ఎందుకు అంటే ఇక్కడ ఒకే ఒక రాతిని తొలిచి నిర్మించినటువంటి చర్చెస్ అన్నమాట. సో అందుకనే వీటికి ఆఫ్రికన్ జెరూసలేం అని కూడా పేరుంది. ఒకే ఒక రాతిని తొలిచి నిర్మించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అండ్ వాటితో పాటుగా విక్టోరియా ఫాల్స్, ఇది జాంబియా ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందాయి. జింబాబే ఇంకా జాంబియా ఈ ప్లేసెస్ లో మనకి కనిపిస్తాయి అన్నమాట, అదే విక్టోరియా ఫాల్స్. అండ్ ఫైనల్లీ శంకర్ గారి పుణ్యమా అని చెప్పి ఈ పాట అందరికి గుర్తుంది కదా, రో బో మూవీ నుంచి. మరి ఈ కిలిమజారో నేషనల్ పార్క్ కూడా మనం చూడొచ్చు. అండ్ టాంజానియా ఆఫ్రికాలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైన శిఖరం ఉన్న సహజ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు పొందింది. అలాగే

రోబెన్ ఐలాండ్ సౌత్ ఆఫ్రికా చరిత్రలోనే కీలక పాత్ర పోషించినటువంటి సాంస్కృతిక చిహ్నం అన్నమాట. అండ్ ఫైనల్లీ సెరంగెటి నేషనల్ పార్క్. ఇది కూడా తాంజానియా ప్రపంచ ప్రఖ్యాత వన్యప్రాణుల వలసలకు ఈ ప్రాంతం చాలా చాలా ముఖ్యమైనది. అండ్ వన్యప్రాణ వలసలకి ఇది నిలయంగా కూడా నిలిచిందన్నమాట. ఇంట్రెస్టింగ్ రైట్? మరి ఈ సెరంగెటి పార్క్, రోబెన్ ఐలాండ్, కిలిమజారో నేషనల్ పార్క్, విక్టోరియా ఫాల్స్, లాలిబెలా రాతి దేవాలయాలు, అబూ సింబేల్ టెంపుల్స్, ఇవన్నీ కూడా ఫేమస్ సైట్స్ ఆఫ్ ఆఫ్రికా అన్నమాట. ఇక్కడ ఆఫ్రికన్ కల్చర్ అండ్ హెరిటేజ్ ని చాలా అద్భుతంగా చూడొచ్చు. వీటితో పాటుగా 54 సాంస్కృతిక ప్రదేశాలు అండ్ అలాగే నేచురల్ ఓరియంటెడ్ సైట్స్ గా ఏర్పడినవి 39. సో ఇంత ఘన చరిత్ర ఉన్నటువంటి ఆఫ్రికన్ హెరిటేజ్ డే గురించి మనం క్లుప్తంగా తెలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది కదా. సో భారతదేశం లాగానే ఇక్కడ కూడా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు, వాటికి ఉన్న ప్రాముఖ్యతని తెలుసుకోవడం మన బాధ్యత. సవాల్, మరి వసుదైవ కుటుంబకంలో ఇంత అద్భుతమైనటువంటి ప్రదేశం గురించి, వాటి యొక్క కళలు సంస్కృతి నైపుణ్యం గురించి తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం రోబో మూవీ నుంచి కిలిమజారో సాంగ్ వచ్చేస్తుంది. సో దిస్ సాంగ్ ఈజ్ డెడికేటెడ్ టు ద బ్యూటిఫుల్ కిలిమజారో నేషనల్ పార్క్ అండ్ ఆల్సో ద వరల్డ్ హెరిటేజ్ డే ఆఫ్ ఆఫ్రికన్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో ప్రస్తుతం అందిస్తున్న రాగిజావ పంపిణీని మరో మూడేళ్లు కొనసాగించేందుకు విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ట్రస్టుతో 2026-29 కాలానికి ఒప్పందం కుదిరింది. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా పకడ్బందీగా నిర్వహించేందుకు కుటుంబ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ అధ్యక్షతన సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోదకొండమ్మ అమ్మవారి పండుగ ఈ నెల 17-19 తేదీలో జరగనున్న నేపథ్యంలో అమ్మవారి రాష్ట్ర పండుగను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్దం కావాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఉత్సవ ఆలయ కమిటీ సభ్యులను ఆదేశించారు. సురక్షిత భారతావని లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో పార్టీ విజయాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రాష్టంలోని గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల ఖరారుపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ రాజమహేంద్రవరం ఆర్ఎన్బి అతిథి గృహంలో బహిరంగ విచారణ నిర్వహించింది. కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధికారుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రాబోయే 5 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండనున్నట్టు రియల్ టైమ్ గవర్నెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు తాజా హీట్ ఇండెక్స్ ఫోర్కాస్ట్ వివరాలను వెల్లడించిందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జల్జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలోని ఆర్ఎన్బి ఆర్డబ్ల్యూఎస్ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మెగా కంపెనీ ప్రతినిధులతో కలిసి తీర ప్రాంత గ్రామాలకు తాగునీటి సరఫరా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. భూ రికార్డుల స్వచ్ఛీకరణ అనంతరం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేస్తున్నామని ఏలూరు జిల్లా కలెక్టర్ కేవెట్రి సెల్వి తెలిపారు. దెందులూరు మండలం గోపన్నపాలెంలో స్థానిక శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్తో కలిసి కలెక్టర్ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు.

90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.8.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేస్వితో. వెల్ మరి 9:39:39 అయిపోయింది మన క్లాక్ లో టైం. ఇట్స్ టైం ఫర్ మీ మా ఫేవరెట్ జోరుగా హుషారుగా. ఈనాటి మన జోరుగా హుషారుగాలో దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే, అసలు ప్రకృతి అందానికి పెట్టింది పేరు. ఈ పేరు చెప్తే ఆనందాలతో తేలియాడిపోతాము అని అనటం అతిశయోక్తి కానే కాదు. ఇట్స్ అ వండర్ఫుల్ ప్లేస్ అండి. అండ్ సెలవులకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి ప్రదేశాలని ఖచ్చితంగా విజిట్ చేయాలి అని అనుకుంటారు. ఇక్కడ ఇంకో విషయం తెలుసా, ప్రకృతి మనకి హాయ్ హాయ్ అని పలకరించే లోపలే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి గాలి మనకి ఘుమఘుమలాడేటువంటి సువాసనతో మంచి కాఫీ తోటలాగా స్వాగతం పలుకుతుంది. ఇటుపక్క కాఫీ తోటల ఘుమఘుమలు, అటుపక్క ప్రకృతి అందాలు, ఇటుపక్క పచ్చటి పైరగాలి, ఇంకేం కావాలి కదా. మరి ఇంతటి అందం ఎక్కడ ఈ ప్రదేశం? ఆల్రెడీ నేను చాలా క్లూస్ ఇచ్చేశాను అండ్ మనకి దగ్గరగానే ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుందన్నమాట. సామాన్యమైన విషయం కాదు బాస్. మరి ఏంటి ఆ అందమైనటువంటి ప్రదేశం? నేను ఈ పాట ప్లే చేసేలోపు ఆ ప్లేస్ ని గుర్తు చేసుకునేటువంటి టైం ని మీకు ఇస్తున్నాను. సో ఆ బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటో మీకు తెలిస్తే పంపిస్తూ ఉండండి. అంటిల్ దెన్, బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేస్వీ. వాట్ ఎ బ్యూటిఫుల్ నాస్టాల్జిక్ సాంగ్ కదా. మరి 9:15 అయిపోయింది, మనమున్నాము జోరుగా హుషారుగాలో. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, కలుసుకుందాం చిటికలో. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
0: FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వి తో వెల్ మరి 9:15 19 సెకండ్లు అయిపోయింది బాస్. మరి మనమున్నాము జోరుగా హుషారుగాలు. ఆల్రెడీ ప్లేస్ గుర్తుపట్టేశారా? నేనైతే చాలా చాలా క్లూజ్ ఇచ్చాను. అందమైన ప్లేస్ అని, కాఫీ తోటల ఘుమఘుమలతో గుబాళిస్తూ ఉంటుందని, ఇంతకంటే అందమైన ప్లేస్ మనకి దగ్గరలో ఏముంది బాయ్స్? అఫ్ కోర్స్ ఇట్స్ అరకు. అరకు లోయ, అబ్బా ఎంత బాగుంటుంది. సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్. మరి అరకు లోయకి అందరూ వెళ్ళిపోతావా? సమ్మర్ ట్రిప్ గా నేను తీసుకెళ్తాగా. సో ఆల్రెడీ చాలా మందికి మనకు గెస్ట్ చేశారు, సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అరకు లోయకి నా మాటలతో నా పాటలతో తీసుకెళ్తాను, కానీ కాఫీ తాగడానికి మాత్రం కాదు. ఈసారి కొంచెం వెరైటీగా అరకు సంస్కృతి గురించి అండ్ డింసా డాన్స్ గురించి, వీటన్నిటి గురించి నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఈరోజు ప్రప్రథమంగా అరకు లోయ సమీపంలో ఉన్నటువంటి పెదలబుడు గ్రామంలో ఉన్న వ్యవసాయంలో భాగంగా అరుదైనటువంటి రుచికరమైనటువంటి స్ట్రాబెర్రీ తోటల గురించి సరికొత్త ఆకర్షణగా నిలుస్తూ ఎంతో మంది పర్యాటకులని ఆ మనసు దోచేసినటువంటి ఈ రెడ్ కలర్ స్ట్రాబెర్రీస్, స్ట్రాబెర్రీ తోటల గురించి మాట్లాడుకుందాం. కాఫీ ఇంకా ఇతర వాటిపైన ఆధారపడినటువంటి వారి యొక్క జీవనోపాధి, ఇంకా అక్కడి

ఇప్పుడు స్ట్రాబెర్రీ లాంటి పంటపై కూడా దృష్టి పెడుతోంది. మరి మొదట్లో చింతపల్లి మరియు లంబసింగి వంటి ఏజెన్సీ ప్రాంతాలకి మాత్రమే పరిమితమైనటువంటి ఈ స్ట్రాబెర్రీ అరకుకి కూడా హాయ్ హల్లో చెప్పేసింది. ఇక్కడ గిరిజన రైతులు సుమారు 4 ఎకరాల వరకు ఈ యొక్క స్ట్రాబెర్రీ సాగుని పండిస్తూ ఉంటారన్నమాట. మరి ఈ స్ట్రాబెర్రీ సాగు, వీటి గురించి చాలా విషయాలైతే ఉన్నాయి, మాట్లాడుకుందాం. కానీ అంతకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది. ఇంకా లేట్ ఎందుకు బాస్? అరకు ఆనందాలని అందాలని తలుచుకుంటూ రాక్ ఆన్ బ్రో అంటూ ఒక్కసారి మనసారా ఈ పాట వింటూ

0: ఎందుకబ్బా ఫ్లోని డిస్టర్బ్ చేస్తావు? చూడు, ఆట మాట పాట కలిసి నా మనసులో విరిసెను ఒక అందాల పూతోట.
1: అచ్చా, ఈ టాలెంట్ ఏదో వన్డే ఆర్జేగా మైక్ ఆన్ చేసి చెప్పు.
0: అవునా, ఎప్పుడు ఎక్కడ?
1: 30 సంవత్సరాల్లోపు యువతి యువకులకి గోల్డెన్ ఛాన్స్.
0: వావ్,
1: ఆకాశవాణి 90 వసంతాల చరిత్రలో మీ గొంతుకతో ఒక పేజీ.
0: అంటే ఇప్పటి వరకు ఆకాశవాణి విన్నాము, ఇక నా వాణిని ఆకాశవాణిలో వినిపించే సమయము అవకాశము వచ్చిందంటావు, అంతేనా? మరి ఎప్పుడు ఎలాగా?
1: సింపుల్, 6వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 30 సంవత్సరాల్లోపు ఉన్న యువతి యువకులకు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే అంశంపై తెలుగులో వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది.
0: మీ కళాన్ని కదిలించండి, మీ గళాన్ని వినిపించండి, గెలిచిన వారికి బహుమతులు అందజేయబడతాయి.

What a beautiful song from the movie Happy Days. నిజం వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనమున్నాము జోరుగా హుషారుగాలో. నిజంగా అండి, అరకు గాని ఇలాంటి ప్రదేశాల్లో మన అనుకున్న వాళ్ళతో, మన గ్యాంగ్తో, మన డియర్ అండ్ నియర్ ఇలాంటి గ్యాంగ్తో వెళ్తూ ఉంటుంది బాస్. ఆ నవ్వులు, ఆ ఆనందాలు ఇంకా ఇంకా నిజంగా మనసు నిండిపోతుంది. ప్రపంచంలో అంతకు మించిన హ్యాపీయెస్ట్ థింగ్ ఇంకా ఏది ఉండదు కదా. అలాంటి ట్రిప్పులు ఏదైనా ప్లాన్ చేయాలంటే చేసేయండి, ఎందుకంటే సెలవులు కాబట్టి. ఈ సెలవుల సమయంలో కాస్త ఇంట్లో ఉందాంలే నీడ పట్టున అని అనుకోవచ్చు, కానీ కొంచెం ఎండ తగ్గిన తర్వాత మనం ఇలాంటి చిన్న చిన్న ఆనందాల్ని మిస్ అవ్వకూడదండి కదా. మరి స్ట్రాబెర్రీ తోటల గురించి మాట్లాడుకుంటున్నాము అండ్ అరకులోయలో వచ్చినటువంటి నూతన ఆకర్షణ కదా. సాధారణంగా కొన్ని పంటలకి కొన్ని వాతావరణాలే సూట్ అవుతాయన్నమాట. అలాంటిది అరకులోయలో ఇంతటి ఆనందం అంటే నిజంగా ఇది ఎలా సాధ్యమైంది అనేటువంటి విషయం చాలా ఆసక్తికరం. అరకులో ఉన్నటువంటి చల్లని వాతావరణం అలాగే సమశీతోష్ణ స్థితి స్ట్రాబెర్రీ సాగుకి చాలా అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా 15-25 degrees టెంపరేచర్ ఉండటం అనేది ఒక వరం. మొక్కలు నాటిన 2 నెలలకి ఇవి పూతకొస్తాయి అండ్ ఆ తర్వాత మరో 2 నెలలకి పంట చక్కగా చేతికొస్తుంది. ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఆఫ్ స్ట్రాబెర్రీస్ ఉంటాయి నాకైతే తెలుసుకోవాలనుంది. మరి మొక్కలు నాటిన 2 నెలలకల్లా ఇవి చక్కగా మొలకలొచ్చి మరో 2 నెలలకి స్ట్రాబెర్రీస్ చేతికొస్తాయంటే వావ్, ఎంత బాగుంటుంది. స్ట్రాబెర్రీ అన్న ఆ ఫ్రూటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దాని యొక్క కలర్ కానివ్వండి, ఆ ఫ్లేవర్ కానివ్వండి, చాలా డిఫరెంట్ టేస్ట్ కదా. మరి అలాంటిది ఇక్కడ ఏ వెరైటీస్ ఆఫ్ స్ట్రాబెర్రీస్ దొరుకుతాయి, ఇక్కడున్న వెరైటీస్ లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి విందాం తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు నాకు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేయాలని ఉంది. మరి ఉన్నది ఒకటే జిందగీ మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్.

90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

జోడి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వి తో. మరి అంతా బానే ఉంది కానీ ఇక్కడ వెరైటీస్ ఆఫ్ స్ట్రాబెరీస్ ఎలా ఉంటాయి? మరి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ ఇందులో భాగంగా చాలా ముఖ్యమైనవి జూన్ బేరింగ్ అన్నమాట. సో ప్రప్రథమమైనటువంటి ఒక వెరైటీ జూన్ బేరింగ్. ఇవి ఇయర్లీ వన్స్ పంటనిస్తాయి. సాధారణంగా వసంతకాలం చివరిలో వీటి పంట అనేది చేతికొస్తుంది. అలాగే ఎవర్ బేరింగ్ అన్నమాట. ఇవి సంవత్సరంలో 2 లేదా 3 సార్లు పంటనిస్తాయి అన్నమాట. ఇవి వేసవి చివరిలో అంటే శరదృతువు ప్రారంభంలో ఈ ఎవర్ బేరింగ్ అనేటువంటి స్ట్రాబెరీ వెరైటీస్ యొక్క పంట మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక మూడో రకం, ఇది డే న్యూట్రల్ అన్నమాట. మరి ఈ డే న్యూట్రల్ అనేటువంటి ఈ రకమైన స్ట్రాబెరీస్ టెంపరేచర్ అనుకూలంగా ఉన్నంత కాలం, అంటే 2 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వరకు టెంపరేచర్ ఉన్నంత కాలం నిరంతరం చిన్న చిన్న మొత్తంలో పండ్లని ఇస్తూనే ఉంటాయి. ఇవి గార్డెన్ స్ట్రాబెరీస్ గా చాలా మంచి పేరు సంపాదించుకున్నాయి. సో ఇవి పంట కన్నా కూడా ఇంట్లో గార్డెన్ స్ట్రాబెరీస్ గా పేరు పెట్టుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అరకు లోయలో పెరిగేటువంటి స్పెషల్ స్పెషల్ స్ట్రాబెరీ ఏంటి, ఆ వెరైటీ ఏంటి, దానికి సంబంధించిన హైలైట్స్ ఏంటి తెలుసుకుందాం బాస్. ఒక చిన్న బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత మరి నా ఫేవరెట్ సాంగ్ వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ ఇష్క్ నుంచి. స్టే ట్యూన్డ్, ఎంజాయ్ లిజనింగ్.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఇష్క్ నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు. అద్నాన్ సామి పాడినటువంటి ఈ పాటకి అనూప్ రూబెన్స్ గారు సంగీతాన్ని అందించారు. అండ్ 9:47 AM అయిపోయింది మన క్లాక్ లో టైం. మనమున్నాము జోరుగా హుషారుగా మాట్లాడుకుంటున్నాము స్ట్రాబెరీస్, ఇంకా దాని వెరైటీస్ గురించి. ఫస్ట్ అయితే జూన్ బేరింగ్ గురించి మాట్లాడడం, తర్వాత ఎవర్ బేరింగ్ స్ట్రాబెరీస్ తెలుసుకున్నాం, డే న్యూట్రల్ స్ట్రాబెరీస్ గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు అరకు లోయలో చాలా స్పెషల్ గా పండుతున్నటువంటి వింటర్ డాన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన స్ట్రాబెరీ రకం గురించి మాట్లాడుకుందాం. మరి అరకు లోయలో వింటర్ డాన్ అనే రకం స్ట్రాబెరీస్ ని పండిస్తారన్నమాట. అరకు లోయ వాతావరణానికి చాలా బాగా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. అండ్ దీంతో పాటుగా మంచి పంట దిగుబడి కూడా రైతులకి వస్తుంది. హైలైట్స్ ఏంటో తెలుసా? గిరిజన రైతులకి వారి జీవనోపాధికి ఎంతగానో దోహదపడేటువంటి పంట కాఫీ, ఇంకా దాంతోపాటు ఇప్పుడు స్ట్రాబెరీ కూడా జాయిన్ అయింది ఆ జాబితాలో. వీటి ద్వారా 5 నుంచి 20 లక్షల వరకు ఆదాయం వచ్చే అంచనా అయితే ఉందన్నమాట. సో ప్రతిసారి అంతే వస్తుందని నేను చెప్పలేను, కానీ ఇంతవరకు వచ్చేటువంటి ఒక అంచనా అయితే ఉంది. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటి, టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ కదా బాస్ అరకులోయ. అరకులోయ అంటేనే అందానికి ప్రతీతి. ఇటుపక్క లంబసింగి, అటుపక్క జలపాతాలు, వనజంగి, ఇలా చాలా చాలా అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతాలు పర్యాటకుల్ని ఎంతగానో విశేషంగా ఆకర్షిస్తాయి. అంతేనా సెల్ఫీ ప్రేమికులారా, మీకు వినిపిస్తుందా, మీకు అర్థమవుతోందా? సెల్ఫీ ప్రేమికులకి ఈ అరకు లోయలో మరీ ముఖ్యంగా ఈ స్ట్రాబెరీ తోట అందించేటువంటి ఆనందం అంతా ఇంతా కాదు. ఎందుకంత ఎక్సైట్ అవుతున్నాను అంటే, ఇక్కడ మనం సెల్ఫీ తీసుకుంటూ సెల్ఫ్ పికింగ్ ని కూడా మనం చేయొచ్చు అన్నమాట. వాట్, సెల్ఫీ తీసుకోవడం అంటే ఓకే, ఈ సెల్ఫ్ పికింగ్ ఏంటి, దేన్ని మనం పిక్ చేయాలి? అరే స్ట్రాబెరీ తోటలకు వెళ్ళి మనకి నచ్చిన స్ట్రాబెరీస్ ని మనమే కోసుకుంటే ఎంత బాగుంటుంది బాస్. అలాంటి ఒక మంచి యునో సెల్ఫ్ పికింగ్ అనేటువంటి కాన్సెప్ట్ తో రూపొందించారు. సో ఒక ఆనందానుభూతికి లోనవ్వాలి అన్న సహజ సిద్ధమైనటువంటి పద్ధతులలో, చక్కగా సేంద్రియ పద్ధతుల్లో ఈ యొక్క స్ట్రాబెరీ పంటని చూస్తూ ఆనందిస్తూ మనకి నచ్చినటువంటి స్ట్రాబెరీ తోటల్లో వెళ్ళి మనమే ఈ స్ట్రాబెరీస్ ని కోసుకోవచ్చు అన్నమాట. అండ్ చాలా తీయగా తాజాగా ఎంత బాగుంటాయో, పర్యాటకులు ఈ తోటలో తిరుగుతూ ఫోటోలు దిగుతూ తాజా పండ్లని ఆస్వాదించవచ్చు అన్నమాట, అంత అందంగా ఉంటాయి. అంతేనా స్వయంగా ఈ యొక్క రసాయనాలు లేనటువంటి పంటని ప్రకృతి సిద్ధంగా కోసి ఎన్నో సామాజిక మాధ్యమాలలో కూడా ప్రమోట్ చేసినటువంటి దాఖలాలు చాలానే ఉన్నాయి. జనరల్ గా మనకి ఇది వింటర్ ఫ్రూటే కానీ సమ్మర్ లో కూడా కొన్ని రకాల స్ట్రాబెరీస్ దిగుబడి వస్తుంది. అండ్ అసలు స్ట్రాబెరీ తినడం వల్ల ఉపయోగాలేంటి, ఇంత మాట్లాడుకున్నాక ఈ హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకోవాలి కదా. స్ట్రాబెరీ విటమిన్ సి, వైటమిన్ సి, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే ఫైబర్ తో నిండినటువంటి ఒక అద్భుతమైనటువంటి పండు. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, అలాగే ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది, అంటే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. బరువు తగ్గడంలో కూడా బ్రహ్మాండంగా సహాయపడుతుంది ఈ యొక్క స్ట్రాబెరీ. అంతేనా చర్మం కాంతివంతంగా ఉండాలన్నా, మన అందం మరింత పెరగాలన్నా ఫేస్ ప్యాక్ కి ఈ స్ట్రాబెరీస్ అనేవి చాలా బాగా యూజ్ చేస్తారు బ్యూటీ ఇంకా కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ లో. సో స్ట్రాబెరీలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుందన్నమాట. ఈ చెడు కొలెస్ట్రాల్ ఎప్పుడైతే తగ్గుతుందో రక్త ప్రసరణ మెరుగుపడి గుండె జబ్బులని మనం నివారించవచ్చు. దాంతోపాటుగా విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అండ్ ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఫ్రూట్ కాబట్టి డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది. తక్కువ క్యాలరీలు కలిగినటువంటి ఎక్కువ ఫైబర్ ఉన్నటువంటి ఫ్రూట్ కాబట్టి బరువు తగ్గడానికి ఎంతగానో దోహదపడుతుంది. అలాగే అల్జైమర్స్, ఇంకా మతిమరుపు, డిమెన్షియా వంటి ఇలాంటి వ్యాధులకి సమస్యల్ని తగ్గించడంలో కూడా ఈ స్ట్రాబెరీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ కణాల పెరుగుదలని అడ్డుకుంటాయన్నమాట. సో క్యాన్సర్ ని నివారించగలిగేటువంటి కెపాసిటీ కూడా ఈ స్ట్రాబెరీస్ కి ఉంది బాస్. మరి వీటిని చక్కగా
మామూలుగా డైరెక్ట్ గాను తినొచ్చు, సలాడ్, స్మూతీస్, జ్యూసెస్, ఐస్ క్రీమ్స్, కేక్స్ ఇలాంటి టాపింగ్స్ గా కూడా యూస్ చేసి మన డైలీ డైట్ లో వినియోగించుకోవచ్చు. బట్ నేనైతే డైరెక్ట్ గా చక్కగా ఉన్నవి తింటవి మంచిది అంటాను. ఎందుకంటే కేక్ కానీ ఇలాంటి పేస్ట్రీస్ కానీ వీటి వల్ల మళ్ళీ మనకి కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తాయి కదా. సో అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వండర్ఫుల్ స్ట్రాబెర్రీని మనం మనసారా ఆస్వాదించవచ్చు. ఇదండి ఈనాటి మన జోరుగా హుషారుగాలో అరకులోయ అందాలలోని అందాల పండు స్ట్రాబెర్రీకి సంబంధించిన బోల్డనని విషయాలైతే అందించాను కదా. ఇన్ని మాటలు మాట్లాడుకున్నాక, ఇన్ని విషయాలు తెలుసుకున్నాక ఈ పాట వినకపోతే అస్సలు ఫుల్ఫిల్ అవ్వదండి. అందుకనే మెరుపు కలలు మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కలాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది.

0: అంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
1: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
3: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం, మీ ఆర్జేజే స్వీతో 9:59 అయిపోయింది మన క్లాక్ లో టైం అన్నమాట. సో అది ఈనాటి మన స్ట్రాబెరీ అందాల అరకులోయని కొంచెం వెరైటీగా చూసాం కదా. సో టేస్ట్ కూడా అదిరిపోతుందండి. సో ఎప్పుడైనా అటు వెళ్తే ట్రై చేయండి. అండ్ అలాగే గిరిజనులు చేసేటువంటి ఆ యొక్క పంట కానివ్వండి, పండించేటువంటి పంట, ఆ సంస్కృతి, ఆ సంప్రదాయం చాలా యునిక్ గా ఉంటుంది. వైజాగ్ లో ఉన్న వాళ్ళు ఎలాగో చూస్తారు, కానీ సమ్మర్ హాలిడేస్ కి ఏదైనా స్పెషల్ ట్రిప్ ప్లాన్ చేయాలి అనుకుంటే ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు మనకి చాలా కొత్తగా, ఆనందంగా, ఆకర్షణీయంగా అనిపిస్తుంది. అదనమాట. సో 10 గంటలు అయిపోతుంది, మరికొద్ది క్షణాల్లో మీ అందరి కోసం ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 MHz బై మీ జేఎస్వితో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు అందులో పేర్కొంది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాలని ప్రవాసాంధ్రుల్ని ఎంపీ భరత్ కోరారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో మిల్ఫీటస్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కె జయరాం ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో ఏర్పాటు చేయనున్న అమరావతి ఎకనామిక్ రీజియన్ ఏఈఆర్పీ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపకల్పనకు కన్సల్టెన్సీ సంస్థ నియామకానికి ఏపీసీఆర్డీఏ టెండర్లు పిలిచింది. రాష్ట ప్రభుత్వ స్వర్ణాంధ్ర విజన్ 2047, కేంద్ర ప్రభుత్వ సిటీ ఎకనామిక్ రీజియన్ ఫ్రేమ్వర్క్ అనుగుణంగా ఏఈఆర్పీని రూపొందిస్తున్నట్టు సిఆర్డీఏ పేర్కొంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల ప్రవేశాలతో పాటు డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల నిర్వహణ బాధ్యతలను ఉన్నత విద్యా కమిషనరేట్కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో ఈ ప్రవేశాలు జరుగుతూ ఉండగా ఈ ఏడాది నుంచి ఉన్నత విద్యా కమిషనరేట్ నిర్వహించనుంది. రాష్ట్రంలో విద్యుత్ సేవలపై 77.3% మంది సంతృప్తి వ్యక్తం చేసినట్టు పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్లో తేలిందని ఇంధన శాఖ తెలిపింది. సేవలు ఇంకా మెరుగుపడాల్సి ఉందని 22.7% మంది అభిప్రాయం వ్యక్తం చేసినట్టు పేర్కొంది. ఆర్టీజీఎస్ నివేదిక ప్రకారం అధికారులు ఈ వివరాలను వెల్లడించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి వినూత్నంగా చేపట్టిన మ్యాజిక్ డ్రైన్లు ఎంతో దోహదం చేస్తున్నాయని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పల్లెల్లో పారిశుద్ధ్య విప్లవం తీసుకొచ్చారని ప్రశంసించారు. ఈ మేరకు ఎక్స్వే దగ్గర ఆమె వీడియో విడుదల చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 1.12% వృద్ధితో 23.40 లక్షల కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి గణాంకాలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో మరో 3 రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జిఎస్విత్ వెల్. 10:04 అయిపోయింది ఎగ్జాక్ట్ గా మన స్టూడియోస్ లో టైం. అండ్ ఇప్పుడైతే చాలా చాలా ఫేవరెట్ టైం, నవరస భరిత హరివిల్లు. అండ్ ఈనాటి నవరస భరిత హరివిల్లులో అద్భుతమైనటువంటి క్వశ్చన్స్, దాంతో పాటుగా మంచి మంచి పాటలు కూడా సిద్ధంగా ఉన్నాయి. సో చాలా మంది నాకు మెసేజెస్ పంపిస్తున్నారు, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ. మీ అందరికీ కూడా స్పెషల్ గా నా తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి శుభ శుభోదయ శుభాకాంక్షలు. అండ్ కమింగ్ బ్యాక్, ఈ రోజు మనకి వచ్చిన ఫస్ట్ మెసేజ్, మధువులకు ఉదయానికి స్వాగతం జయస్వి గారు. అమ్మ ప్రస్తావనతో మాతృ సుధలు చిందించి అమృత మాటలతో ప్రకృతితో సంచరించి మూడు కాలాలను జీవితానికి అనుసంధానించిన మీ ప్రతిభను విని తరించి మండే ఎండను బ్రతుకు తెరువుగా బహుకరించి పంచామృతమయమైన స్ట్రాబెరీస్ మా ఊహల్లో కాయించి తూటాల లాంటి తేట తెలుగు మాటలను సంధించి దూరవాణి వేదికపై మీ ప్రతిభను కురిపించి 9 గంటల నుంచి విహరించి విహరించి ఆస్వాదించాము భూలోక స్వర్గ సమయమైన అరకు అందాల సమాహారం. ఇట్లు చనుబండ నుంచి ధర్మరాజుల వాసు గారు. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్. అండ్ నెక్స్ట్, హాయ్ హలో వెల్కమ్ టు హరివిల్లు అంటూ మనకి చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి మెసేజ్ చేశారు. హాయ్ జయస్వి, వెల్కమ్ అండి. మీకు కూడా మీరు చెప్పే అరకులోయ గురించి, స్ట్రాబెరీస్ గురించి చాలా బాగున్నాయండి. శ్రీకాకుళం జిల్లా అప్పాపురం గ్రామం నుంచి సూర్యరావు గారు అండ్ సూర్యారావు గారు మహాలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ జయస్వి అంటూ సౌజన్య గారు మనకి మంగళగిరి నుంచి మెసేజ్ చేశారు. ఎంఎస్ దుర్గారావు గారు, గుడ్ మార్నింగ్ బాయ్స్, తారారం పం పం తారారం పం పం, ఎంత బాగుంది ఈ రోజు సంబరం. అండ్ జానకమ్మ గారి పాట పాడచ్చు కదా, కుదిరితే, నవ్వింది మల్లెచెండు. అండ్ అందులో ఆ నవ్వు వస్తుంది, చాలా బాగుంటుంది. నేను ప్రయత్నిస్తానండి, కానీ అది జానకమ్మ గారికే చెల్లు. ఏ అద్భుతమైన పాటైనా జానకమ్మ గారు పాడింది ఖచ్చితంగా పాడే ప్రయత్నం చేస్తాను. శుభోదయం తెలియచేస్తూ గణేష్ రాజు గారు శ్రీవత్స కోనపూర్ నుంచి, సర్వేజన సుఖినో భవంతు అంటూ మనకి ఆర్జీ జయస్వి గారికి శుభోదయం తెలియచేస్తూ, మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల దేవతలకు చేసినంత పుణ్యమట, అంటే ఈశ్వరుడే ఆ చెట్టు రూపంలో ఉన్నాడనే కదా అని అర్థం. సో ఏదైనా ప్రకృతి రూపం భగవత్ స్వరూపం అని మనం భావించి నడుచుకోవాలి అంటూ రామచంద్రరావు గారు విజయవాడ నుంచి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మన కోసం పంపించారు, హలో జయస్వి గారు ఎలా ఉన్నారు, నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, జయస్వి గారు ఎలా ఉన్నారు, జోరుగా హుషారుగా అదిరింది బాయ్స్, అరకులో పండే కాఫీ స్ట్రాబెరీ పంట గురించి చాలా చెప్పారు మేడం. నేను అరకు వెళ్లాను మేడం, కానీ కాఫీ తోటల్లో ఫోటో కూడా తీసుకున్నాను. వావ్, సో బ్యూటిఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్ బ్యూటిఫుల్ మెమరీ. అండ్ నరసింహారెడ్డి గారు ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించారు, అరకులోయ అంటూ, అంటే ఒక ప్రదేశాన్ని గుర్తు చేయండి అన్నా కదా, సో దానికి సంబంధించనమాట. అండ్ తెలుగు కవిత నేను పంపిస్తానండి, తప్పకుండా పంపించండి. ఇంకా మనం మాట్లాడుకుందాం బోల్డ్ అనే విషయాలు. శుభోదయం జయస్వి, మీ వాయిస్ సింగర్ సునీత గారి వాయిస్ లాగానే అనిపిస్తుందా అండి, నాకైతే జయస్వి లానే అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్. రాజేష్ గారు హిందూపూర్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి, ఇట్స్ అ హ్యూజ్ కాంప్లిమెంట్, థ్యాంక్స్ అలాట్. గుడ్ మార్నింగ్ మేడం, నల్లగొండ జిల్లా చిత్రియాల గ్రామం చందంపేట మండలం నుంచి దమోజ్ వెంకటాచార్య గారు, వరలక్ష్మి గారు, కృష్ణవేణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, హాయ్ జయస్వి, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ డూయింగ్, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఐలవర నుంచి సిద్ధాంతి గోలి ధర్మారావు గారు అండ్ పద్మావతి గారు, అండ్ మీ ఫ్యాన్ అండి నేను, కంటెం ప్రవళిక వృందా ఫ్రమ్ పాలవంచ. వాట్ అ బ్యూటిఫుల్ నేమ్ అండి, వృందా, ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. అండ్ హాయ్ జయస్వి, శుభోదయం, మీకు కూడా శుభోదయం అండి. శ్రావ్యశ్రీ, పండు, అరుణ, జ్యోతిష్ణ అండ్ మున్నేష, సాహితి, రాజలక్ష్మి, కావ్య, కార్తిక్, అయ్యప్ప నగర్, విజయవాడ నుంచి జ్యోత్స్న గారు, థ్యాంక్ యూ అండి, సారీ మీ పేరు జ్యోతిష్ణ అని పలికేశాను, అంటే గ్యాప్ ఇచ్చారు కదా ఆ గ్యాప్ లో అనమాట. సో ఇవి నాకు వచ్చినటువంటి గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ మెసేజెస్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి నాటి నవరస భరిత హరివిల్లులు. సో ఈనాటి నవరస భరిత హరివిల్లు కార్యక్రమంలో మీ అందరి కోసం మొట్టమొదటి ప్రశ్న తీసుకొస్తున్నాను. ఆల్ ఇండియా రేడియో ఐకానిక్ సిగ్నేచర్ ట్యూన్ ని స్వరపరిచిన వారు ఎవరు? 90 వసంతాల ఆకాశవాణి వేడుక ఎంతో ఘనంగా జరగబోతోంది. సో ఆల్ ఇండియా రేడియోకి సంబంధించి ఐకానిక్ సిగ్నేచర్ ట్యూన్ స్వరపరిచినటువంటి వారు ఎవరు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ 8662488114 కి నాకు వాట్సాప్ చేయండి. ఆల్ ఇండియా రేడియో సిగ్నేచర్ ట్యూన్ స్వరపరిచిన వారి పేరేంటి? మీ ఆన్సర్స్ ని పంపిస్తూ ఉండండి. ఆన్సర్ దాన్ ఒక బ్యూటిఫుల్ సాంగ్, ఒక చిన్న బ్రేక్ తర్వాత.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఎందుకబ్బా ఫ్లోని డిస్టర్బ్ చేస్తావు? చూడు, ఆట మాట పాట కలిసి నా మనసులో విరిసెను ఒక అందాల పూతోట.
1: అచ్చా, నీ టాలెంట్ ఏదో వన్డే ఆర్జేగా మైక్ ఆన్ చేసి చెప్పు.
0: అవునా, ఎప్పుడు ఎక్కడ?
1: 30 సంవత్సరాల్లోపు యువతి యువకులకి గోల్డెన్ ఛాన్స్.
0: వావ్,
1: ఆకాశవాణి 90 వసంతాల చరిత్రలో మీ గొంతుకతో ఒక పేజీ.
0: అంటే ఇప్పటి వరకు ఆకాశవాణి విన్నాము, ఇక నా వాణిని ఆకాశవాణిలో వినిపించే సమయము అవకాశము వచ్చిందంటావు, అంతేనా? మరి ఎప్పుడు ఎలాగా?
1: సింపుల్, 6వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 30 సంవత్సరాల్లోపు ఉన్న యువతి యువకులకు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే అంశంపై తెలుగులో వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది.
0: మీ కళాన్ని కదిలించండి, మీ గళాన్ని వినిపించండి,
1: గెలిచిన వారికి బహుమతులు అందజేయబడతాయి.

0: है स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వితో. మరి నేను అడిగినటువంటి ప్రశ్న గుర్తుంది కదా, ఆల్ ఇండియా రేడియో ఐకానిక్ సిగ్నేచర్ ట్యూన్ ని స్వరపరిచినటువంటి వారు ఎవరు, వారి పేరు మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662484 కి నాకు వాట్సాప్ చేయండి అన్నాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు ఫ్రమ్ ముంబై నుంచి మనకి మెసేజ్ పంపించారు. అండ్ చాలా బాగుందండి మీ మెసేజ్, స్పెషల్లీ వందే వందే ఆర్జే జయస్వి గారు అంటూ విరుక్తులు వాడేశాను చూసారా అంటూ పంపించారు. అర్థమైంది. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ మిడ్ వేవ్ గురించి మీరు మాట్లాడిన తీరు, వాడిన విరుక్తుల స్ఫూర్తితో ఈ యొక్క మిడ్ వైఫ్ సేవలకు ద్విరుక్తులతోనే నా అక్షర నివాళి అందిస్తున్నాను. దేశ దేశాలేవైనా ఖండ ఖండాలు మారినా దూర దూరాలలో ఉన్న ఆఫ్రికా పేద పల్లెలు సైతం ఎక్కడైనా నెల నెల ఆ గర్భాన్ని మోసే తల్లికి ధైర్యాన్నిస్తూ నొప్పులతో ఎంతో తల్లడిల్లిపోయేటువంటి ఆ గుండెని సముదాయిస్తూ క్షణక్షణము కంటికి రెప్పలా కనిపెట్టుకుంటూ వెంట వెంటనే వైద్యం అందించి ప్రాణం పోసేటువంటి దేవతయే ఈ యొక్క మిడ్ వైఫ్. పసిడి ప్రాణం ఇంటింట కలకలలాడాలని జన్మనిచ్చే వేళ తల్లికి తోడు తోడుగా నిలిచేటువంటి ఆపద్ బాంధవి ఈ యొక్క మిడ్ వైఫ్. నిజమేనండి, అమ్మలాంటి అమ్మలే ఈ యొక్క మిడ్ వైఫ్. చాలా మంచి మాట పంచుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు. అండ్ కమింగ్ బ్యాక్ టు ద నెక్స్ట్ మెసేజ్, ఎవరు పంపించారు ఆల్ ఇండియా రేడియో సిగ్నేచర్ ట్యూన్ ఎవరు స్వరపరిచారు అన్నాను. గుడ్ మార్నింగ్ మ్యామ్, స్ట్రాబెరీస్ గురించి ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది. అండ్ ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్, ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. అండ్ మీ వాయిస్ చాలా బాగుంటుందో, మంచి పాట పాడండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పాడిస్తాను తప్పకుండా. దమోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మనకి మార్కోని అని పంపించారు. నేను అడిగింది ఫాదర్ ఆఫ్ రేడియో కాదు, ఈ యొక్క సిగ్నేచర్ ట్యూన్ ఎవరు స్వరపరిచారు అని. ఎనీవేస్ ఆన్సర్ అందిస్తాను. షరీఫ్ గారు గన్నవరం భద్రాచలం ఏరియా నుంచి రైట్ ఆన్సర్, సరైన ఆన్సర్ తో గణేష్ గారు, రాజు గారు, శ్రీవత్స అండ్ కోనాపూర్ నుంచి నమస్తే జయస్వి గారు, నమస్కారం అండి మీకు కూడా. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ పంపించారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. అలాగే శ్రావిశ్రీ పండు అరుణ సాహితీ జ్యోత్స్న మున్నేశ అయ్యప్పనగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. రామచంద్రరావు గారు మనకి విజయవాడ నుంచి పంపించారు, ధన్యవాదాలు మేడం గారు. నేను మీకు పంపిస్తున్న గిఫ్ట్ మీరు అందుకుంటారని ఆశిస్తున్నాను తప్పకుండా అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి అండ్ వాసు గారు సనబండ నుంచి సరైన సమాధానం అందించారు. ప్రవళిక అండ్ వృందా ఫ్రమ్ పాలవంచ. ఓహో ప్రవళిక అండ్ వృందా, దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్, ఒకసారి ట్రై చేయండి, గెస్ట్ చేయండి.

మెసేజెస్ చదివేలోపు చూద్దాం రైట్ ఆన్సర్ పెడతారేమో. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హిందూపూర్ సత్యసాయి డిస్ట్రిక్ట్ రాజేష్ గారు మనకు పంపించారు సరైన సమాధానం. శర్వాణి గారు ఇబ్రహీంపట్నం నుంచి, హలో జయస్వి గారు ఎలా ఉన్నారు? అయ్యో ఏమైందండి, ఎందుకు ఆ బాధ? ఏంటండి ఎస్సే రైటింగ్ ఏజ్ లిమిట్ పెట్టేశారు? ఎనీవేస్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ పంపించారు. ఎస్సే రైటింగ్ కి ఏజ్ లిమిట్ పెట్టినా మన మనసులోని భావాలని తెలుగు కవిత రూపంలో పంచుకోవడానికి వయోపరిమితి లేదు కదా, మరి కవితలు ట్రై చేయొచ్చు కదా. శర్వాణి గారు ఇంకెందుకు ఆలస్యం, అందుకోండి కలం, చక్కగా మీ యొక్క గళాన్ని కూడా వినిపించే అవకాశం మీదేనవ్వచ్చేమో. సో కవితలకైతే వయోపరిమితి లేదు, ఆలోచించండి, మంచి కవిత సిద్ధం చేసుకోండి. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. పెడన జోగానంద్రావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆశ కాపు గొంపల్లి గ్రామం నుంచి, ఏటపాక మండలం అన్నమాట, కాపు గొంపల్లి నుంచి ఆశ గారు రైట్ ఆన్సర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. విజయకృష్ణ గారు ఇన్ చీరాల నుంచి సరైన సమాధానం అందించారు మనకి. గుడ్ మార్నింగ్ రాఘవేంద్ర గారు గిద్దలూరు నుంచి రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ హాయ్ జయస్వి, వెరీ నైస్ మెసేజ్, థ్యాంక్ యూ మీకు కూడా. సో ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. ఆల్ ఇండియా రేడియో సిగ్నేచర్ ట్యూన్ని స్వరపరిచినటువంటి వారు ఎవరు? వాల్టర్ కాఫ్మన్ అన్నమాట. సో ఆయన ఈ యొక్క దాన్ని, వాల్టర్ కాఫ్మన్ ఆయన దీన్ని స్వరపరిచారు, అది కూడా శివరంజని రాగంలో. వెరీ ఇంట్రెస్టింగ్ రైట్? మరి నా తదుపరి ప్రశ్న ఏంటి, ఈనాటి నవరస భరిత హరివిల్లులో నా తదుపరి ప్రశ్న ఏంటి అంటే, హిమాచల్ ప్రదేశ్ లో బొడ్డా త్యోహార్ పండుగను ఏ తెగవారు జరుపుకుంటారు? హిమాచల్ ప్రదేశ్ లో బొడ్డా త్యోహార్ పండుగను ఏ తెగవారు జరుపుకుంటారు? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ 8662488814 కి వాట్సాప్ చేసేయండి.

0: ఎందుకబ్బా ఫ్లోని డిస్టర్బ్ చేస్తావు? చూడు, ఆట మాట పాట కలిసి నా మనసులో విరిసెను ఒక అందాల పూతోట.
1: అచ్చా, ఈ టాలెంట్ ఏదో వన్డే ఆర్జేగా మైక్ ఆన్ చేసి చెప్పు.
0: అవునా, ఎప్పుడు ఎక్కడ?
1: 30 సంవత్సరాల్లోపు యువతి యువకులకి గోల్డెన్ ఛాన్స్.
0: వావ్,
1: ఆకాశవాణి 90 వసంతాల చరిత్రలో మీ గొంతుకతో ఒక పేజీ.
0: అంటే ఇప్పటి వరకు ఆకాశవాణి విన్నాము, ఇక నా వాణిని ఆకాశవాణిలో వినిపించే సమయము అవకాశము వచ్చిందంటావు, అంతేనా? మరి ఎప్పుడు ఎలాగా?
1: సింపుల్, 6వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 30 సంవత్సరాల్లోపు ఉన్న యువతి యువకులకు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే అంశంపై తెలుగులో వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది.
0: మీ కళాన్ని కదిలించండి, మీ గళాన్ని వినిపించండి,
1: గెలిచిన వారికి బహుమతులు అందజేయబడతాయి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వితో 10:33 దాటి 33 సెకండ్లు అయిపోయింది మన క్లాక్ లో టైం. మనమున్నాము నవరస భరిత అరవిల్లులో. అండ్ నేను అడిగిన ప్రశ్న, హిమాచల్ ప్రదేశ్ లో బొడ్డా త్యోహార్ పండుగను ఏ తెగ జరుపుకుంటుంది, ఏ గిరిజన తెగ? సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు, చూద్దాం ఎవరు పంపించారు. హలో హలో హలో హలో, హాయ్ జేఎస్వి గారు, ఎలా ఉన్నారు? ఇట్స్ బిన్ అ లాంగ్ టైమ్. అవునండి, థ్యాంక్ యూ సో మచ్. భమిడిపాటి వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి, చాలా సంతోషంగా ఉందండి, టాపిక్ గురించి చాలా బాగా చెప్పారు. ప్రశ్న నేను సరిగ్గా వినలేదు, మండుటెండలో మంచులాగా ఉంది మీ గొంతు. హౌ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మీ మెసేజ్ చూసి. పెడన జోగానిద్ర కాలనీ చప్పల రాజు గారు సరైన సమాధానాన్ని అందించారు. గనవరని

నుంచి షరీఫ్ గారు రైట్ ఆన్సర్ అండ్ అలాగే హాయ్ జయస్వి గుడ్ మార్నింగ్ అంటూ శ్రీనివాస వర్మ గారు బెంగళూరు నుంచి హాయ్ అండి శ్రీనివాస వర్మ గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు యూ. రైట్ ఆన్సర్ విజయకృష్ణ గారు చీరాల నుంచి మనకు పంపించారు. అలాగే రాజేష్ గారు హిందూపూర్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానం. మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు. అలాగే కవితలు రాయటానికి టాపిక్ ఏంటి, ఎలా పంపించాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, కవితలు రాయటానికి ఆఖరి రోజు రేపండి, రేపు సాయంత్రం 5 గంటల్లోగా ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి స్వయంగా మీ కవిత అలాగే మీ ఐడి ప్రూఫ్ ని తీసుకొచ్చి ఇక్కడికి సబ్మిట్ చేయండి. అండ్ అలాగే కవితలు రాయటానికి టాపిక్ 90 వసంతాల ఆకాశవాణి లేదా అంటే ఆకాశవాణితో మీ యొక్క అనుబంధం, ఆకాశవాణితో మీ యొక్క అనుబంధం కానివ్వండి, 90 సంవత్సరాల ఆకాశవాణి కానివ్వండి. సో ఈ రెండు ప్రధానమైనటువంటి టాపిక్స్. సో వీటి ద్వారా మనం కవిత రాసి ఆ కవితని స్వయంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో రేపు సాయంత్రం 5 గంటల్లోగా మనం సబ్మిట్ చేయాలి విత్ ఐడి ప్రూఫ్ అన్నమాట. సో అది ఎనీవేస్ ఆశా కంపుగల్లు గ్రామం ఎట్టపాక మండలం నుంచి మనకు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి అండ్ సరైన ఆన్సర్ తో ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. శుభోదయం తెలియజేస్తూ అనురాధ గారు సరైన సమాధానం అందించారు. అండ్ రాఘవ గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. అండ్ శుభోదయం తెలియజేస్తూ బొడ్డా త్యోహార్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఫ్రమ్ కొల్లిపరా వివి లక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. గిరిజన తెగలు అంటూ మనకి పంపించారు శ్రీవత్స కోనపూర్ నుంచి గణేష్ అండ్ రాజు గారు. అదంతా బానే ఉంది కానీ ఏ తెగ అనేది పంపించలేదు. శర్వాణి గారు ఇబ్రహీంపట్నం నుంచి, జయస్వి గారు ఇప్పుడు కవితలంటే నాలో ఉన్న శ్రీలక్ష్మి గారు బయటకు వచ్చేస్తారు, ఎవ్వరొచ్చినా పర్వాలేదు మాకు కావాలి. సో జస్ట్ లైక్ నేను కవయిత్రిని కాదంటే అమ్మ బాబోయ్ మరీనా, మీరు కవయిత్రిని కాదంటే మెసేజ్ పెట్టేవాళ్ళనుకుంటాను, పోనీ మంచి పాటగత్త అనుకుంటాను, నేనైతే అలానే అనుకుంటాను. సో వెల్ మీ ఊహలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని కలంతో కాగితం మీద పెట్టండి, అక్షరాలే అంబరాన్ని తాకేటువంటి సంబరంగా మారిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, పైకి ఇలా అంటారు కానీ ఎంత మంచి మెసేజెస్ పెడతారండి మన లిజనర్స్ అందరూ కూడా. థ్యాంక్ యూ జయస్వి గారు, మీ అభిమానానికి మంచి మనసుకి థ్యాంక్ యూ. ఇంతకీ ఆన్సర్ ఏంటి చెప్పేస్తున్నా. సో హిమాచల్ ప్రదేశ్ లో బొడ్డా త్యోహార్ పండుగను ఏ తెగ జరుపుకుంటారు, హట్టి హట్టి అనేటువంటి తెగ జరుపుకుంటారనమాట. సో ఇది రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నా క్వశ్చన్ ఏంటి అంటే చుర్దర్ వైల్డ్ లైఫ్ శాంచరీ ఎక్కడ ఉంది, చుర్దర్ వైల్డ్ లైఫ్ శాంచరీ ఎక్కడ ఉంది, ఏ స్టేట్ లో ఉందన్నమాట, చుర్దర్ వైల్డ్ లైఫ్ శాంచరీ ఏ స్టేట్ లో ఉంది. ఆన్సర్ అయితే చాలా సింపుల్ అండి క్వశ్చన్, నేనైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అడిగాను, కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ పెట్టచ్చు. చుర్దర్ వైల్డ్ లైఫ్ శాంచరీ ఏ స్టేట్ లో ఉంది. రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 కి నాకు వాట్సాప్ చేయండి. అండ్ బొడ్డా త్యోహార్ అంటూ ఈ పండుగను జరుపుకునే వాళ్ళు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్స్ అలాట్. ఇప్పుడైతే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ వారసుడు.

0: ఏంది మామా, నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది. పద ఒక పట్టు పట్టేద్దాం.
1: అట్టగంటావా?

ఎలా ఎలా ఆ మనసులోని భావాలన్నింటినీ కూడా మీ కలంతో అక్షరాల రూపంలో కాగితం మీద పెట్టండి, అండ్ ఆ భావాలని చక్కగా ఆకాశవాణి అనుబంధంతో సమ్మిళితం చేసి మాతో పంచుకోండి. సో కవితలకైతే రేపు సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి వచ్చి స్వయంగా ఐడి ప్రూఫ్తో సహా మీరు మీ యొక్క కవితని సబ్మిట్ చేయొచ్చు. అండ్ అలాగే రేపు ఇక్కడ వ్యాసరచన కాంపిటీషన్ జరగబోతోంది తెలుగులో, మరి దానికి సంబంధించి కూడా మార్నింగ్ 10 గంటల నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్రం చాలా అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణం నెలకొంటుందన్నమాట. సో ఎవరు పాడతారు, ఐ మీన్ ఎవరు రాస్తారు ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం ఒక చిన్న అప్డేట్ తర్వాత. సో ఫ్రెండ్స్, మరి నేనైతే ఒక క్వశ్చన్ అడిగేశాను కదా, చుర్దర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడ లొకేట్ అయి ఉంది అని అడిగాను. సో ఎక్కడ లొకేట్ అయి ఉంది? మై గుడ్నెస్, చాలా మంది ఆన్సర్స్ పంపించేశారు. సో ఎవరు ఆన్సర్స్ పంపించారు అంటే, హాయ్ హాయ్ జయస్వి గారు, నమస్తే అండి, మంచి పాటలు వినిపిస్తున్నారు, మీకు థ్యాంక్స్. మా పరిస్థితి కూడా మనసున ఉన్నది ఈ పాటలానే ఉంది. అభిమానించే ఆర్జీ వస్తే చెప్పేదే ఉండదుగా, హాయిగా మనసు పెట్టుకుని వినడమే. మీకు చాలా థ్యాంక్స్ అండు భమిడిపాటి వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. అండ్ ఎదురుచూపులే జీవితం అని అనుభవంతో నేర్చుకున్నాము, మనసులోనే అవకాశం తలుపు తట్టే శబ్దం అది వినిపించిన క్షణమే మారాలి మన గమనమే. గడిచిన క్షణాలు గాయాలైనా గెలుపు జ్ఞాపకాలుగా మలిచే పట్టుదలే ఎదురుచూపు. ఎదురుచూసే వేళలన్నీ కూడా అర్థవంతమవుతాయి ఒక విజయంతో. నిన్నటి లోటు నేటి సాధనగా మారినప్పుడు రేపటి ఆనందమై సాగుతుంది మన ప్రయాణం.

0: అమ్మ ముద్దులతో పాటు మాటలతో ఆరంభమైన ఆ యొక్క ప్రయాణం అరకులోయ వరకు తీసుకెళ్లిన మీ ఆనందమైనటువంటి అందమైన ప్రసంగం, రుచించేవారికి స్ట్రాబెర్రీ, ఆస్వాదించేవారికి అందమైన ఒక చక్కటి చిక్కటి కాఫీ. సో థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు, మాధవరం నుంచి చాలా మంచి మాట పంచుకున్నారు. అండ్ ఈ పాట సునీత గారు పాడారా, మీరు పాడారా? మేమెవరం పాడలేదండి, కేఎస్ చిత్ర గారు పాడారు, గణేష్ గారు శ్రీవత్స కోనపూర్ నుంచి. అండ్ రైట్ ఆన్సర్స్ పంపిస్తూ మనకి మెసేజ్ చేశారు రాజేష్ గారు హిందూపూర్ నుంచి. అండ్ సరైన సమాధానంతో మనకి సిర్మూరి డిస్ట్రిక్ట్ రావ్య, అరుణ, రాజలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, జయస్వీ అమ్మ వెరీ వెరీ గుడ్ మార్నింగ్, ఇప్పటి వరకు ఆన్సర్ చెప్పలేకపోయాను, ఇప్పుడు ఆన్సర్ ఈజీ నేను చెప్పేస్తాను కదా అంటూ ఎలవంచలి మురళి గారు కానూర్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ జయస్వి శుభోదయం అంటూ ఎం షణ్ముగం గారు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ షణ్ముగం గారు, శుభోదయం మీకు కూడా. శుభోదయం, మీరు అడిగినటువంటి ఆ యొక్క అభయారణ్యం ఎక్కడుంది అంటే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు అనంతపూర్ నుంచి. అనురాధ గారు సరైన సమాధానాన్ని అందించారు. అండ్ వాటితో పాటుగా హాయ్ దిస్ ఇస్ హేమ ఫ్రమ్ మొగల్తూర్ మండల్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మావయ్యది మొగల్తూరు, నాకు ఆ పాట గుర్తొచ్చింది మొగల్తూర్ అన్న డిస్ట్రిక్ట్ ఈ పేరు వినగానే. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ హేమ గారు, మీ హేమ అనేటువంటి పేరుతో ఆదిత్య 369 లో ఒక అద్భుతమైన హీరోయిన్ పాత్రకు కూడా హేమ అనేటువంటి పేరుంది. థ్యాంక్ యూ. హిమాచల్ ప్రదేశ్, ఏంటి హిమాచల్ ప్రదేశ్ అయినా సర్లేండి అనుకుందాం. ఎనీవేస్ రైట్ ఆన్సర్ పంపించారు ప్రత్యూష, నిత్యూష అండ్ గుమ్మల డిబ్బ కోవూర్ నుంచి మనకి పంపించారు. ప్రత్యూష నిత్యూష ఓకే, బట్ ఈ ఊరు పేరు చాలా వెరైటీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుల్లూరుపేట నుంచి కూడా మనకి మెసేజ్ వచ్చింది యజ్ఞవల్కన్ అలాగే హరికార్తికేయ సుల్లూరుపేట నుంచి, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. సరైన సమాధానంతో ఆశా కంపుగల్లు గ్రామం ఏటపాక మండలం నుంచి మనకి పంపించారు, థ్యాంక్ యూ బెడన భాస్కర్ గారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ నుంచి కాదండి, సో ఆన్సర్ అడిగింది ఎక్కడ ఏ స్టేట్ లో ఉంది అని చెప్పి. సో చూద్దాం సౌజన్య గారు, మీ గెస్ కరెక్టే గాని కొంచెం డౌట్ గా ఉంది కదా, బట్ ఎనీవేస్ రైట్ ఆన్సర్. షరీఫ్ గారు గన్నవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ జయస్వి గారు, మీ ప్రశ్నకి నా సమాధానం అంటూ. వివి లక్ష్మి గారు కొల్లపర్రం నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రం బెంగళూరు నుంచి, మధ్యప్రదేశ్ కాదు. అండ్ మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవనగర్ ధర్మవరం అరుణాచల్ ప్రదేశ్ నుంచి పంపించారు. హాయ్ జయస్వి. రాఘవ ఫ్రం గిద్దలూరు నుంచి, హిమాచల్ ప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ విజయకృష్ణ గారు ఫ్రం చీరాల నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. అండ్ జయస్వి గారు, మురళి గారు, హాయ్ మురళి గారు, థ్యాంక్ యూ సో మచ్.
1: తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు నీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది, ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. నీ కలాన్ని కదిలించి నీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

City FM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వీ తోవల్. చాలా మంది ఒక మంచి పాట పాడండి అని అడుగుతున్నారు కదా, మీ అందరి కోసం ఒక మంచి సాంగ్ అయితే డెడికేట్ చేస్తాను. ఇంతకీ ఆ పాట ఇందే సామి ఇట్టగా స్తాంది ఎన్నె

తడిసిపోయారా, తడి మెరిసిపోయారా, నీ చెలిమి కలల్లో కళ్ళు మరిసిపోయారా. ఈ బ్యూటిఫుల్ సాంగ్ అందరి కోసం డెడికేట్ చేసి వినిపిస్తున్నాను. సో వెల్, మరి 10:54 అయిపోయింది నా ఆఖరి ప్రశ్న. సో మన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కి ఉన్నటువంటి టాపిక్ ఏంటి? సో ఆకాశవాణి సందర్భంగా ఎస్ఏ రైటింగ్ వ్యాస రచన పోటీలు నిర్వహిస్తోంది. అది కూడా రేపు ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో. దీని టాపిక్ పేరేంటి? ఈ పేరు కనుక మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 నెంబర్ కి నాకు వాట్సాప్ చేయండి బాస్. అండ్ షార్ట్ అండ్ స్వీట్ గా ఒక మంచి హుక్ స్టెప్ సాంగ్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

City FM 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్పి తో 10:57 అయిపోయింది మన క్లాక్ లో టైం. నేను అడిగాను కదా, రేపు జరగబోయేటువంటి వ్యాస రచన పోటీలకి ఆకాశవాణి ఇచ్చినటువంటి టాపిక్ ఏంటి? సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. జయస్వి గారు, ఒక పాట, పలానా పాట, చాలా పాటలు, ఏ పాట అండి? అన్ని పాటలు మీకోసం పాడతాను. అండ్ యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్ అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, ధన్యవాదాలండి. యలమంచేరి మురళి గారు ఫ్రమ్ కానూర్ నుంచి ఆకాశవాణితో నా అనుబంధం అంటూ పంపించారు. ఓకే. అండ్ అలాగే సులోచన గారు, కవితలు పంపించడం టాపికా అండి? ఓహో, అలా అంటారా? సరే, కరీంనగర్ నుంచి. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ జేఎస్పి అక్క, గుంటూరు నుంచి జగ్వి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మనకి రాజేష్ గారు హిందూపూర్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి సరైన సమాధానం పంపించారు. అలాగే గుడ్ మార్నింగ్, మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి. మంచి పాటలు వినిపిస్తున్నారు, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా పేరు ధనంజయ్ గారు, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ధనంజయ్ గారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి వెస్ట్ బెంగాల్ అంటూ పంపించారు. కేరళ ఇవేవి కాదండి, హిమాచల్ ప్రదేశ్ ఆన్సర్ అది. సో ఇందాకటి నా ప్రశ్నకి వేదాంతం జానకి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఫైనలీ శర్వాణి గారు ఫ్రమ్ ఇబ్రహీంపట్నం నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి. వెల్, రేపు జరగబోయేటువంటి వ్యాస రచన పోటీలలో ఆకాశవాణి అందించినటువంటి టాపిక్ నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనేటువంటి టాపిక్ తో మనకి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఉండబోతోంది 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి అనమాట. సో వెల్, మరి నా ప్రియనేస్తం ఆకాశవాణి అంటూ ఎన్నో అద్భుతమైనటువంటి అనుభూతుల్ని, అనుభవాలని పంచుకుంటూ మీ యొక్క వ్యాస రచనని మాకు అందిస్తే తప్పకుండా గెలిచిన వారికి మంచి బహుమతులు అండ్ వన్ డే ఆర్జేగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది బాస్. మరి వ్యాస రచన మాత్రమే కాదు, కవితలు కూడా. రేపు సాయంత్రం 5 గంటల లోపు మీ కవితల్ని అలాగే ఐడి ప్రూఫ్ తో సహా స్వయంగా వచ్చి ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో మీరు మాకు సబ్మిట్ చేస్తే డెఫినెట్ గా గెలిచిన వారికి బహుమతులతో పాటు వన్ డే ఆర్జే ఛాన్స్ అండ్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సో వెల్, 11 అయిపోయింది. చాలా బ్యూటిఫుల్ గా మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు. సో షరీఫ్ గారు మంచి మాట అయితే పంపించారు, మెయిల్ వర్షన్ కూడా పంపించారు. సో సమయం అయిపోయింది, నేను చదవలేను. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ఆర్జేజేఎస్వి. సెలవు తీసుకోబోయే ముందు ఎఫ్ఎం న్యూస్ హెడ్ లైన్స్ మీ అందరి కోసం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ది కార్యక్రమాల కారణంగానే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస్ వర్మ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మిత్రపక్షాలతో కలిసి మంత్రి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాష్టంలో భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు జలధార జలహారతి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం నిర్వహిస్తోందని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ భూగర్భ జలాలు పెరిగితే రైతులంతా తమ బోర్ల ద్వారా పంటలను సాగు చేసిన వీలుంటుందని వెల్లడించారు. రాష్టంలో పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఎక్స్వే దగ్గర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొద్దిసేపటి క్రితం ఫలితాలు విడుదల చేశారు. రాష్టంలో ఘన వ్యర్థాల నిర్వహణను సమర్థంగా అమలు చేయడానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కో చైర్మన్గా వ్యవహరిస్తారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఏపీ లాసెట్ పీజీ ఎల్సెట్ ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 100 పరీక్షా కేంద్రాల్లో 2 సెషన్స్లో పరీక్షలు నిర్వహించారు. రైతులకు కుటుంబ ప్రభుత్వం అండగా నిలుస్తోందని, రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలతో రైతుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో 167 పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన ఈరోజు రైతులకు అందజేశారు. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్లోని చర్లపల్లి నుంచి అనకాపల్లికి వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైలు ప్రారంభించింది. ప్రతి గురువారం చర్లపల్లి నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం 11 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. తిరిగి శనివారం ఉదయం 6:30 అనకాపల్లిలో బయలుదేరి అర్ధరాత్రి 12 గంటలకు చర్లపల్లి చేరుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 455 పాయింట్లు, నిఫ్టీ 140 పాయింట్లు నష్టపోయాయి. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 95 రూపాయల 33 పైసలుగా ఉంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఏంటబ్బా ఫ్లోని డిస్టర్బ్ చేస్తావు? చూడు, ఆట మాట పాట కలిసి నా మనసులో విరిసిన ఒక అందాల పూతోట.
1: అచ్చా, నీ టాలెంట్ ఏదో వన్డే ఆర్జేగా మైక్ ఆన్ చేసి చెప్పు.
0: అవునా, ఎప్పుడు ఎక్కడ?
1: 30 సంవత్సరాలలోపు యువతి యువకులకి గోల్డెన్ ఛాన్స్.
0: వావ్,
1: ఆకాశవాణి 90 వసంతాల చరిత్రలో మీ గొంతుకతో ఒక పేజీ.
0: అంటే ఇప్పటి వరకు ఆకాశవాణి విన్నాము, ఇక నా వాణిని ఆకాశవాణిలో వినిపించే సమయము అవకాశము వచ్చిందంటావు, అంతేనా? మరి ఎప్పుడు ఎలాగా?
1: సింపుల్, 6వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 30 సంవత్సరాలలోపు ఉన్న యువతి యువకులకు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే అంశంపై తెలుగులో వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది.
0: మీ కళాన్ని కదిలించండి, మీ గళాన్ని వినిపించండి,
1: గెలిచిన వారికి బహుమతులు అందజేయబడతాయి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎగ్జాక్ట్లీ, మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఇన్ స్టూడియోలో. టైం 11:05 ప్రాసెస్ అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది. అండ్ నేను మీ ఆర్జే శృతి. హలో, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం శృతి. అండ్ వెయిట్ చేస్తున్నాము రేపటి కోసం అంటున్నారా? ఓకే, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మరి ఎవరెవరు వస్తున్నారు, ఏంటి వాళ్ళ అసలు వాళ్ళ పెన్నుని ఎలా కదిలిస్తున్నారు, ఆకాశవాణి గురించి ఏం రాయబోతున్నారు, మేము అందరం కూడా వెయిట్ చేస్తున్నాం. సో వచ్చేసేయండి త్వరగా అండ్ గెలిచేసేయండి వన్డే ఆర్జీగా, ఏమంటారు అదనమాట మ్యాటర్. సో మరి మన ఈ టైం ఏంటో తెలుసు కదా, మూవీ టైం. మూవీ టైంలో మనం ఏం చెప్పుకుంటామో తెలుసు కదా, కబుర్లు, కొత్త కొత్త సినిమా కబుర్లు చెప్పుకుంటాం. సో వెయిట్ చేయండి, ఉన్నాయి బోలెడన్నీ. అండ్ స్పెషల్లీ ఫేవరెట్ నాని గురించి అయితే మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. నాని అప్డేట్ అనమాట సినిమా గురించి. మణి శర్మ మ్యూజిక్ కంపోజిషన్లో శ్రీరామ్ అండ్ రమ్య బెహ్రా పాడిన పాట ప్లే చేస్తున్నాను. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్, బ్యూటిఫుల్, నా ఫేవరెట్ సాంగ్. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

అనమాట. ఈ లవ్లీ సాంగ్ చెలో సినిమా నుంచి విన్న తర్వాత మన స్టూడియోలో టైం 11:14 క్రాస్ అయిపోయి 48 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లలో అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. సో హాయ్ నాన్న, మూవీ డైరెక్టర్ శ్రావ్య ఉన్నారు కదా, అయితే ఏదో ఒక పెద్ద ప్లానింగ్లో ఉన్నారని అనిపిస్తుంది అనమాట. ఒక బిగ్ పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నారట. అందులో ఎవరు యాక్ట్ చేస్తున్నారు తెలుసా, మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అండ్ కృతి సనన్, వీళ్ళిద్దరూ యాక్ట్ చేస్తున్నారని టాక్ అయితే నడుస్తుంది. మరి పాన్ ఇండియా అంటే మరి కాస్త జాగ్రత్తగా కూడా ఉండాలి, ఏమంటారు. అండ్ ఈ మూవీకి ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ హాలీవుడ్ నుంచి రాబోతున్నారని కూడా తెలుస్తోంది. అదనమాట మ్యాటర్. మొత్తానికి శ్రావ్య గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు, చూద్దాం ఆ ప్లానింగ్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. నెక్స్ట్ అప్డేట్స్ కూడా మాట్లాడుకుందాం, బట్ బిఫోర్ టు దాట్ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. తొలి ప్రేమ సినిమా నుంచి అర్మాన్ మాలిక్ పాడిన పాట, ఎస్ఎస్ తమర్ మ్యూజిక్ కంపోజిషన్, శ్రీమణి గారి లిరిక్. సాంగ్ ఇంటర్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
1: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
2: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

రావ్ మిరియాలా అండ్ శిఖ్నా శర్మ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్. వీరసింహారెడ్డి సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 11:24 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. సో జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాలో ఆలియా భట్ యాక్ట్ చేస్తోందా అనేది డౌట్. ఎందుకంటే ఆఫ్టర్ RRR వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేయబోతున్నారు అని అంటున్నారు.

అంటూ ఈ టాక్ అయితే నడుస్తుంది. మరి అది ఇంకేదో కాదు, డ్రాగనే అని ఇంకొందరు అంటున్నారు అనమాట. మొత్తానికి జాహ్నవి కపూర్, కృతి సన్నన్, ఆలియా భట్, ఇషా టండన్ అండ్ ప్రియాంక చోప్రా, ఇలా బాలీవుడ్ భావలందరూ మన తెలుగు సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపించేస్తున్నారు నాకు అనిపిస్తుంది. అది పక్కన పెట్టేస్తే అసలు ఏజ్ డిఫరెన్స్ అనేదే మా సినిమాలో మెయిన్ కీ ప్లాట్ మా సినిమాలో అంటోని ఒక యంగ్ హీరోయిన్ అనమాట. ఎవరు అమ్మాయి, ఏమిటా కథ, మాట్లాడుకుందాం నెక్స్ట్. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ట్రిపుల్ ఆర్ సినిమా నుంచి నాటు నాటు సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎంజాయ్ లిస్నింగ్.

తరిల్లేలా ఒట్టిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు. అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా

ఫంకీ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో, అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీలో ఆలియా భట్ యాక్ట్ చేస్తుంది. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మరి నెక్స్ట్ అసలు మా ఏజ్ డిఫరెన్స్ ఏ ఈ సినిమాలో మెయిన్ కీ ప్లాట్ అని చెప్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా? మమితా బైజు. సూర్య కాంబినేషన్ లో వీళ్ళిద్దరిది విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా రెడీ అవుతుంది కదా, ఆ సినిమాలో హీరోకి హీరోయిన్ కి ఏజ్ గ్యాప్ చాలా ఉంటుంది. ఇదైతే మనకు ఆల్రెడీ అర్థమైపోయింది సినిమా గురించి చూసినప్పుడు. అండ్ ఇదే సినిమాలో ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పేసి ఆల్రెడీ మనం చెప్పేస్తుంది అనమాట హీరోయిన్. అయితే మనం యాక్చువల్గా ఇలాంటి సినిమాలు చూసాం, అంటే ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీస్ చూసాం చాలా సినిమాలు మన తెలుగులో. మరి ఇందులో ఉన్న అంత కొత్తదనం ఏమై ఉంటుంది? వెల్ అదైతే ఇంకొంతకాలం వెయిట్ చేస్తేనే మనకు తెలుస్తుంది, అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే. అండ్ ఆల్రెడీ మూవీ లవర్స్కి స్పెషల్లీ సంగీత ప్రియులకి నచ్చే ఫేవరెట్ మూవీస్ లిస్ట్లో నిన్నే పెళ్ళాడుతా సినిమా తప్ప

పోకుండా ఉంటుంది కదా. దీని గురించి అయితే ఒక బ్యూటిఫుల్ అప్డేట్ అయితే ఉంది, మాట్లాడుకుందాం. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం మేజర్ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

అసలు ఈ ఒక్క పాటతోనే ఈ సినిమా మొత్తం ఒకసారి అలా రివెండ్ అయిపోయిందా మీకు? నాకైతే అయిపోయింది అనమాట. బ్యూటిఫుల్ మూవీ. అసలు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నా, బట్ అదైతే ప్రస్తుతం అవ్వట్లేదు. కానీ ఈ కాంబినేషన్ మాత్రం రిపీట్ అవ్వబోతోంది, టబు అండ్ నాగార్జున గారు. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ అయితే అద్దరిపోతుంది అసలు ఈ సినిమాలో. సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది, అది కూడా నాగ్ 100th ఫిల్మ్లో. నేనైతే ఫుల్ వెయిటింగ్ అబ్బా సినిమా కోసం. అండ్ ఇది పక్కన పెట్టేస్తే, పెద్ద సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, జూన్4th మూవీ రిలీజ్ అయిపోతుంది. అమ్మయ్యా, ఫైనలీ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది, అదనమాట మ్యాటర్. అండ్ ఇది కూడా పక్కన పెడితే, ఈరోజు సంగీత దర్శకులు గాయకులు పిఠాపురం నాగేశ్వరరావు గారి జయంతి. అండ్ మీకు విషయం తెలుసా అండి, హాస్య గీతాల గోపురం మన పిఠాపురం అంటారట ఆయన్ని మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో 1946 రిలీజ్ అయిన మంగళసూత్రం సినిమాతో తన కెరియర్ స్టార్ట్ అయింది సింగర్గా. తర్వాత దాదాపు 25 ఏళ్ళు ఎన్నో సినిమాల్లో పాటలు పాడి సంగీత దర్శకత్వం అందించి ఆయన టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నారు. అవే కళ్ళు సినిమాలో మా ఊళ్ళో ఒక పడుచింది ఈ పాట గుర్తుందా? సో మరి అలాగే కులగోత్రాల సినిమాలో అయ్యో చేతిలో డబ్బులు పోయేనే అనే పాట గుర్తుంది కదా? సో మాధవ్ పెద్ది గారితో కలిసి ఈ పాటను పాడారు ఆయన. మరి ఈ పాటలు ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ అంటే పిఠాపురం గారి వాయిస్ ఆ పాటల్లో ఉంది, అది మ్యాటర్. సో నెక్స్ట్ మీ అందరి కోసం నేనైతే కొంచెం అటు ఇటుగా పాడాను కాబట్టి మీకోసం ఆ బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ఇప్పుడు ప్లే చేస్తున్నాను. కులగోత్రాల సినిమా నుంచి మాధవ్ పెద్ది గారు అండ్ పిఠాపురం గారు పాడిన పాట, కొసరాజు గారి రచనలో ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: కూతలతో నాకస్సలు ఏం పనిల, నా రాతినిలా నేనే రాసేస్తాలే.
1: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. గుడ్ లక్ సఖీ సినిమా నుంచి హరిప్రియ, సమీర భరద్వాజ్ అండ్ ఎంఎల్ఆర్ కార్తికేయన్ పాడిన పాట. 11:52 క్రాస్ అయిపోయి 56 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్లో టైం. సో మరి ఈరోజు వర్సిటైల్ యాక్టర్ నాగభూషణం గారి వర్ధంతి. స్ట్రాంగ్ డైలాగ్ డెలివరీ, సీరియస్ విలనిజంకి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. మాయాబజార్, గుండమ్మ కథ, పాతాళ భైరవి లాంటి మూవీస్లో ఆయన యాక్షన్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక పిసినారి వ్యాపారిగా చేసిన, ఒక క్రూరమైన భూస్వామిగా చేసిన, దుర్బుద్ధి ఉన్న జమీందార్గా చేసిన, ఇలా ఎన్నో క్లాసికల్ సినిమాల్లో ఆయన ఎన్నో విలన్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. అసలు మన పాత సినిమాల్లో అండి విలన్ అంటే గుర్తొచ్చే పేర్లలో నాగభూషణం గారి పేరు తప్పకుండా ఉంటుంది కదా. సో అది మరి మ్యాటర్. ఈరోజు ఆయన వర్ధంతి. అండ్ ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్. మరి ఇంత కనగా స్టార్టింగ్లో నాని సినిమా గురించి చెప్తాను అని చెప్పాను, ఇంకా చెప్పలేదు ఏంటి శృతి అని వెయిట్ చేస్తున్నారు కదా. సో మ్యాటర్ ఏంటంటే నా మీ ఫేవరెట్ మూవీ, నా నీ మూవీ, నిన్ను కోరి సినిమా May 8th రిలీజ్ అవ్వబోతోంది. బ్యూటిఫుల్ పిక్చర్. అసలు పాటలు కానివ్వండి, ఆ స్టోరీ కానివ్వండి, ఆ క్యాస్ట్ కానివ్వండి, ఆ సినిమా మొత్తం టోటల్గా 10/10 అనమాట. నాకైతే ఆ స్టోరీ అండ్ స్పెషల్లీ ఆ స్టోరీకి నేను 100కి ఇంకా 1000 marks ఇచ్చేస్తాను. అది ప్యూర్గా నా పర్సనల్ ఒపీనియన్. సో మరి నిన్ను కోరి సినిమా రీరిలీజ్ May 8th జరగబోతోంది. నేనైతే ఫస్ట్ డే ఫస్ట్ షోకి గ్యారంటీ అనమాట. సో మరి గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్లో కార్తీక్ అండ్ చిన్మయ్య పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. నిన్ను సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ ఉంటూ వివిధ భారతి FM 101.3.

0: ఏంటబ్బా ఫ్లోని డిస్టర్బ్ చేస్తావు? చూడు, ఆట మాట పాట కలిసి నా మనసులో విరిసిన ఒక అందాల పూతోట.
1: అచ్చా, ఈ టాలెంట్ ఏదో వన్డే ఆర్జేగా మైక్ ఆన్ చేసి చెప్పు.
0: అవునా, ఎప్పుడు ఎక్కడ?
1: 30 సంవత్సరాల లోపు యువతి యువకులకి గోల్డెన్ ఛాన్స్.

0: ఆకాశవాణి 90 వసంతాల చరిత్రలో మీ గొంతుకుతో ఒక పేజీ.
1: అంటే ఇప్పటి వరకు ఆకాశవాణి విన్నాము, ఇక నా వాణిని ఆకాశవాణిలో వినిపించే సమయము అవకాశము వచ్చిందంటావు, అంతేనా? మరి ఎప్పుడు, ఎలాగా?
0: సింపుల్. 6వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 30 సంవత్సరాల్లోపు ఉన్న యువతి యువకులకు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే అంశంపై తెలుగులో వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది.
1: మీ కళాన్ని కదిలించండి, మీ గళాన్ని వినిపించండి,
0: గెలిచిన వారికి బహుమతులు అందజేయబడతాయి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, దార్శనికతలపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్, నవీన్ కార్యకర్తలకు ఎక్స్వేదిగ్గా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు ఛానల్ కాలువ ఆధునికీకరణ, విస్తరణ పనులకు పరిపాలన అనుమతులు మంజూరైనట్టు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గుంటూరు ఛానల్ అభివృద్ది ద్వారా సాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలతో చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని హోంమంత్రి వంగరపూడి అనిత వ్యాఖ్యానించారు. రహదారి ప్రమాదాలపై ముందు జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణపై బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు సమయానికి సరైన సమాచారం అందించడంలో ప్రభుత్వ సంస్థల పాత్ర కీలకమని, ఆర్టీఏ చట్టం ద్వారా పారదర్శకత పెంపొందుతుందని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన అధ్యక్షతన ఏపీ ట్రాన్స్కాలో సమాచార హక్కు చట్టం ఆర్టీఐపై రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో నిర్వహించారు. సంస్థకు చెందిన ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈరోజు విడుదలైన ఏపీ పాలిసెట్ ఫలితాల్లో 91.37% ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు పైచేయి సాధించారు. 93.57% మంది అర్హత పొందారు. బాలురులో 89.88% మంది అర్హులయ్యారు. ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ సూచించారు. తిరుపతిలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఉదయం 11 గంటలు దాటిన తర్వాత ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, అవసరమైతే తప్ప రోడ్లపైన తిరగవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ప్రపంచ ఉబ్బస అవగాహన దినం నిర్వహిస్తున్నారు. ఉబ్బసం వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం ప్రపంచ ఉబ్బస అవగాహన దినం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆస్మాపై అవగాహన కల్పించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. రాయలసీమలోనే ప్రసిద్ది చెందిన తిరుపతి గంగమ్మ జాతర ఈరోజు వైభవంగా ప్రారంభమైంది. ఈ నెల 12వ తేదీ ప్రధాన జాతర, 13వ తేదీ విశ్వరూప దర్శనం జరుగుతుంది. ఈ నెల 9వ తేదీ టీటీడీ తరఫున చైర్మన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

అజ్నీస్ లోక్నాథ్ మ్యూజిక్ కంపోజిషన్ లో హరిచరణ్ పాడే బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. కిరాక్ పార్టీ సినిమా నుంచి 12:07 క్రాస్ అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి. అండ్ మనం ఎంటర్ అయిపోయాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. స్మాల్ హ్యాబిట్ బిగ్ ఇంపాక్ట్. మనలో ఉండే ఒక చిన్న అలవాటు మన లైఫ్స్ ని సేవ్ చేస్తుందని మీకు తెలుసా. ఈరోజు వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే, ప్రపంచ చేతి పరిశుభ్రతా దినోత్సవం. సో మరి 2026 థీమ్ వచ్చేసి యాక్షన్ సేవ్స్ లైవ్స్. మాట్లాడుకుందాం కొన్ని విషయాలు దీని గురించి. ఎస్, బట్ బిఫోర్ టు దట్ మీకోసం సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. ఫస్ట్ అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది రాజకుమారుడు సినిమా నుంచి సుఖ్వీంద్ర సింగ్ అండ్ చిత్ర గారు పాడిన పాట, శుద్ధాల అశోక్ తేజ గారి లిరిక్ లో. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని వినోదాన్ని సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి

May 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏమీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

12:20 అయిపోయింది. మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మరి ఈ రోజు వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే అని చెప్పాను కదా. చేతి పరిశుభ్రత అంటే ఏదో జస్ట్ క్లీన్ గా ఉండడం కోసం మాత్రమే కాదు, ఈ చిన్న హ్యాబిట్ అండి మన హెల్త్ కి బాడీ గార్డ్ లా పనిచేస్తుంది. మనం రోజు చేతులతో ఎన్నో పనులు చేస్తుంటాం కదా, మనకి తెలియకుండా మనకి కంటికి కనపడని చిన్న చిన్న జర్మ్స్ మన చేతుల్లోకి ఎంటర్ అవుతాయి, అవి మనకి కనిపించవు కదా. సో ఆటోమేటిక్ గా మనం పట్టించుకోము వాటిని, అక్కడే అసలు ప్రాబ్లమ్ స్టార్ట్. మన చేతిలోకి, అక్కడి నుంచి మనం తినే ఫుడ్ లోకి, డైరెక్ట్ గా అక్కడి నుంచి మన పొట్టలోకి, ఇంత డేంజర్ ఉందన్నమాట. కాబట్టి దీనికి స్పెషల్ గా కేర్ తీసుకుని మరి ఒక డేని పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారంటేనే అర్థమైంది కదా ఈ హ్యాండ్ వాష్ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో. సో మరి చిన్న హ్యాబిట్ ఎంత హెల్ప్ చేస్తుందో తెలుసా మనకి, మాట్లాడుకుందాం దీని గురించి కూడా. బట్ రైట్ నౌ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఉన్నికృష్ణన్ గారు అండ్ పల్లవి పాండ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఏఎం రత్నం అండ్ శివ గణేష్ మ్యూజిక్ లిరిక్స్ అందించారు. జీన్స్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. ఎంజాయ్ లిజనింగ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా జీన్స్ సినిమా నుంచి. మరి ప్రాపర్ గా హ్యాండ్ వాష్ చేస్తే అండి మనకు వచ్చే వ్యాధుల్ని ఆల్మోస్ట్ 50% వరకు తగ్గించవచ్చు తెలుసా. అయితే హ్యాండ్ శానిటైజర్ లేదా మైల్డ్ సోప్ వాటర్ తో హ్యాండ్ వాష్ చేయొచ్చు. ఫుడ్ తినే ముందు, ఫోన్ చూశాక, మనీ టచ్ చేశాక అయితే కంపల్సరీగా మన చేతుల్ని శుభ్రం చేసుకోవాలి అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. మరి 20 seconds రూల్ కూడా ఉందన్నమాట ఈ హ్యాండ్ వాష్ లో. మరి అదైతే గుర్తుపెట్టుకోండి, అంటే చేతులు కడగడం స్టార్ట్ చేసిన తర్వాత 20 seconds పాటు ఖచ్చితంగా బాగా వేళ్ల సందుల్లోంచి గోర్లు దగ్గర కంపల్సరీగా మన చేతులు శుభ్రం చేసుకోవాలన్నమాట. అది మ్యాటర్. సో ఈ రోజు నుంచి ఒక చిన్న కమిట్మెంట్ చేద్దాం, ఓకే, దీని గురించి అయితే మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ 12:30 రీచ్ అయిపోతుంది కాబట్టి మన స్టూడియోలో టైం. మరికొద్దిసేపట్లో మీ ముందుకు వచ్చేస్తాయి తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో 20 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయని, ప్రజలే దేవుళ్లనేది బీజేపీ మంత్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో సమగ్ర పరిశోధన ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం నిబద్ధత ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. భారత్ జమైకా మధ్య అభివృద్ది సహకారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కీలకమని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే మ్యాచ్లు ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. దేశంలో 20 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయని, ప్రజలే దేవుళ్లనేది బీజేపీ మంత్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రజలు భారతదేశ ప్రజాస్వామ్యంపై ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిపై నమ్మకం ఉంచారన్నారు. పార్టీ ప్రజల సేవకి అంకితమైందని, అందుకే ప్రజలు బీజేపీపై మరింత నమ్మకం ఉంచుతున్నారని చెప్పారు. బీజేపీ ఉన్న చోట సుపరిపాలన అభివృద్ది ఉంటాయని ప్రజలు గమనిస్తున్నారని ప్రముఖంగా ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్లో ప్రతి పౌరుడికి హామీస్తూ రాష్ట మెరుగైన భవిష్యత్ కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. రాష్టంలో మహిళలకు రక్షణ ఉంటుందని, యువతకు ఉపాధి లభిస్తుందని, వలసలు ఆగిపోతాయని, చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
1: దివస్ కై మాయనో మే ఖాస్ హై, విశేష్ హై, యే దేశ్ కే ఉజ్వల్ భవిష్య్ కీ ఉద్ఘోషణా కా దిన్ హై, యే భరోసే కా దిన్ హై. భరోసా భారత్ కే మహాన్ లోక్తంత్ర పర్, భరోసా పర్ఫార్మెన్స్ కీ పొలిటిక్స్ పర్, భరోసా స్థిరతా కే సంకల్ప పర్, భరోసా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీ భావనా పర్.
0: బెంగాల్లో భయంపై ప్రజాస్వామ్యం విజయం సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో విజయం అందించినందుకు అక్కడి ప్రజలను అభినందించారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో గత 10 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం సురక్షితమైన శాంతియుత ప్రగతిశీల నిర్మాణానికి చేసిన కృషికి అస్సాంలో విజయం నిదర్శనమని తెలిపారు. పుదుచ్చేరిలో మోదీ ముఖ్యమంత్రి రంగస్వామిల సమర్థవంతమైన పాలనకు దక్కిన విజయంగా పేర్కొన్నారు. కేరళలో ఎన్డీఏ ఓట్ల శాతం పెరిగినందుకు ఆ రాష్టపతికి ధన్యవాదాలు తెలుపుతూ, వికసిత్ కేరళం విజన్ కోసం కేంద్రం కట్టుబడి ఉందన్నారు. అలాగే తమిళ సంస్కృతి కాపాడుతూ ఆ రాష్ట అభివృద్ది కృషి చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ అధ్యకులు నితిన్ నవీన్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తతో కలిసి ఈరోజు న్యూఢిల్లీలో సీఆర్ పార్క్లో ఉన్న కాళీబారీ మందిర్లో పూజలు నిర్వహించారు. అనంతరం నితిన్ నవీన్ మాట్లాడుతూ, నిన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ పశ్చిమ బెంగాల్తో సహా మరో 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంత ప్రజలకు అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ సంస్కృతి వారసత్వం కాపాడుతూనే దేశాన్ని అభివృద్ది పనులు నడిపిస్తున్నారని కొనియాడారు. భారత్ జమైకా మధ్య అభివృద్ది సహకారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కీలకమని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. జమైకా విదేశీ మంత్రి కామినా జాన్సన్ స్మిత్తో జరిగిన భేటీలో డిజిటల్ పరివర్తన, క్రీడలు, డిజిటల్ చెల్లింపులు వంటి రంగాల్లో కుదిరిన ఒప్పందాల అమలుపై చర్చించారు. ముఖ్యంగా కిడ్సన్ టౌన్లో భారత్ అందించిన $1 మిలియన్ సహాయంతో పూర్తయిన గ్రామీణ జీవనోపాధి ప్రాజెక్టు విజయాన్ని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు వేలాది మందికి ప్రయోజనం చేకూర్చిందని, అలాగే హరికేన్ మెలిస్త విపత్తుతో జమైకా పునర్నిర్మాణానికి భారత్ అండగా నిలిచిందని తెలిపారు. భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా ఇండియా కరికమ్ భాగస్వామ్యం కింద జమైకాలో ఆర్టిజన్ ఎంపవర్మెంట్ హబ్ ఏర్పాటుపై చర్చించామని, ఈ చర్చలు అత్యంత సమగ్రంగా ఫలప్రదంగా సాగాయని జయశంకర్ స్పష్టం చేశారు.
2: Development cooperation remains a very important pillar of our partnership. In this context, I was very pleased to note the successful completion and handover in March 2026 of the Improving Rural Livelihoods Project in Kitson Town, implemented with the assistance of India to the tune of $1 million under the India-UN Development Partnership Fund.
0: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో కీలక అధికారులతో సమావేశమై భారతదేశ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పురోగతి సమీక్షించారు. భారత్ నుంచి మరిన్ని వ్యాపార సంస్థలు ఎగుమతులు జరిగేలా ప్రోత్సహించడం ద్వారా ప్రపంచస్థాయి ఉత్పత్తులను ఎగుమతి చేయగల దేశ సామర్థ్యాన్ని వెలికితీసే మార్గాలపై చర్చించినట్టుగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో సమగ్ర పరిశోధన ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం నిబద్ధం.

0: ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఐఐటి మద్రాస్ టెక్ సదస్సు ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆవిష్కరణ ఆధారిత ఫలితాలు అందించేందుకు భారత్ పరిశోధన వ్యవస్థ మార్చాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధన అనేది సమాజానికి ప్రయోజనం చేకూర్చే స్పష్టమైన ఆవిష్కరణలకు దారితీయాలని, పరిశ్రమలు, స్టార్టప్లు, విద్యాసంస్థలకు వివిధ కార్యక్రమాల ద్వారా మద్దతిచ్చేందుకు పరిశోధన అభివృద్ది కోసం ప్రభుత్వం 100,00,000 రూపాయలు కేటాయించిందని తెలిపారు.
1: Today, the leadership of Prime Minister Modi government is committed to create a new ecosystem in research sector. Gone are the days where institutions will only be specific to teaching. Now priority has changed. There is a societal consensus. Institution must. Research should not be limited up to PhD thesis, citation, paper publication. Research must lead to innovation.
0: వియత్నాం అధ్యక్షులు టో లామ్ 3 రోజుల అధికారిక పర్యటన కోసం ఈరోజు బీహార్లో గయాకు చేరుకోనున్నారు. ఈ పర్యటనలో టో లామ్తో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వ్యాపార ప్రతినిధి బృందం పాల్గొంటుంది. గయా పర్యటన అనంతరం సాయంత్రం న్యూఢిల్లీకి చేరుకుంటారు. రేపు రాష్టపతి భవన ప్రాంగణంలో టో లామ్కు ఘన స్వాగతం లభిస్తుంది. తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటుగా పరస్పర ప్రయోజనాలపై ఇరువురు నేతలు చర్చ జరుపుతారు. సాయంత్రం రాష్టపతి ద్రౌపది మురుతో వియత్నాం అధ్యక్షులు భేటీ అవుతారు. గురువారం ముంబై సందర్శిస్తారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య కొత్త సహకార మార్గాలతో పాటుగా ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు రాఘవ్ చద్దా, అశోక్ పిట్టెల్, సందీప్ పాఠక్, రాజేంద్ర గుప్తాలు ఈరోజు రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్మును కలిశారు. తర్వాత రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల పార్టీని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీలు లక్ష్యంగా చేసుకుని పంజాబ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటుందని ఆరోపించారు. పంజాబ్ ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీలు కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, ఈ పరిణామాలన్నీ రాష్టపతి దృష్టికి తీసుకెళ్లామని చద్దా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా వ్యవస్థలు బలోపేతం చేసేందుకు ప్రతి జిల్లాకు 1,00,000,000 నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ప్రభుత్వ సేవలు అందించడంలో కృత్రిమ మేధస్సు వినియోగం విస్తరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఏఐని సమర్థవంతంగా అమలు చేయడంలో మార్గనిర్దేశం చేసేందుకు నిపుణుల సలహా మండలి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగం ప్రోత్సహించేందుకు వర్క్షాప్ నిర్వహించాలని సూచించారు. పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలతో సాంకేతిక వేదికల ద్వారా ప్రజల్లో ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు దేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింతో పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదేవిధంగా బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు ఈరోజు వేడి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన విజయాన్ని అమెరికాలో భారతీయ సంతతి నాయకులు స్వాగతించారు. ఇది రాష్ట పరిపాలన, భద్రత, అభివృద్దిలో ఒక చారిత్రక మలుపు అని కొనియాడారు. ప్రముఖ భారతీయ అమెరికన్ డాక్టర్ భరత్ బరాయ్ ఈ ఫలితాన్ని బెంగాల్ ప్రజల గొప్ప విజయంగా అభివర్ణించారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అధ్యకులు డాక్టర్ అడపా ప్రసాద్ బెంగాల్, అస్సాం ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారత్ భద్రత దృష్ట్యా బెంగాల్లో బీజేపీ విజయం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై ఇరాన్ జరిపిన దాడులకు మధ్యప్రాచ్య దేశాలు ప్రాంతీయ సమస్యలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడులు ప్రాంతీయ భద్రతా స్థిరత్వానికి ముప్పు కలిగించే ప్రమాదకర చర్యలుగా పేర్కొన్నాయి. సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్, యుఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఫోన్లో మాట్లాడి ఈ దాడులు ఖండించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఇక నిన్న రాత్రి ముంబైలో వాంకడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో 20 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయని, ప్రజలే దేవుళ్లనేది బీజేపీ మంత్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో సమగ్ర పరిశోధన, ఆవిష్కరణలు, పర్యావరణ వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం నిబద్దత ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. భారత్, జమైకా మధ్య అభివృద్ది, సహకారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కీలకమని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే మ్యాచ్లు ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి.

0: ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎగ్జాక్ట్లీ అండ్ మన స్టూడియోలో టైం 12:40 క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. మరి ఈరోజు వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే, ప్రపంచ చేతి పరిశుభ్రత దినోత్సవం కాబట్టి మనం దీని గురించి మాట్లాడుకున్నాం. సో మరి చెప్పాను కదా దీన్ని ఇంతాక, మనం ఖచ్చితంగా అంటే ఇది చాలా సింపుల్ విషయం కదా, దీని గురించి ఇంత మాట్లాడాలా శృతి అని అనిపిస్తుందేమో మీకు. బట్ మ్యాటర్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి దీనికంటూ ప్రత్యేకంగా ఒక రోజు పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేయడం ట్రై చేస్తున్నారనమాట. మీకు తెలుసు కదా ఇప్పుడు మనకి ఈ చేతి పరిశుభ్రత అనేది ఎంత అవసరమో మనం కరోనా లాంటి పరిస్థితుల్లో చాలా ముఖ్యంగా చూసాం కదా. సో అలాంటి టైంలో ఈ చిన్న హ్యాబిట్ మనల్ని చాలా వరకు సేవ్ చేసిందనే చెప్పాలి. సో అందుకనే ఇది చాలా కంపల్సరీ అనమాట, హ్యాండ్ వాష్ అనేది. అండ్ స్పెషలీ 20-second రూల్, ఇంతా చెప్పాను కదా 20 సెకండ్ల రూల్ అయితే డెఫినెట్గా పాటించాలి. అంటే ఏదో కడుక్కున్నా అంటే కడుక్కున్నా అలా కాకుండా ఒక 20 సెకండ్ల పాటు చేతుల్ని అన్ని మూలలో, అన్ని వేళ్ల సందుల్లో, గోర్ల దగ్గర ఖచ్చితంగా కంపల్సరీగా హ్యాండ్ వాష్ చేయాలన్నమాట నీట్గా. అది హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేయొచ్చు, లేకపోతే ఒక మైల్డ్ సోప్ వాటర్తో కూడా యూజ్ చేయొచ్చు, అది ఎవరీ చాయిస్ వాళ్ళదనమాట. అండ్ ఆల్సో ఈ రోజు నుంచి మనం ఒక చిన్న కమిట్మెంట్ చేద్దాం. ఏంటంటే అన్నం తినే ముందు అండ్ తర్వాత, తిన్న తర్వాత ఎలా కడుకుంటుంది వేరే విషయం, తినే ముందు, తర్వాత బయట నుంచి వచ్చిన తర్వాత, అండ్ ఆల్సో ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఇలాంటివి యూజ్ చేసిన తర్వాత కంపల్సరీగా హ్యాండ్ వాష్ చేయాలి అనే కమిట్మెంట్ అనమాట. ఓకే, ఇంకా కొన్ని సమయాల్లో కంపల్సరీగా మనం హ్యాండ్ వాష్ చేయాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న అలవాటు మన లైఫ్స్ని సేవ్ చేస్తుంది, చెప్పాను కదా చిన్న హ్యాబిటే బట్ బిగ్ ఇంపాక్ట్ అనమాట మన హెల్త్ కోసం మనం చేసుకునే అలవాటు, అది మ్యాటర్. ఓకే, సో మరి ఇది పక్కన పెట్టేస్తే అండ్ మీకు విషయం తెలుసా, మనం కామ్గా ఇప్పుడు ఏ కదలిక లేకుండా, అంటే మన బాడీలో ఎలాంటి మూమెంట్ లేకుండా అలా నించునున్నా కూడా మనం గంటకి 1600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్టే అట. మరి ఇది ఎలా పాసిబుల్ మాట్లాడుకుందాం దీని గురించి. బట్ బిఫోర్ టు దాట్ మీకోసం కార్తీక్ అండ్ సుమంగిలి పాడిన పాట ప్లే చేస్తున్నాను. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్, సిరివెన్నెల గారి లిరిక్. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఈ సినిమా నుంచి సాంగ్ అయితే అనమాట వచ్చేస్తుంది మీ అందరి కోసం. ఎంజాయ్ లిస్నింగ్.

పూసిరి వెళ్ళి సినిమా నుంచి ముఖేష్ అండ్ సుచిత్ర పన్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. అనంత శ్రీరామ్ గారు అండ్ సుచిత్ర ఈ సాంగ్ కి లిరిక్స్ అందించారు అనమాట. అది మాట 12:52 క్రాస్ అయిపోయి 29 seconds అండ్ మనం ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. సో మనం భూమి మీద జస్ట్ నుంచున్నాం అనుకుంటాం, కానీ మనం చాలా వేగంగా ప్రయాణిస్తున్నాం తెలుసా. మ్యాటర్ ఏంటంటే మన భూమి తిరుగుతూ ఉంటుంది, ఇదైతే తెలుసు కదా. ఈ రొటేషన్ వల్ల ఈక్వేటర్ దగ్గర దాని వేగం గంటకి 1600 kilometers అంటే మనం కూడా అదే స్పీడ్ లో కదులుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. మరి స్ట్రెయిట్ గా నించునే ఉన్నా కూడా మనం కూడా అంతే స్పీడ్ లో కదులుతాం అనమాట. ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉండాలి, మరి ఆ స్పీడ్ ఆ మూమెంట్ మనకి ఎందుకు ఫీల్ అవ్వట్లేదు శృతి అని చెప్పేసి. దానికి ఆన్సర్ ఏంటంటే సింపుల్ అండి. ఇప్పుడు కొన్నిసార్లు మనం బస్సులో కూర్చున్నప్పుడు విండోస్ క్లోజ్ ఉన్నప్పుడు మనం జర్నీ చేసినట్టు మనకు అనిపించవచ్చు సరా. అలాంటి ఒక మూమెంట్ అంటే స్మూత్గా కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట ఆ మూమెంట్ ఆ బస్సెస్లో ఉన్నప్పుడు. అలాగే మనకి జర్నీ చేస్తున్నట్టు అనిపించదు కదా అలా బస్సులో వెళ్తున్నప్పుడు. బస్సే కాదు కార్లలో కూడా కొన్నిసార్లు సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా వర్తిస్తుంది అనమాట. సో మనం మాత్రమే కాదు, మనం బిల్డింగ్స్ మన గాలి మన చుట్టూతో ఉండే గాలి రోడ్స్ అన్నీ కదులుతూనే ఉంటాయి. సో ఆ ఫీలింగ్ మనకి పెద్దగా తెలియదు అనమాట. అసలు సంగతి అది అదే మ్యాటర్. సరే ఇది పక్కన పెట్టేస్తే వై WHY దీని అర్థం జనరల్గా అయితే ఎందుకు అని, కానీ ఇదే పేరుతో ఒక ప్లేస్ ఉందని మీకు తెలుసా. ఎగ్జాక్ట్గా యుఎస్ఏలో యారిజోనా స్టేట్లో ఉందనమాట. ఎందుకు వై అని పెట్టారంటే అక్కడ మూడు రోడ్స్ వై షేప్ జంక్షన్లో కలుస్తాయట, మూడు రోడ్లు కలిసి. అందుకు ఆ ప్లేస్కి సింగిల్ లెటర్ వై అని పెడితే మెల్లమెల్లగా అది వై అని మారిపోయింది. సో వై ఈజ్ వై అని అర్థమైంది కదా. సో అదనమాట మ్యాటర్. ఓకే ఇలాంటి విచిత్ర విచిత్రాలు ఉంటూ ఉంటాయి, ఏం చేయలేం మనం. బట్ రైట్ నౌ మీ కోసం ప్రేమ అంటే ప్రాణం ఇస్తా ఈ సినిమా నుంచి ఉన్నికృష్ణన్ అండ్ చిత్ర పాడిన పాట అయితే ప్లే చేస్తున్నాను. సిరివెన్లు గారు లిరిక్ అనమాట. సాంగ్ ఎంజాయ్ చేస్తూ స్ట్రెయిట్ ఉంటూ వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు అందులో పేర్కొంది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం దక్షిణ కోస్తా రైల్వే పరిధిని స్పష్టం చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఈరోజు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని భవానీపురంలో జరిగిన ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా పార్టీ బలపడుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో ఏర్పాటు చేయనున్న అమరావతి ఎకనామిక్ రీజియన్ ఏఈఆర్పీ అభివృద్దికి సమగ్ర ప్రణాళిక రూపకల్పనకు కన్సల్టెన్సీ సంస్థ నియామకానికి ఏపీసీఆర్డీఏ టెండర్లు పిలిచింది. రాష్ట ప్రభుత్వ స్వర్ణాంధ్ర విజన్ 2047, కేంద్ర ప్రభుత్వ సిటీ ఎకనామిక్ రీజియన్ ఫ్రేమ్వర్క్ కు అనుగుణంగా ఏపీఆర్పీని రూపొందిస్తున్నట్టు సిఆర్డీఏ పేర్కొంది. ఈ విద్యాసంస్థల నుంచి అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల ప్రవేశాలతో పాటు డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల నిర్వహణ బాధ్యతలను ఉన్నత విద్యా కమిషనరేట్కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో ఈ ప్రవేశాలు జరుగుతుండగా ఈ ఏడాది నుంచి ఉన్నత విద్యా కమిషనరేట్ నిర్వహించనుంది. రాష్ట్రంలో విద్యుత్ సేవలపై 77.3% మంది సంతృప్తి వ్యక్తం చేసినట్టు పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్లో తేలిందని ఇంధన శాఖ తెలిపింది. సేవలు ఇంకా మెరుగుపడాల్సి ఉందని 22.7% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు పేర్కొంది. ఆర్టీజీఎస్ నివేదిక ప్రకారం అధికారులు ఈ వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జల్జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో ఆర్ఎన్బీ, ఆర్డబ్ల్యూఎస్, ప్రాజెక్టు నిర్మాణ సంస్థ, మెగా కంపెనీ ప్రతినిధులతో కలిసి తీర ప్రాంత గ్రామాలకు తాగునీటి సరఫరా ప్రాజెక్టు పురోగతిపై సమీక్షించారు. భూ రికార్డుల స్వచ్ఛీకరణ అనంతరం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి తెలిపారు. దెందులూరు మండలం గోపన్న పాలెంలో స్థానిక శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్తో కలిసి కలెక్టర్ రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలు పంపిణీ చేశారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 1:04 క్రాస్ అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది. సో మన ఈ టైం ధీరా టైం. యాక్చువల్గా అండి, మీకు ఎప్పుడైనా ఒక వాయిస్ వినగానే మీ ఫేస్లో స్మైల్ అలా వచ్చేసిందా? అలా స్మైల్ వచ్చే వాయిసెస్లో నాకు తెలిసి మన రేడియో స్టేషన్లో రేడియో అక్కయ్య అని ఉండేవాళ్ళట ఒకప్పుడు. మీకు గుర్తుంది ఆవిడ? మా ఇంట్లో అయితే మా అమ్మ, మా పెదనాన్న, మా పెదనాన్న వాళ్ళ అమ్మాయిలు అంటే మా కజిన్స్ వీళ్ళందరూ ఆవిడ వాయిస్కి చాలామంది అభిమానులు ఉన్నారు. అఫ్కోర్స్ నేనైతే వినలేదు, కానీ అమ్మ మాటల్లో విని కొంత తెలుసుకుని ఆవిడ అభిమానుల కోసం తురుగా జానకీరాణి గారి జర్నీని మీకోసం ఈరోజు షోలో షేర్ చేయబోతున్నాను అనమాట. సో ఆకాశవాణి శ్రోతల ప్రియమైన రేడియో అక్కయ్య గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ధీరా షోలో. ఓకే, కొంచెం సేపు వెయిట్ చేస్తుండండి. బట్ ఈ లోపుగా మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా నుంచి కార్తీక్ పాడిన పాట, ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్, అనంత శ్రీరామ్ లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

ఉండాలి. 1975 టైంలో యాక్చువల్గా మన ఇండియాలో ఎమర్జెన్సీ అమల్లో ఉందన్నమాట. సో ఆ టైంలో ఆకాశవాణి ద్వారా ప్రభుత్వ పాలసీలు విధానాలు అన్నీ కూడా ప్రజలకి చెప్తూ ఉండాలి, వాళ్ళకి చేర్చాలన్నమాట త్రూ రేడియో. సో అది ఒక ఛాలెంజింగ్ జాబ్. అప్పట్లో ఆవిడ ఎన్నో ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళట దీనికి రిలేటెడ్. సో ఎప్పుడూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని తురుగా జానకిరాణి గారు చేసేవాళ్ళనమాట. సో అలా వచ్చిందే స్పెషల్ ప్రోగ్రామ్ బాలానందం. దీని గురించి అయితే స్పెషల్గా మాట్లాడుకోవాలి, బట్ రైట్ నౌ స్టూడియోలో టైం 1:16 క్రాస్ అయిపోయింది కాబట్టి మరికొద్దిసేపట్లో 1:20 అయితే రీజనల్ న్యూస్ ఉంటాయి. ఆ తర్వాత బ్రేక్ తర్వాత మనం ఎగ్జాక్ట్గా 1:30 తర్వాత మాట్లాడుకుందాం బోలెడనే విషయాలు రేడియో అక్కయ్య గురించి. ఓకే, రైట్ నౌ ఒక చిన్న బ్రేక్ తీసుకుని మీకోసం సాంగ్ అయితే ప్లే చేస్తాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గుంటూరు ఛానల్ కాలువ ఆధునీకరణ విస్తరణ పనులకు అనుమతులు మంజూరయ్యాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్ 2026 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి.

0: రాష్ట్రంలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా జలధార జలహారతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు అందులో పేర్కొంది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటనపై రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కావడం రాష్ట ప్రజల చిరకాల స్వప్నమని పేర్కొన్నారు. రైల్వే జోన్ కార్యకలాపాలతో రాష్ట రవాణా రంగంలో కొత్త దశ ప్రారంభమవుతుందని అన్నారు. కొత్త జోన్ ఏర్పాటుతో రైల్వే మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు కొత్త రైళ్లు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు ఛానల్ కాలువ ఆధునీకరణ విస్తరణ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ గుంటూరు ఛానల్ అభివృద్ది ద్వారా సాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నామని చెప్పారు. ఛానల్ను పరిశీలించామని, ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి అవసరమైన మరమ్మత్తు పనులను చేపడతామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఆధునీకరణ ద్వారా సాగు, తాగునీరు మరింత అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ చేయటం వల్ల ఇప్పుడు 27,000 ఎకరాల ఆయకట్టు ఏదైతే ఉందో అది ఇంకొక 48,000 ఎకరాల అడిషనల్ గా ఆయకట్టు వచ్చి 75,000 ఎకరాల ఆయకట్టుకి మంచి నీరు వస్తుంది. అడిషనల్ గా ఒక 40-50 గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా వస్తుంది. ఈ 47 కిలోమీటర్లు ఏదైతే గుంటూరు ఛానల్ ఉందో అందులో లాస్ట్ 10 కిలోమీటర్లు ఛానల్ విడ్త్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఈ ఛానల్ కింద ఎక్స్టెన్షన్ చేసినా కూడా వాటర్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్న లాస్ట్ 10 కిలోమీటర్లలో ఇంకొక 50 ఎకరాల పైన ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దాన్ని వెడల్పు చేయటం, వీటితో పాటు బండ్స్, బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కట్టల్ని స్ట్రెంగ్తన్ చేయటం. ఎందుకంటే ఇది 60 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుంటూరు ఛానల్.
0: రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ 2026 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈ ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్కు మొత్తం 177,581 మంది దరఖాస్తు చేయగా 63,008 మంది పరీక్ష రాశారు. వీరిలో 48,950 మంది అర్హత సాధించారని తెలిపారు. పాలిసెట్లో బాలికలు 93.57% అర్హత పొందగా బాలురులో 89.88% అర్హత సాధించారని అన్నారు. ఈ ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 99.11% అర్హత సాధించగా 95.46% పోలవరం, 93.45% పార్వతీపురం మన్యం జిల్లాలు తరువాతి స్థానాల్లో నిలిచాయని చెప్పారు. ఫలితాలను polycetap.ap.gov.in వెబ్సైట్ ద్వారా లేదా మనమిత్ర వాట్సాప్ నంబరు 9552300009 ద్వారా తెలుసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో సురక్షిత రోడ్లు, సురక్షిత జీవితం నినాదంతో నిర్వహించిన బైక్ అవగాహన ర్యాలీలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ను ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేశామని తెలిపారు. రహదారి భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని మంత్రి సూచించారు. సమాచార హక్కు చట్టం ఆర్టీఐపై విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్కో కార్యాలయంలో రాష్టస్థాయి అవగాహన సదస్సును ఈరోజు నిర్వహించారు. ఈ సదస్సులో సమాచార హక్కు చట్టం అమలు, పారదర్శకత, ప్రజలకు అందించే సమాచారం వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాన సమాచార కమిషనర్ వి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ సంస్థలు ప్రజలకు సమయానికి సరైన సమాచారం అందించడంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఈరోజు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. నగరంలోని భవానీపురంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు రాష్ట

0: బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా పార్టీ బలపడుతుందని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో సాధించిన విజయాలు ప్రజల విశ్వాసానికి నిదర్శనమని తెలియజేస్తూ,
1: కేవలం వెస్ట్ బెంగాలే కాదు, అస్సాం పాండిచేరిలో కూడా తిరిగి అధికారంలోకి రావటం ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం. అస్సాంలో హ్యాట్రిక్ సాధించడం జరిగింది. పాండిచేరిలో కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావటం జరిగింది. మార్పు కోరుతున్నారని ప్రజలకి ఒక సంకేతం ఇచ్చే విధంగా నీతి నిజాయితీ నిర్భరంగా నిలబడే నాయకులకి గెలిపిస్తారనే దానికి తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఎన్నికలే తార్కాణం. యొక్క విజయం మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.
0: రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా జలధార జలహారతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని హనుమంతగుండం చెరువు నుంచి దాదాపు 23 కిలోమీటర్ల కాలువ పరిధిలో ఉన్న 5 చెరువులు, వాగులు, వంకల్లో మట్టి పూడికతీత పనులు చేపట్టినట్లు వెల్లడించారు. భూగర్భ జలాలు 3 మీటర్ల లోపే అందుబాటులో వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీంతో రైతులు బోర్ల ద్వారా సులభంగా పంటలు సాగు చేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. జలధార జలహారతి కార్యక్రమం ద్వారా నీటి వనరుల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉబ్బసం, ఆస్తమా పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం ప్రపంచ ఉబ్బస అవగాహన దినాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, పెద్దలలో ఉబ్బసం అత్యంత తరచుగా వచ్చే దీర్ఘకాలిక వ్యాధి. ఆస్తమాపై అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఏటా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంది. ఆస్తమా ఉన్న ప్రతి ఒక్కరికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్ అందుబాటులో ఉండడం ఇప్పటికీ అత్యవసరం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ ఉబ్బస అవగాహన దినాన్ని నిర్వహిస్తున్నారు. ఉబ్బసం, ఆస్తమాపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు, వైద్య సేవలు అందుబాటును మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, ఆస్తమాతో జీవిస్తున్న వారికి సమయానుకూల చికిత్సతో పాటు అవసరమైన మద్దతు అందించడం ముఖ్యమని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన పరిసరాలు, సకాలంలో చికిత్స అత్యవసరం మని మంత్రి అన్నారు. ఆస్తమా నియంత్రణకు జీవన శైలిలో మార్పులు అవసరమని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ నియోజకవర్గంలో ప్రతిభావంతులైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఎంపికైన విద్యార్థులతో ఈరోజు విజయవాడ నుంచి హైదరాబాద్కు విమానంలో ప్రయాణించారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా రాణించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గుంటూరు ఛానల్ కాలువ ఆధునీకరణ, విస్తరణ పనులకు అనుమతులు మంజూరయ్యాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్ 2026 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. రాష్ట్రంలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా జలధార జలహారతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
3: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
0: ఎగ్జాక్ట్లీ. అండ్ మన స్టూడియోలో టైం 1:31 PM క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. అండ్ దిస్ ఇస్ అర్జే శృతి. సో ఈ రోజు మనం రేడియో అనౌన్సర్, చాలా మంది ఇష్టంగా పిలుచుకునే రేడియో అక్కయ్య జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా అండి, ఆకాశవాణి జాబ్లో జాయిన్ అయిన కొత్తల్లోనే ఆవిడ ఎన్నో ఛాలెంజింగ్ ప్రోగ్రామ్స్ చేశారు ఒక అనౌన్సర్గా. ఎప్పుడు ఒకేలా కాకుండా ప్రోగ్రామ్స్లో కొత్తదనం కోసం ఆవిడ చూసేవాళ్ళట. సో అలా డిజైన్ చేసిందే బాలానందం ప్రోగ్రామ్, చిల్డ్రన్స్ స్పెషల్ ప్రోగ్రామ్ అనమాట. నీతి కథలు, హాస్య కథలు, ఇలా ఎన్నో రకాల కథలు పంచతంత్రం స్టైల్లో నేరేట్ చేయటం ఆవిడ స్పెషల్. సో మరి ఆ ప్రోగ్రాంలో ఒక్క కథలే కాదు, పద్యాలు ఉండేవి, జానపద గీతాలు ఉండేవి. అండ్ పిల్లలు ఈజీగా నేర్చుకునేలాగా పాఠాలని పాటల రూపంలో నేర్పించేవాళ్ళట. అది ఆవిడ స్పెషాలిటీ అనమాట. సో అలా చెప్తే అంటే పిల్లలకి పాఠాలని పాటల రూపంలో లాగా చెప్తే వాళ్ళకి ఈజీగా గుర్తుంటుంది అనేది ఆవిడ ప్లాన్ అనమాట. అండ్ బాలానంద ప్రోగ్రాంలో పొడుపు కథలు, క్విజ్ క్వశ్చన్స్, ఇలా షో మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా హోస్ట్ చేసేవాళ్ళట ఆవిడ. సో మరి రేడియో అక్కయ్య అండ్ ఆవిడతో కలిసి రేడియో అన్నయ్య కూడా, న్యాయపాటి రాఘవరావు గారని ఆయన కూడా ఒక అనౌన్సర్, ఆయన రేడియో అన్నయ్య అని పిలిచేవారు. అండ్ తురగా జానకీరాణి గారిని రేడియో అక్కయ్య అని పిలిచేవాళ్ళు అనమాట. బెస్ట్ అనౌన్సర్స్ జోడీ వీళ్ళిద్దరిది ఆ టైంలో. సో మరి పిల్లలకి ఈజీ లాంగ్వేజ్లో విలువల్ని నేర్పించేవాళ్ళు. అసలు రేడియోని ఒక ఫ్యామిలీ బాండింగ్కి కనెక్ట్ చేసింది కూడా ఈ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. మరి అందులోనూ కథ చెప్తూ నేర్పించడం రేడియో అక్కయ్య స్పెషాలిటీ అని చెప్పాను కదా. సో ఇక ఇది అంటే ఈ ప్రోగ్రామ్ తర్వాత, ఇలాంటి ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ తర్వాత నెక్స్ట్ మహిళల కోసం చాలా ప్రోగ్రామ్స్ చేశారట ఆవిడ. అప్పట్లో 30 సంవత్సరాల కిందటే ఇది నా సమస్య అని స్త్రీల కార్యక్రమం ప్రసారం చేసేవాళ్ళట రేడియోలో. సో మహిళలు వాళ్ళకున్న సమస్యల్ని ఉత్తరం ద్వారా తెలియజేస్తే వాటికి పరిష్కారాలని డాక్టర్స్ అండ్ లాయర్స్ లాంటి ఎక్స్పర్ట్స్ చెప్పేవాళ్ళట రేడియోలో. సో మరి ఈ ప్రోగ్రామ్ చాలా పెద్ద హిట్ అయిందట అప్పట్లో. మరి కొన్ని 100 ఉత్తరాలు వచ్చేవిట ఈ ప్రోగ్రామ్కి. సో మరి ఆ రేడియో ఒక జర్నీ గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరికోసం జై చిరంజీవి సినిమా నుంచి నిహార్ అండ్ మహాలక్ష్మి పాడిన పాట ప్లే చేస్తున్నాను. సిరివెన్లు గారి లిరిక్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేడియంలో వివిధ భారతి FM 101.3.

0: పిలగా నువ్వు ఎర్రగెర్రగా.
1: నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. సో మరి ఈ సాంగ్ ని పాడింది రాహుల్ సిప్లిగంజ్ అండ్ మోహన బుగ్రాజు అండ్ విశాల్ శేఖర్ మ్యూజిక్ కంపోజిషన్ అనమాట. సో మరి 1:43 అయిపోయి 38 సెకండ్స్ అయిపోయింది మన ధీరా టైం. సో మరి మనం ఈ రోజు రేడియో అక్కయ్య గురించి మాట్లాడుకుంటున్నాం కదా. పిల్లల ప్రోగ్రామ్స్, లేడీస్ ప్రోగ్రామ్స్, ఇలా ఎన్నో కార్యక్రమాలు రేడియో ద్వారా ప్రసారం చేస్తూనే వృద్ధుల కోసం స్రవంతి అనే ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు ఆవిడ. సో మరి ఈ ప్రోగ్రామ్ లో పెద్దవాళ్ళ అందరూ వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ని ఎన్నో షేర్ చేసేవాళ్ళ. ఇంకా రూరల్ ఏరియాస్ లోని ఆడవాళ్ళకి చదువు అనే ఒక ప్రోగ్రాం ద్వారా పాఠాలు అందించేవాళ్ళ. మరి ఇదే ప్రోగ్రాం లో మహిళలు రాసిన కవితలు, కథలు, పాటలు ఇలా ఎన్నో శ్రోతలకి వినిపించేవాళ్ళట. సో మరి జనరల్ గా ఒక ప్రోగ్రామ్ అంటే అండి, ఒక అనౌన్సర్ కి ఎలా ఒక ప్లానింగ్ ఉండాలి, దానికి సంబంధించిన ప్రొడక్షన్ ఉండాలి, అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ ఉండాలి. ఇది పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసేవాళ్ళ రేడియో అక్కయ్య. సో మరి రేడియో ద్వారా జనాల్లోకి వెళ్ళి నాలెడ్జ్ కోసం ఎన్నో ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళ, జనరల్ నాలెడ్జ్ కోసం. సో అండ్ అందులో ప్రజలు కూడా పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళని ఇన్స్పైర్ చేసేవాళ్ళట. అండ్ మరి రేడియో అక్కయ్య గా ప్రసిద్ధి చెందిన తురుగా జానకిరాణి గారు ఉద్యోగం చేసే టైంలో ఆకాశవాణిలో ఎందరో పెద్దవాళ్లతో కలిసి పనిచేశారట. దేవులపల్లి గారు, స్థాన నరసింహారావు గారు, వేణూరి శివానంద్ గారు అండ్ గోపీచంద్ ఇలా ఎందరితోనో, ఇంకా ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంటే మన అక్కినేని గారు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్పీ బాలు గారు, జేవి సోమయాజుల్ గారు, మంజు భార్గవి గారు ఇలా ఎందరో ఫేమస్ సెలబ్రిటీస్తో కలిసి ప్రోగ్రామ్స్ చేశారట ఆవిడ. సో మరి అంతేకాదు ఆవిడ అనౌన్సర్ గానే కాదు, రచయిత్రిగా కూడా చాలా వందలకి పైగా కథలు రాశారు. బాల సాహిత్యం మీద 5 పుస్తకాలు రాశారట ఆవిడ. మరి ఇంకా సంఘ సంస్కర్తగా బాల జాగృతి అనే ఒక కార్యక్రమం ద్వారా 670 వీధి ప్రదర్శనలు చేశారట ఆవిడ. సో మరి బాలల హక్కులు, సమస్యలు, బాల కార్మికుల నిర్మూలన ఇలాంటి ఎన్నో విషయాల్లో ప్రజల్లో అవగాహన కల్పించటమే లక్ష్యం అనమాట ఈ ప్రోగ్రామ్. మరి అలాంటి ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు రేడియో అక్కయ్య. సో మరి ఇంకా మాట్లాడుకుందాం ఆవిడకు వచ్చిన అవార్డ్స్ గురించి, బట్ రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను మళ్ళీ రావా సినిమా నుంచి.

0: అలాంటివి ఏమన్నా
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14th
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునే ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లల్లో పెదవులు తడిసాయే, తడిసిన ఇద్దరి పెదవుల పైన

సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి బ్యూటిఫుల్ నీనీ సాంగ్ అయితే వినేశారు కదా మన స్టూడియోలో. టైం 158 క్రాస్ అయిపోయి 37 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఈ రోజు మన రేడియో అక్కయ్య దుర్గా జానకిరాణి గారి గురించి బోలెడు విషయాలు మాట్లాడుకున్నాం కదా. సో మరి ఆవిడకు వచ్చిన అవార్డ్స్ విషయానికి వస్తే, బాల సాహిత్య పరిషత్ ద్వారా బాల సాహిత్య రత్న అవార్డు వచ్చింది, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం 2 సార్లు వచ్చింది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం కూడా అందుకున్నారు, పింగళి వెంకయ్య స్మారక సత్కారం కూడా అందుకున్నారన్నమాట, అలాగే బాలబంధు అన్న ఇలా ఎన్నో అవార్డ్స్ అండ్ గుర్తింపులు ఆవిడకి రేడియో అక్కయ్యకి అందుకున్నారన్నమాట. సో మరి సుపరిచిత్రాలైన దుర్గా జానకిరాణి గారికి లభించాయి. సో మరి ఇదంతా రేడియో అక్కయ్య ఆకాశవాణి జర్నీ అన్నమాట. సో మరి ఇది ఇవాళ ధీర. మళ్ళీ మరి నెక్స్ట్ ఎగ్జాక్ట్ గా 2:30 సండే సందర్లో కలుసుకుందాం. అంటే నేను కీప్ లిజనింగ్ వివిధ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: ఆ వాణిని ఆకాశవాణిలో వినిపించే సమయము అవకాశము వచ్చిందంటావు, అంతేనా? మరి ఎప్పుడు, ఎలాగా?
1: సింపుల్, 6వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 30 సంవత్సరాల్లోపు ఉన్న యువతి యువకులకు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే అంశంపై తెలుగులో వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది.
0: మీ కళాన్ని కదిలించండి, మీ గళాన్ని వినిపించండి,
2: గెలిచిన వారికి బహుమతులు అందజేయబడతాయి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో,

0: సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎగ్జాక్ట్లీ మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:32 క్రాస్ అయిపోయింది, 11 సెకండ్స్ అయిపోయింది అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి అండ్ మనం వింటున్నాం సండే సండే గేమ్ షోలోకి. సో మ్యాటర్ ఏంటి, ఏంటి ఈ రోజు క్వశ్చన్స్ ఏంటి, అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, చెప్తా. బట్ రైట్ నో మనకి ఇక్కడ కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనకి ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి మెసేజ్ చేశారు, వెల్కమ్ టు సండే సండే ప్రోగ్రామ్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ పడిన జోగానందరావు కాలనీ చప్పల్ రాజ్ గారు, హాయ్ శృతి గారు, వెల్కమ్ టు సందరే సందరే అన్నారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ మరి నెక్స్ట్ శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, మోహన్, శ్రీరామ్దాస్, కృపాచారి, అనిత, సాయివర్షిత్, సాయి రిక్విత్. ఓహో వెరీ నైస్. అండ్ నెక్స్ట్ శుభ మధ్యాహ్నం మేడం అంటూ అంజలి, సుప్రియ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ శుభ మధ్యాహ్నం అంటూ కేదర్ వీరేష్ రాజోల మండలం నుంచి. అండ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి అండ్ సందడే సందడికి స్వాగతం సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ గుడ్ ఆఫ్టర్నూన్ విషెస్ పంపించేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ అంకయ్య గారు మెసేజ్ అనమాట. ఓకే, సో అందరికి కూడా హార్టీ వెల్కమ్ సందడే సందడి గేమ్ షోలోకి అండ్ అందరికి వన్స్ అగైన్ అ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మరి ఈ రోజు ఏంటి క్వశ్చన్ అని వెయిట్ చేస్తున్నారు కదా. ఓకే, సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనకి 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా, అండ్ ఆల్సో కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి. రేపు స్పెషల్లీ కవితల కాంపిటీషన్స్ అండ్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో మరి ఒకవేళ ఈ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో మీరు కనుక విన్ అయితే 1 డే ఆర్జేగా ఛాన్స్ కనుక వచ్చేస్తుంది, మీకు తెలుసు ఆల్రెడీ. సో మరి ఛాన్స్ కనుక మీరు విన్ అయితే సందడి సందడి ప్రోగ్రామ్ మీరు హోస్ట్ చేస్తుంటే మీరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి. సో లిజనర్స్ కి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక క్వశ్చన్ క్రియేట్ చేయాలన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ సందడే సందడిలో మీరు ఇక్కడ రైట్ నౌ ఈ కుర్చీలో, ఇప్పుడు మేము ఏదైతే కుర్చీలో ఉన్నామో అదే కుర్చీలో మీరు కూర్చొని చక్కగా హోస్ట్ చేస్తుంటే షో ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి సందడే సందడిలో, మీరు ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి నాకు పంపించండి. ఓకేనా? సో మరి మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488114 ఈ నెంబర్ కి అయితే పంపించేసేయండి. సో మరి 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి సెలబ్రేషన్స్ లో మీరు విన్ అయితే ఆర్జే ఛాన్స్ మీకు వస్తే సందడే సందడిలో మీరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏం అడుగుతారు. సో రైట్ నో మీ అందరికోసం కుమారి 21F సినిమా నుంచి యాసిన్ నిజార్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ శ్రీమణి గారు అండ్ అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారు బ్యూటిఫుల్ సాంగ్ కి. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. ఇద్దరు సినిమా నుంచి ఉన్ని కృష్ణన్ గారు అండ్ బాంబే జయశ్రీ పాడిన పాట, వేటూరి గారి లిరిక్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్. సో మీ 246 క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం సండే సందడి ప్రోగ్రామ్ లో. సో మరి నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి సెలబ్రేషన్ కాంపిటీషన్లో మీరు కనుక ఫిన్ అయితే, ఆర్జే ఛాన్స్ విన్ అయితే, సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు అని అడిగాను కదా. సో నాకైతే మెసేజ్ వచ్చింది, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి అంటూ టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి ఫ్రమ్ కాజా. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ విష్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ హాయ్ అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి మెసేజ్ చేశారు. ఓకే, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ శుభ మధ్యాహ్నం శృతి మేడం. ఓకే, సందడి సందడికి స్వాగతం. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ విజయనగర ఏంటి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు మనకి, విజయనగర సామ్రాజ్య రాజముద్రగా ఏ జంతువు ఉంది అని చెప్పి అడుగుతారట. ఓహో, వెళ్ళిపోయారనమాట హిస్టరీలోకి. ఎనీవేస్, నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్ధవేట మండలం కడప జిల్లా నుంచి, మొదట ఆకాశవాణి రేడియో ప్రారంభం స్టేషన్ ఎక్కడ? ఓకే, మంచి సందర్భోచిత ప్రశ్న ఇది. అండ్ నెక్స్ట్, ఆర్జే ఛాన్స్ వస్తే అని చెప్పేసి మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఎఫ్ఎంతో అని అడుగుతారట. ఇంతకీ ఎవరు? యమున. ఓకే, కర్నూలు నుంచి, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి, శుభ మధ్యాహ్నం మేడం అంటూ మెసేజ్ చేశారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి, ఓకే మీ రాకు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం శృతి గారు, థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసా వచ్చేసా. అండ్ ఓకే, డైరెక్టర్ గారు ఏది చెప్తే అదే చేస్తాం శృతి మేడం అట. ఓకే, క్వశ్చన్స్ మీరే ప్రిపేర్ చేసుకోవాలండి. ఎనీవేస్, నెక్స్ట్ నాకు చాలా సంతోషంగా ఉంది మరి మీకు అని అడుగుతారట శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి. దీనికి ఆన్సర్ ఒకటే వస్తుంది కదండి, మేము కూడా హ్యాపీ అని. అచ్చచ్చో, ఎనీవేస్, ఆకాశవాణి ఎప్పుడు మొదలైంది అని అడుగుతారట చిలక నారాయణ గారు అనేసి, యమున జానకపేట నిజామాబాద్ నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఆకాశవాణి అంటే ఎందుకింత ఇష్టం మీకు అని అడుగుతారట ఎల్ల సుబ్బారావు గారు ఆత్మగూరు నుంచి. ఓకే, నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, శృతి గారు సందడి సందడికి స్వాగతం పలుకుతూ మీరు అడిగిన ప్రశ్నకు నా ఆన్సర్, నాకు కనుక ఆర్జే ఛాన్స్ వస్తే ఏమిటంటే, టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ వచ్చిన ఈ రోజుల్లో ఆకాశవాణినే ఎందుకు ఇష్టపడుతున్నారు, ఐ మీన్ రేడియోనే ఎందుకు ఇష్టపడుతున్నారు అని అడుగుతారట. ఆహా, సూపర్. అండ్ నెక్స్ట్ మలాంబి కర్నూలు నుంచి, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి రేడియో వింటున్నారు అని అడుగుతాను అంటూ మెసేజ్ చేశారు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ కమతి వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి, నా ప్రశ్న ప్రత్యేకంగా ఏమీ లేదు, మీరు ఎస్ఎంఎస్ ఎస్ఎంఎస్ చేయించాలో నేను చదివేస్తాను అంటే, ఇదే నా ప్రశ్న. ఓహో, ప్రశాంతం అండి, అసలు మీరు మరీ ప్రశాంతం. అండ్ నెక్స్ట్ పెడన జోగా కాదు కాదు, అనంతపురం నుంచి అనురాధ గారు, హాయ్ హలో అందరికీ, శుభ మధ్యాహ్నం సందేశ అందరికీ, ఈ నా విజయానికి ఆకాశవాణి ఎన్నో వసంతం కారణం అంటూ మెసేజ్ చేశారు. ఓకే, అదే మీ ప్రశ్న. ఎనీవేస్, నెక్స్ట్ పెడన జోగానందరావు కాల నుంచి అప్పలరాజు గారు, వెల్కమ్ టు సందడి సందడి, నేను అడిగే మొదటి ప్రశ్న ఏమిటంటే కోడి ముందా గుడ్డు ముందా? ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి. మీరు బాగా వింటున్నారండి రేడియో. ఎనీవేస్, నెక్స్ట్ హాయ్ మేడం అంటూ మైదుకూరు నుంచి జాఫర్ మెసేజ్ చేశారు, మీ వాయిస్ మీ ఛానల్ కోసం నేను డ్రైవ్ చేస్తూ ఉంటున్నా, నాకు చాలా సంతోషంగా ఉంది, క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దామని ఇంకా ఫోన్ ఆన్ చేశాను మేడం అట. అమ్మ బాబోయ్, హాయ్ జాఫర్, జాగ్రత్త, మీరు డ్రైవ్ చేస్తూ మాత్రం దయచేసి చాటింగ్లు అలాంటివి చేయకండి, వినండి చాలు. ఓకే, ఈ రోజుకి వింటూ ఎంజాయ్ చేయండి చాలు. సో మీ నుంచి నేనేం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఇదైతే ఫైనల్. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్, ఏమడిగారు క్వశ్చన్ వినలేదు మేడం అంటూ పుట్టపాకి నుంచి అక్షయ తిరుమలయ్య అంటాళ్ళు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి, ఓకే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్, అవకాశం వస్తుందన్న నమ్మకం లేదండి అంటారు. అయ్యయ్యో, అసలు మీరు ప్రయత్నమే చేయకుండా ముందే గివప్ ఇచ్చేస్తే ఎలా చెప్పండి? రండి చక్కగా, రేపు చక్కటి ఒక కవితని రాయండి. అలాగే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ 30 ఇయర్స్ లోపు వాళ్ళకైతే ఉన్నాయి, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి, హ్యాపీగా ఆర్జే ఛాన్స్ అయితే వాళ్ళకి తప్పకుండా వస్తుంది అని మీరు పుష్ చేయండి. ఓకే, ఎంకరేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ లతా ఫ్రమ్ ఉయ్యూర్, ఫస్ట్ న్యూస్ ప్రోగ్రామ్ గురించి అడుగుతాను మేడం అంట. ఓకే, అండ్ నెక్స్ట్ అయితే శుభ మధ్యాహ్నం సందేశ్ అందుకు స్వాగతం, సుస్వాగతం. శృతి మేడం వచ్చినారు. శృతి చినుకులు పడాలని ఆశిస్తూ, శృతి చినుకుల, వాను చినుకులు తెలుసు, వర్షపు చినుకులు తెలుసు, ఈ శృతి చినుకులు ఏమిటో. రామలకోట నుంచి దుబాయ్ భాష అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి నుంచి మీరు వింటూ పొందిన ఫలితం మీ అనుభవం చెప్పగలరు అని అడుగుతాను అంటున్నారు. ఓకే, నెక్స్ట్, ఆకాశవాణి వివిధ భారతి అంటే నాకు ప్రాణం అని చెప్తాను. మీరు చెప్తారు సరే, మీరు ఏమడుగుతారు ఆర్జీగా వస్తే, అది నేను అడిగింది. ఆర్ వెంకటేశుబ్బయ్య గారు కందిగాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ పడిన జోగానందర కాలనీ చప్పలరాజు గారు, శృతి గారు అంటే అన్నారు కానీ ఊహించడానికి చాలా బాగుంది అట. ఎనీవేస్, ఊహలు ఎప్పుడు బాగానే ఉంటాయండి, వాస్తవాలే కాస్త కఠోరంగా ఉంటాయి. ఎనీవేస్, మీకు ఎఫ్ఎం ఎలా ఉపయోగపడుతోంది అని అడుగుతాను అంటున్నారు సాయి కుమార్ గూడు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి. ఆహా, మంచి యూస్ఫుల్ క్వశ్చన్, వెరీ నైస్. సో మొత్తానికి ఇలా అందరూ అడుగుతున్నారు. అండ్ ఇంతాక ఒకళ్ళు అయితే ప్రశ్న వినలేదు అన్నారు కాబట్టి, అలాగే ఇప్పుడు చూన్ చేసిన వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మనకి 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి రేపు May 10 తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. అయితే దీనికి సంబంధించి ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. అండ్ కవితల పోటీలు, అలాగే ఎస్ఐ రేటింగ్ కాంపిటీషన్స్ కూడా. ఎస్ఐ రేటింగ్ కాంపిటీషన్స్ లో 30 ఇయర్స్ లోపు వాళ్ళు కనుక చక్కగా వచ్చి రేపు ఇక్కడ ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే ఆర్జే ఛాన్స్ వచ్చేస్తుంది. సో ఒకవేళ పోటీలో గెలిస్తే 1 డే ఆర్జే ఛాన్స్ అనమాట. సో సందేశ్ అందరిలో అడిగే క్వశ్చన్ ఏంటి, ఒకవేళ మీరు 30 ఇయర్స్ లోపు కాకపోయినా, ఒకవేళ మీరు కనుక ఈ సందేశ్ అందరి ఇక్కడ హోస్ట్ చేయడానికి వస్తే మీరు అడిగే క్వశ్చన్ ఏంటి, ఇది కూడా చెప్పచ్చు. ఓకే, సో మరి రైట్ నో బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను ఫ్రమ్ ద మూవీ F3. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.
1: లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి రెబల్స్ ఇన్ నుంచి సాంగ్ వినేశారు. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 3:00 అయిపోయింది. మీకోసం ఎఫ్ఎం న్యూస్ హెడ్ లైన్స్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే వికసిత భారత లక్ష్యానికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారని, 3 రాష్టాల ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమిని మరింత ఐక్యంగా బలంగా మారుస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్లో పేర్కొన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీ పారిశ్రామికవాడలో అమెరికాకు చెందిన ప్రముఖ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ తన కొత్త తయారీ యూనిట్ను ప్రారంభించనుంది. ఈ పరిశ్రమకు మంత్రి నారా లోకేష్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు ఛానల్ అభివృద్ది చేయడానికి 369 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ములక్కాయ వలస గ్రామంలో సుమారు 55 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు ప్రారంభించారు. ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, జనహితమే మనహితం అన్న నినాదంతో ప్రభుత్వం పనిచేస్తోందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. పీఎంపీవై గ్రామీణ 2.0 పథకం కింద కేంద్ర ప్రభుత్వం 100,000 ఇళ్లు మంజూరు చేయనుందని, జూన్ నుంచి లబ్దిదారులు ఈ గృహ నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇబ్రహీంపట్నం పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 600 రేషన్ బియ్యాన్ని ఈరోజు రెవెన్యూ పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 10వ తరగతి సప్లిమెంటరీ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక రెమిడియల్ తరగతులను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు కష్టపడి చదవాలని సూచించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన పీజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడి డీపీఈడి ఎంపీఈడి పరీక్షలు ఈ నెల 14వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాద్ తెలిపారు. పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. దేశవ్యాప్తంగా యువతలో జాతీయ ఐక్యత, ప్రజాస్వామ్య విలువలు, సాంస్కృతిక అవగాహన పెంపొందించే లక్ష్యంతో రాజస్థాన్లో ఈ నెల 9 నుంచి 13 వరకు జరగనున్న మౌంట్ అబూ యువ సంఘం శిబిరానికి బాపట్ల మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. నర్సరావుపేటలో స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు 102వ సంస్మరణ సభ సంబంధించిన కరపత్రాలను పీడీఎం నాయకులు ఆవిష్కరించారు. ఎల్లుండి సత్తెనపల్లి కాంగ్రెస్ కార్యాలయం వద్ద వివిధ ప్రజా సంఘాలు సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కొవ్వూరులోని టీడీపీ కార్యాలయంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు 34 మంది లబ్దిదారులకు 35,35,222 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఈ రోజు అందజేశారు. నెల్లూరు జిల్లాలో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ 6,500 కోట్ల రూపాయలతో ఇంగోట్ వేఫర్ల తయారీ కోసం ప్లాంట్ను ఏర్పాటు చేయనుందని ప్రభుత్వ వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

0: భారతి ఎఫ్ఎం 101.3. గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఎస్, మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన స్టూడియోలో టైం 3:05 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం సందడే సందడి గేమ్ షోలో. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ మనకి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేడ్ నుంచి కిషోర్ ఇంకా లక్ష్మణ్ రావు మెసేజ్ చేశారు. ఆయన అడిగే మొదటి ప్రశ్నట, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో రేడియో వలన కలుగుతున్న ప్రయోజనాలు ఏంటి అని అడుగుతారట సందడే సందడిలో. ఫస్ట్ క్వశ్చన్ వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, తేనెలో తీయదనం ఎలా వచ్చింది అంటూ అడుగుతా అంటున్నారు మహమ్మద్ ఇనాయతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. ఎలా వచ్చింది?

వినాయతుల్లా గారు ఎలా వచ్చింది. అండ్ నెక్స్ట్ కయ్యూర్ నుంచి రత్తయ్య గారు ఇంకా సుమతి మెసేజ్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ, యువర్ వాయిస్ సూపర్ అంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాకపోతే భక్తి సాంగ్స్ ప్లే చేయొచ్చు కదా, 45 ఇయర్స్ వాళ్ళు కూడా వినాలి కదా అంటూ మెసేజ్ చేశారు. యాక్చువల్గా రత్తయ్య గారు మనకి భక్తి పాటలు వచ్చే ప్రోగ్రామ్ మార్నింగ్ 6 to 7 అయితే ఉందండి, ఆ టైంలో తప్పకుండా వినొచ్చు మీరు, ఆ టైంలో ట్యూన్ చేసుకుంటే వస్తాయి. అండ్ ఇది స్పెషల్గా గేమ్ షో కాబట్టి గేమ్ షోలో కొంచెం జోష్ఫుల్గా ఉండే సాంగ్సే ఉంటాయి, అది మ్యాటర్. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే, అండ్ ఓకే, వేటపాలెం నుంచి రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, అమ్మా అక్కడ ఆకాశవాణి ఓకే యువతకు మంచి అవకాశం కలిగిస్తున్నందుకు ఆకాశవాణి అధికారులకు ప్రత్యేక అభినందనలు అంటూ మెసేజ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం, ఆకాశవాణి అనే పేరును కవితాత్మకంగా ఎవరు చెప్పారు అనే క్వశ్చన్ అడుగుతాను అంటున్నారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఓకే, సో మరి అదనమాట మ్యాటర్. ఓకే, నెక్స్ట్ అయితే సెకండ్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. ఇప్పుడు మనకి కాకి కుండ కథ తెలుసు కదా, అంటే కాకి దాహం వేస్తే ఒక కుండ కనిపిస్తే అందులో నీళ్లు అడుగున ఉంటే గులకరాళ్ళు వేస్తే పైకొచ్చి తాగడం, ఈ తెలివైన కాకి కథ అందరికీ తెలుసు కదా. యాక్చువల్గా ఈ కథని మనం రకరకాల పేర్లతో విన్నాం, తెలివైన కాకని, కాకి కుండ అని, అనగనగా ఒక కాకని, కాకి తెలివి అని, థర్స్టీ క్రో అని, ఇలా ఎన్నో పేర్లతో ఈ కథను మనం విన్నాం అనమాట. సపోజ్ ఇప్పుడు ఈ స్టోరీ కనుక ఇప్పుడు జరిగితే, ఈ 2026లో జరుగుంటే, ఇప్పుడు దీనికి ఒక టైటిల్ పెట్టమంటే ఈ స్టోరీలో క్యారెక్టర్స్ అన్నీ కూడా సేమ్ అనమాట, అందులో ఎలాంటి చేంజ్ లేదు, జస్ట్ టైటిల్ మాత్రమే మీరు మార్చాలి. సో ఏం పెడతారు టైటిల్? దానికి మీరు ఆన్సర్ నాకు పంపించేసే నెంబర్ తెలుసు కదా మన వాట్సాప్ నెంబర్, 8662488114, ఈ నెంబర్కి అయితే పంపించండి. ఈ కాకి కథకి మీరైతే ఎలాంటి టైటిల్ పెడతారు ఇప్పుడు రీసెంట్గా లేటెస్ట్గా మార్చాలి అంటే? రైతా మీ కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి వింటూ ఎంజూ చేస్తూ స్టే ట్యూన్డ్.

కాకి నీతి కథ అట, ఇలాంటి టైటిల్స్ పంపించారు. నెక్స్ట్ తెలివితో తేనేటి విందు మీ సొంతం అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. అక్కడ యాక్చువల్గా మీరు క్యారెక్టర్స్ మార్చేశారు, అందులో ఐటమ్స్ మార్చేశారు. కాకి కథ అందులో ఉన్నది. ఇక్కడ మనం ఎక్కడి నుంచి వచ్చామండి ఓకే ఒకటి గారు? అండ్ ఆల్సో అది పాపం నీళ్ళ కోసం వెతుకుతుంటే మీరు దానికి టీ పట్టారు, అదనమాట మ్యాటర్. ఎనీవేస్, నెక్స్ట్ జగదీష్ ఫ్రమ్ మైలవరం, ఖతర్నాక్ కాకి అని పంపించారు మెసేజ్. నెక్స్ట్ కాకి ఉపాయం అంటున్నారు చిల్క నారాయణ, అనసూయ, యమున, జానకపేట, నిజామాబాద్ నుంచి. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు, ఎలా ఉన్నారు? నేను ధను అంటూ శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం నుంచి మెసేజ్ అనమాట. హాయ్ ధను. ఓకే, క్వశ్చన్ వెళ్ళలేదా? ఎలాగో రిపీట్ చేస్తాను, అప్పుడు వినండి. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఏ టెక్నాలజీ కాకి టైటిల్ పెట్టే ప్రయత్నం చేస్తానట. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేడి నుంచి కిషోర్, ఇంకా లక్ష్మణరావు. ఓకే, నెక్స్ట్ కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కాకమ్మ కథ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు, సిప్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్ ప్లాన్ అట. అయ్యో బాబోయ్, ఇందులో అసలు క్రో అనే అర్థం వచ్చే పదమే లేదు కదండి. ఎనీవేస్, మొత్తానికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు మీరు టైటిల్లో. అసలు ఎవరున్నారు, ఎందుకున్నారు అనేది దానికోసమైనా ఈ సినిమా కనుక తీసే వెళ్తారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్, దాహం తీర్చుకున్న కాకి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మూర్ హరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. అండ్ పెద్దలు ఎప్పుడో పెట్టారు, ఇప్పుడు మనం పెట్టేది ఏమిటి అంటూ మెసేజ్ కూడా చేశారనమాట. ఓకే, ఎందుకంటే జస్ట్ ఇప్పుడు ఇలాంటి ఏఐ టెక్నాలజీ టైంలో మనం ఊరికి టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి మనం కూడా ఇలాంటి స్టోరీస్ని కొంచెం కొత్తగా వింటే ఎలా ఉంటుంది అనే ఒక చిరు ప్రయత్నం మాత్రమే. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదండి. ఎనీవేస్, దాహం తెచ్చుకున్న కాకి అన్నారు కదా మీరు, యాక్చువల్గా స్టోరీని మీరు టైటిల్లో రివీల్ చేస్తారు యాక్చువల్గా. ఎందుకంటే కాకి పాపం తాగిందా లేదా అనే ఒక ఆలోచనతో ఉండే వాళ్ళకి టైటిల్లో రివీల్ అయిపోయింది, అది మ్యాటర్. నెక్స్ట్ వెనుకొండ నుంచి సుబ్రహ్మణ్యచారి ఇంకా విజయలక్ష్మి మెసేజ్ చేశారు. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, క్రో విత్ స్ట్రా అట, ఇన్బిల్ట్ స్ట్రానా, కనబడకుండా ఉన్న స్ట్రానా. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి, తెలివైన కాకి అంటూ మెసేజ్ చేశారు. మళ్ళీ గుర్తొచ్చినట్టుంది నేను అలాంటి ఒక టైటిల్ ఆల్రెడీ చెప్పానని. సో తెలివైన కాకి ఎలా సాధించింది అంటూ ఇంకో క్వశ్చన్ మార్క్ వేశారు. ప్రశ్నతో ఉన్న సినిమా పేరండోయ్. ఎనీవేస్, నెక్స్ట్ ఎన్ పార్థసారథి భారత్ నగర్ నుంచి అనమాట, సిద్దిపేట నుంచి, చిన్న చిన్న రాళ్ళ కాకమ్మ అట. రాళ్ళ కాకమ్మ ఏమిటండి? ఎనీవేస్, నెక్స్ట్ కలియుగం కంప్యూటర్ కాకి అంటున్నారు మండూరు మధుకుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వెంకటగిరి నుంచి. మలాంది కర్నూలు నుంచి ఇంటెలిజెంట్ బర్డ్ అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ పెరిగిన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, కాకి కలర్ కే బ్లాక్, దాని తెలివి చూస్తే మైండ్ బ్లాక్ అట. అబ్బా, అదిరిపోయిందండి. అండ్ నెక్స్ట్ హాయ్ అక్క అంటూ జాగ్వి ఫ్రమ్, ఓకే జాగ్వీనా నీ పేరు, గుంటూరు నుంచి మెసేజ్. ద క్రో దట్ హ్యాక్డ్ ద వాటర్ లెవెల్, నీటి మట్టాన్ని నరికిన కాక్యా. నీటి మట్టాన్ని నరకటం ఏమిటమ్మో, దేవుడా, ఇదేదో చాలా డిఫరెంట్ గా ఉంది. అనంతపురం నుంచి అనురాధ మెసేజ్ అనమాట, కాకి గులకరాళ్ళ గేమ్ చేంజర్. ఓకే, గేమ్ చేంజర్ వరకు తీసుకుంటానండి, మిగతా వద్దులే గాని. కాకి గులకరాళ్ళ గేమ్ చేంజర్, కాఫీ ప్లాన్ సూపర్ హిట్ అట. ఇయ్యో బాబోయ్. నెక్స్ట్ కిషోర్ నంద్యాల నుంచి, కాకి స్ట్రా వాటర్ బాటిల్ కథ అంటూ మెసేజ్ చేశారు. వాటర్ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ మనకు ఉండగలా ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రో అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి హాయ్ అంటూ మెసేజ్ చేశారు. హాయ్ భాస్కర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే డిలీట్. ఇంతకెవరు? మిరియాల తిరుమలయ్య అండాళ్ళు పుట్టపాక నుంచి. ఓకే, నెక్స్ట్ కాకి దాహం తీరింది అంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. తీర్చేశారు మొత్తానికి టైటిల్లోనే. అండ్ నెక్స్ట్ మెసేజ్ అంకయ్య గారు, బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి కాకి సిమ్. ఓకే, నెక్స్ట్ ఏంటిది, ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి మీరు పెట్టిన మెసేజ్ అయితే నాకు అర్థం కాలేదండి. ఎనీవేస్, నెక్స్ట్ అయితే ఇంటర్నెట్ కాకి కబూరు కాకి కథ అట. అయ్యోబోయ్, ఇదేమిటండి ఇంత చాట ఇంత బారుంది కానీ నాకైతే అర్థం కాలేదు మీరు ఏం చెప్పదలుచుకున్నారో. కాకి కథ వరకు అయితే అర్థమైంది. అండ్ నెక్స్ట్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎలా ఉన్నారు అంటూ విజయలక్ష్మి పెదకొండూరు నుంచి. సంద్రే సందలో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్, కాకి దాహం తీర్చిన గులకరాయి అంటూ మెసేజ్ చేశారు. రిలీజ్ చేసేయండి, మొత్తం రిలీజ్ చేసేయండి టైటిల్లోనే. అండ్ నెక్స్ట్ బాగున్నారా అంటూ
హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ మెసేజ్ చేశారు. హాయ్ శ్వేత, ఐమ్ ఫైన్ అండ్ టాలెంటెడ్ క్రో అట.

ఓకే, సో మొత్తానికి అలా రకరకాల ప్రశ్నలు వచ్చినాయి. ఎనీవేస్, థర్డ్ క్వశ్చన్ కూడా వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి రీసెంట్గా లేటెస్ట్ న్యూస్ అనమాట, రోడ్స్ పైన, ఏది మనం తిరిగే రోడ్ల పైన, మనం నడిచే రోడ్ల పైన ఎస్కలేటర్స్ ని డిజైన్ చేసింది ఒక దేశం. రోడ్స్ పైన ఎస్కలేటర్స్ ని డిజైన్ చేసింది ఒక దేశం, అది ఏ దేశం? మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నంబర్ 8662488114 ఈ నంబర్ అనమాట. రైట్ నౌ మీ అందరి కోసం హరిహర వీరబల్లు సినిమా నుంచి మంగ్లీ, రాహుల్ సిపుల్ గాన్, శ్రమ్య బెహ్రా, యామిని పాడిన పాట అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: రేడియోగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా

0: ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
2: 101.3. నాకైతే మెసేజెస్ చాలా వచ్చాయి, బట్ బిఫోర్ టు దట్ ఒక మెసేజ్ వచ్చింది. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అంటూ కొత్తగూడెం నుంచి అక్బర్ బాషా నూర్జహాన్ మెసేజ్ చేశారు. ఇంతాక నేను అడిగిన కాకి స్టోరీకి టైటిల్ పంపించారు అనమాట, కాకి పానీ కిదర్హై అని. తెలుగు ఇంగ్లీష్ అయిపోయింది, హిందీలోకి వెళ్ళిపోయారు. ఓకే, అది కాదు చెప్పాలంటే ఉదర హై, ఉదరకుండామే హై అని చెప్పాలన్నమాట మనం. ఎనీవేస్, నెక్స్ట్ అయితే పెడింది జోగానంద్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. రాంగ్ ఆన్సర్ అండి, నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి మళ్ళీ అడుగుతున్నా. రోడ్స్ పైన ఎస్కలేటర్స్ ని డిజైన్ చేసిందనమాట ఒక దేశం రీసెంట్ గా, అది ఏ దేశం? ఓకే, దీనికి ఆన్సర్ చెప్పండి. అండ్ నెక్స్ట్, సిహెచ్ వేణు జేంపు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడం నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, మీరైతే యాక్చువల్ గా మీరు ఒక ప్లేస్ పేరు పంపించారు కదా, ఆ ప్లేస్ అయితే ఆ దేశంలోనే ఉంది కానీ ఈ ప్లేస్ లో కాదనమాట, ఎస్కలేటర్స్ ఉన్నది రోడ్స్ పైన. ఓకే, సో అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ అయితే ఎస్ సతీభార్గ గారు తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మైదుకూరు నుంచి జాఫర్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కాకి కథ, ఓకే కాకి కథ టైటిల్ వచ్చేసింది నీటి కోసం కాకి కష్టాలు. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు మొత్తాన్ని కష్టపెట్టారు కాకిని చాలాసేపు ఆలోచించి. అండ్ నెక్స్ట్ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి మనకి, ఓకే దేశం రైట్ ఆన్సర్ వచ్చేసింది ఎగ్జాక్ట్ గా. నెక్స్ట్ జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ అంటూ శ్వేత గారు మెసేజ్ చేశారనమాట. ఓకే, మీరు కూడా ప్లేస్ రాంగ్ పంపించారు, బట్ ఆ ప్లేస్ అయితే ఆ దేశంలోనే ఉంది కాబట్టి కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మీకు మీ ఆన్సర్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ నమస్తే ఆర్జీ శృతి గారు అంటూ ఎస్ అమలాపురం నుంచి అరుమల సీతామహాలక్ష్మి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. కవిత వెంకట లక్ష్మిరెడ్డి భీమనపాడు నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి, మీరు కూడా ప్లేస్ రాంగ్. అండ్ నెక్స్ట్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి, మీరు కూడా ప్లేస్ రాంగ్ అజ్జో. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కూడా సేమ్ ప్లేస్, అందరూ ఒకటే ప్లేస్ అనుకున్నారు. ఓకే, విజయలక్ష్మి పెదకొండూరు నుంచి, పాదచారుల కోసం రోడ్లపై ఎస్కలేటర్స్ ని నిర్మించిన దేశాలు అంటూ పంపించారనమాట. ఓకే, సో రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి హాయ్ అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శిరీష ఫ్రమ్ గూడూర్. ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే తల ఏంటిది వజ్రాల వెంకటరెడ్డి. ఓకే, సో వజ్రాల వెంకటరెడ్డి అడ్డ రోడ్ అనమాట, ఊరి పేరైతే నాకు అర్థం కాలేదు. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ మనకి చిలుక నారాయణ అనుసూయమ్మ జానకపేట నిజామాబాద్ నుంచి, ప్లేస్ కొంచెం రాంగ్ నాకు తెలిసి. అండ్ మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి, ఫ్రాన్స్ అంటున్నారు, ఫ్రాన్స్ కాదు. నెక్స్ట్ పుట్టపాక నుంచి అక్షయ ఇంకా తిరుమల ఆండాళ్ళు. ఓకే, మీరు కూడా సేమ్ ప్లేస్ పంపించారా? ఓకే, సో ధను పంపించేశారనమాట, బ్రిటన్ అని కాదు. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి చీర్లవంచ గ్రామం వేములు పరశురాములు ఇంకా పద్మ. ఓకే, అందరూ కూడా అదే అనుకున్నారు. ఎనీవేస్, జపాన్ అంటూ నిఖిలేశ్వర్ వేదశ, ఓకే వెంకటగిరి నుంచి పంపించారు, బంగారుపేట. ఓకే, సో నెక్స్ట్ అయితే అనంతపురం నుంచి అనురాధ గారు స్వీడన్ అంటున్నారు, స్వీడన్ కూడా కాదు, నిజామాబాద్ విక్లిబజార్ నుంచి మురహర్ అండ్ ఫ్యామిలీ నో. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మంగళగిరి సాయినగర్ నుంచి బాబు ఇంకా ఫ్రెండ్స్ అనమాట, ఫ్రెండ్స్ గ్యాంగ్, ఓ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఒక స్టిక్కర్ వచ్చింది, బర్త్డే క్యాండిల్స్ వచ్చేయటో మరి ఎవరి బర్త్డేనో. నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. నో. నెక్స్ట్ హాయ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి, హలో గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ పెడని జోగానంద్రకాల నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్, ఇప్పుడే తోట దగ్గరకు వచ్చానండి అంటూ పొలం దగ్గర ఏంటి ఎవరింతకి ఇది, మల్లికార్జున్ విజయవాడ నుంచా? ఓకే, సో మరి ఎవరికో మెసేజ్ పెట్టి మాకు పెట్టారా అయితే మీరు. ఎనీవేస్, నెక్స్ట్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ భీమన బీజారం విలేజ్ జోగులాం గద్వాల్ జిల్లా నుంచి అనమాట. ఓకే, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి, లేట్ అయ్యా ఈరోజు అంటూ ప్రవల్లిక మెసేజ్, హాయ్ ప్రవల్లిక. నెక్స్ట్ హాయ్ అంటూ శృతి, ఓకే మురళి గారు, శృతి గారు అంటూ మెసేజ్ చేశారు, హలో మురళి గారు. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రష్యా అని పంపించారు, రష్యా కాదు న్యూయార్క్ కాదు, దస్తగిరి సంధ్య న్యూయార్క్ అంటున్నారు. ఎనీవేస్

నెక్స్ట్ అయితే మనకి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ కూడా సేమ్ ప్లేస్. మీరందరూ ఆ దేశంలో ఆ ప్లేస్ కే ఫిక్స్ అయిపోయారు, బట్ ఆ ప్లేస్ కాదు వేరే ప్లేస్ లో అనమాట పెట్టింది. ఎనీవేస్ ఆ దేశం అడిగాను నేను, దేశం పేరు ఓకే అది పంపించాలి మీరు నాకు. సత్యభార్గవి గారు ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఓంకార్ గిరి కౌటుంబం, ఓకే బొడ్డు ఓంకార్ గిరి, ఓంకార్ అండ్ గౌరీ కుటుంబ సభ్యులు రామనగర్ వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్. అండ్ జపాన్ కాదు హరి కార్తికేయ అండ్ యజ్ఞవల్కన్ ఓకే సూళ్ళూరుపేట నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి నాసిక్ వేణు దేశాయిపేట నుంచి జపాన్ అంటున్నారు, జపాన్ కూడా కాదనమాట. ఓకే సో మరి రోడ్స్ పైన ఎస్కలేటర్స్ ని డిజైన్ చేసింది ఏ దేశం? ఇంకొంచెం సేపు ట్రై చేయండి, నేను ఒక చిన్న బ్రేక్ అయితే ఇచ్చేస్తాను, స్టే ట్యూన్డ్.

విష్ణు విన్యాసం మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు. మరి 3:46 క్రాస్ అయిపోయి 10 seconds అయిపోయింది మన బేబీ టైమ్. అండ్ నెక్స్ట్ మనకి గుమ్మళదిప్ప కొవ్వూరు నుంచి మెసేజ్ అయితే వచ్చింది. ప్రత్యూష ఇంకా నిత్యూష, ఓకే జపాన్ అని జపాన్ కాదు. ఎనీవేస్ నెక్స్ట్ అయితే ఓకే విజయవాడ నుంచి కరుణు గారు ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మల్లికార్జున విజయవాడ నుంచి అమెరికా అంటున్నారు, అమెరికా కూడా కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇంత పెద్ద మెసేజ్ లో మీ ఆన్సర్ అమెరికానా, ఓకే అమెరికా అని మా ఉద్దేశం అండి అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి

రజని వెంకటేష్, అమల, అయాన్సీ, సియోన్, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయిప్రకాష్, సుష్మా మెసేజ్. ఓకే, అమెరికా అయితే కాదు. ఓకే, ఇంతకీ నెక్స్ట్ మెసేజ్. ఓకే, కొలంబియా అంటూ అబ్దుల్ కలాం ఇంకా పెద్ద పరిమి మెసేజ్ చేశారు. నో, కొలంబియా కూడా కాదు. అండ్ నెక్స్ట్ సింగపూర్ అంటున్నారు జస్వంత్ సాయి కుమార్ తిరువూరు నుంచి, కాదు. ముంబై అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నో. అండ్ నెక్స్ట్ మెసేజ్ గనగలు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. ఓకే, రాంగ్ ఆన్సర్. సో ఓకే, మరి మొత్తానికి రోడ్స్ పైన ఎస్కలేటర్స్ ని డిజైన్ చేసిన దేశం చైనా అనమాట. చాంకింగ్ అనే ఒక ప్లేస్ లో ఈ ఎస్కలేటర్స్ ని డిజైన్ చేసింది. వాటర్ ప్రూఫ్ మెటీరియల్స్, మంచి డ్యూరబుల్ స్టీల్, అడ్వాన్స్డ్ సేఫ్టీ సిస్టమ్స్ తో వీటిని డిజైన్ చేసింది అనమాట. సో హ్యాపీగా 1 అవర్ రోడ్ జర్నీని 20 మినిట్స్ లో వెళ్ళిపోయేలాగా వాళ్ళు ప్లాన్ చేశారు. ఈ డిజైన్ అదిరిపోయింది కదా ఐడియా, అదనమాట మ్యాటర్. మొత్తానికి అలా రోడ్ల మీద అలా నుంచుంటే మనం ఆ ప్లేస్ కి, మనం వెళ్ళాలనుకున్న ప్లేస్ కి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాం, మనం ఎలాంటి మూవ్మెంట్ లేకుండా. అది సంగతి. ఓకే, అది పక్కన పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. చాలా సింపుల్ క్వశ్చన్. ఉండేది ఒకరి కంఠానికే కానీ ఇద్దరిని జత చేస్తుంది, ఏంటది? ఎంత సింపుల్! ఒకసారి ఆలోచిస్తేనే తటేస్తుంది ఆన్సర్. సో వెంటనే నాకు పంపించేసేయండి మీ ఆన్సర్ని. ఉండేది ఒకరి కంఠానికే కానీ ఇద్దరిని జత చేస్తుంది, ఏంటది? రైట్ నౌ మీ అందరి కోసం నాయక్ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ డ్యూయల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. హరిచరణ్ అండ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట, వేటూరి సుందరామూర్తి గారి లిరిక్స్ అనమాట. సౌండ్ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

కో అంటే కోటి సినిమా నుంచి నరేష్ అయ్యర్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి నేను అడిగిన క్వశ్చన్, ఉండేది ఒకరి కంఠానికే కానీ ఇద్దరిని జత చేస్తుంది ఏంటది అని అడిగాను కదా. సో శాంతనగర్ గురించి ఒకే ఒకడు ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్. అండ్ పడిన జోగానంద్ర కాలనీ చప్పలరాజ్ గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మురళి గారు, బాయ్ సో స్వీట్. అరే దేవుడా, మన ఆకాశవాణి కంప్లీట్ సెలబ్రేషన్స్, 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. ఇంకో 10 ఏళ్ళు అయినా కూడా మీరు ఇదే మెసేజ్ పెడతారేమో నాకు డౌట్. ఎనీవేస్, భాస్కర్ పెడను నుంచి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్, ఓ మై గాడ్, శిరీష గూడూరు నుంచి ముక్కు ఎలా అంది, ఎలా కంఠానికి ఉంటుంది అని చెప్తే మీరు ముక్కని పంపించారు, ఇది ఏ రకంగా పాసిబుల్ నాకు అర్థం కాలేదు. అజ్జో. ఎనీవేస్, కర్నూలు జిల్లా గోనిగండ్ల నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా లొద్దిపల్లి నుంచి మధుమోహన్ రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్యా ప్రతిటూరు నుంచి రైట్ ఆన్సర్. కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి. అండ్ కొత్తగూడెం నుంచి యాకూబ్ భాషా నూర్జహాన్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే వేటపాలెం నుంచి, రామనగర్ నుంచి అనమాట, ఓ డోంకార్ గౌరీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఆల్సో గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, దేవసేన తిరుపతి నుంచి అనుకుంటున్నా ఎందుకండి, డౌటే లేదు అదే. అండ్ నెక్స్ట్ ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి కూడా రైట్ ఆన్సర్స్, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ భూపాల్ రెడ్డి ఫ్రమ్ కాలిఫోర్నియా, ఆహా షట్ ఓ మై గాడ్, ఒక షర్ట్ ఇద్దరే వేసుకుంటారా నాకు తెలియకొడుతా. అచ్చో. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అబ్దుల్ కలాం పెద్ద పరుపు, మీరు కూడా నాసికం అన్నారా, అచ్చో రామచంద్ర. అండ్ నెక్స్ట్ అయితే గుడ్ ఈవినింగ్ మేడం అంటూ మనకి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మల్లికార్జున్ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుంచి కరుణ గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి గారు అండ్ ఓకే రైట్ ఆన్సర్ పంపించారు, ఇప్పుడు పరిస్థితులు ఎందుకులేండి. అండ్ నెక్స్ట్ ధను శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. వానపాట వేయాలట, ఎలాగో వాన పడట్లేదు కాబట్టి. ఎనీవేస్, నెక్స్ట్ అయితే ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబెన కొమరం భీం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగ నవీన్ సౌందర్య నందికొట్కూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ లోకేష్ అనమాట చిత్తూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఫణి సత్యశ్రీ తెనాల్ నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భీమన్ బీజారం విలేజ్ నుంచి అనమాట, జోగులాం గద్వాల్ జిల్లా, దేవాశయం భీమన అని పెట్టారు మెసేజ్. ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్. సో ఎగ్జాక్ట్గా అందరు రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ వచ్చేసి మంగళసూత్రం అనమాట, అది మ్యాటర్. ఓకే ఇది ఇవాళ సందరి సందరి. మరి ఎగ్జాక్ట్గా నెక్స్ట్ 4:02 మనం విభాగాలు కలుసుకుందాం. రైట్ నౌ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 4:00 అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో మీ ముందుకు వచ్చేస్తాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఆకాశవాణి 90 వసంతాలు సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు 30 సంవత్సరాలలోపు యువతి యువకులకు నా ప్రియనిస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీలను ఆకాశవాణి విజయవాడ ప్రాంగణంలో నిర్వహించబడను. గెలుపొందిన వారికి ఆకాశవాణిలో 1 డే ఆర్జేగా అవకాశం కలుగుతుంది. ఆసక్తి కలవారు రేపు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ ప్రాంగణంలో వ్యాసరచన పోటీల్లో పాల్గొనవచ్చు. రాష్ట్రానికి చెందిన 3 జుడిషియల్ అధికారులు సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సిహెచ్ పురుషోత్తమ కుమార్లను రాష్ట హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు న్యాయశాఖకు కొలీజియం పంపింది. డిజిటల్ నిఘా, సైబర్ మోసాలను వెలుగులోకి తెచ్చిన భారతీయ జర్నలిస్టులు ఆనంద్ ఆర్కే, సుపర్ణ శర్మలకు ఇల్లుస్టేటెడ్ రిపోర్టింగ్ కామెంటరీ విభాగం కింద ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డు లభించింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గోరుమను పల్లె గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను, అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. స్కిల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలో భాగంగా జపాన్కు చెందిన ఫోర్త్ వ్యాలీ కో ఇన్సర్ట్

కార్పొరేషన్ ఎఫ్ఈసీసీతో ఆంధ్రప్రదేశ్ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ అవగాహన పత్రంపై ఈ రోజు సంతకం చేసింది. జేఈఈ మెయిన్స్ లో అర్హత సాధించిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు ఈ రోజు రాత్రి 11:59 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఐఐటీ రూర్కీ అవకాశం కల్పించింది. ఇది చివరి అవకాశమని, మరోసారి గడువు పొడిగింపు ఉండబోదని స్పష్టం చేసింది. తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ షెడ్యూల్ విడుదల చేశారు. దరఖాస్తుకు చివరి తేదీ మే 31. సమాధన్ సమరో 2026 సుప్రీంకోర్టులో ప్రత్యేక లోకాదాలత్ నిర్వహించబడనని శ్రీకాకుళం జిల్లా జడ్జి జువైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. వివరాలకు 9449901060 మొబైల్ నంబర్లో సంప్రదించాలని కోరారు. జనగణన ప్రక్రియను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, ఎన్యూమరేటర్ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు బయోమెట్రిక్ వివరాలు అడగరని, ఎవరైనా వ్యక్తిగత సమాచారం కోరితే అది సైబర్ మోసమని గుర్తించి నిరాకరించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనకాపల్లి చర్లపల్లి మధ్య దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 8 నుంచి ప్రతి శుక్రవారం అనకాపల్లి చర్లపల్లి మరియు మే 14 నుంచి ప్రతి గురువారం చర్లపల్లి అనకాపల్లి వారాంతపు ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. ప్రయాణికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర పద్మావతి జూనియర్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ రేపటి నుంచి ప్రారంభం కానుంది. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు జూన్ 3వ తేదీలోపు admission.tirumala.org వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని టీటీడీ సూచించింది. విశ్వవిద్యాలయాల్లో 1500 అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ నెల 15 నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసులో 10 మందిని అరెస్టు చేసి 19.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం ఎస్పీ జగదీష్ మీడియాకు వెల్లడించారు. ఐపీఎల్ 2026లో ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఎందుకబ్బా ఫ్లోని డిస్టర్బ్ చేస్తావు? చూడు, ఆట మాట పాట కలిసి నా మనసులో విరిసెను ఒక అందాల పూతోట.
1: అచ్చా, నీ టాలెంట్ ఏదో వన్డే ఆర్జేగా మైక్ ఆన్ చేసి చెప్పు.
0: అవునా, ఎప్పుడు ఎక్కడ?
1: 30 సంవత్సరాల్లోపు యువతి యువకులకి గోల్డెన్ ఛాన్స్.
0: వావ్,
1: ఆకాశవాణి 90 వసంతాల చరిత్రలో మీ గొంతుకతో ఒక పేజీ.
0: అంటే ఇప్పటి వరకు ఆకాశవాణి విన్నాము, ఇక నా వాణిని ఆకాశవాణిలో వినిపించే సమయము అవకాశము వచ్చిందంటావు, అంతేనా? మరి ఎప్పుడు ఎలాగా?
1: సింపుల్, 6వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 30 సంవత్సరాల్లోపు ఉన్న యువతి యువకులకు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే అంశంపై తెలుగులో వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది.
0: మీ కళాన్ని కదిలించండి, మీ గళాన్ని వినిపించండి,
1: గెలిచిన వారికి బహుమతులు అందజేయబడతాయి.
2: నేను మీ ఆర్జే శృతి. సో మరి ఈ రోజు స్పెషల్ ఏంటంటే లిరిసిస్ట్ స్పెషల్ అన్నమాట. సో అనంత శ్రీరామ్ గారు రాసిన బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తుంటాను. ఫస్ట్ అయితే కాటమ్ రాయుడు సినిమా నుంచి అర్మాన్ మలిక్ అండ్ శ్రేయా ఘోషల్ పాడిన పాటొస్తుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్, అనంత శ్రీరామ్ గారి లిరిక్స్. సాంగ్ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

మ్యూజిక్ కంపోజిషన్ లో ఫ్రాన్సిస్కో పైన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు ఊసరవెల్లి సినిమా నుంచి. ఈ సాంగ్ కి లిరిక్స్ అనంత శ్రీరామ్ గారు. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ నుంచి టైటిల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. కేకే పాడిన పాట మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి శ్రేయా ఘోషల్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు అనంత శ్రీరామ్ గారి లిరిక్ అనమాట. ఇది 4:25 క్రాస్ అయిపోయి 43 seconds అయిపోయింది. మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో అండ్ మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో ఈ రోజు ట్యూస్డే కాబట్టి లిరిసిస్ట్ స్పెషల్ అనమాట. సో అనంత శ్రీరామ్ గారి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ అయితే నా ఫేవరెట్ సాంగ్ ప్లే చేసేస్తున్నాను, నాని సినిమా ఎంతెంత దూరం సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా నుంచి కార్తిక్ పాడిన పాట, ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్ట్రెయిట్ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

ఎస్ బ్యూటిఫుల్ సౌకృత వినేశారు కృష్ణాష్టమి సినిమా నుంచి మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఈ రోజు అనంత శ్రీరామ్ గారి లిరిక్స్ లో వచ్చిన సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ అయితే నిర్మలా కాన్వెంట్ సినిమా నుంచి రోషన్ సాలూరి మ్యూజిక్ కంపోజిషన్ లో లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. శ్రీకాంత్ అండ్ దామిని పాడిన పాట అనమాట అనంత శ్రీరామ్ గారి లిరిక్ లో. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అర్జీ శృతి. సో మరి నెక్స్ట్ అయితే మీ అందుకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ గీత గోవిందం. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ మన స్టూడియోలో టైం 4:50 రీచ్ అయిపోతుంది కాబట్టి మరికొద్ది సేపట్లో ఆర్జే చేతన్ రెడీగా ఉంటారు వెన్నెల ప్రోగ్రామ్తో. దట్ మీన్స్ శృతి టాటా బై బై చెప్పేసే టైం కూడా అయిపోయింది. సో మరి అది చెప్పే ముందు మీకు గుర్తుంది కదా, రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్గా 10:00కి సో 30 ఇయర్స్ లోపు వాళ్ళు చక్కగా హ్యాపీగా రేడియో స్టేషన్కి వచ్చేసి ఆర్జేగా వినయ్యే ఛాన్స్ కూడా వచ్చేసింది. అంటే ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి. సో మరి ఈ 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి సెలబ్రేషన్స్లో భాగంగా గుర్తుపెట్టుకోండి, తప్పకుండా వచ్చేసేయండి, విన్ అయిపోండి. ఓకే, సో ఆర్జే ఛాన్స్ అసలు మెసేజ్ చేసుకోకండి. రైట్ నో మన స్టూడియోలో టైం అయితే అయిపోయింది కాబట్టి వెన్నెల ప్రోగ్రామ్కి. సో నేనైతే టాటా బైబీ చెప్పేస్తున్నాను, మళ్ళీ త్వరలోనే మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. కోపం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని అందరికీ తెలిసిన విషయమే. కొన్ని కొన్ని సందర్భాల్లో మనిషి తన ఓపికను నశించిన తర్వాత కోపానికి లోనవుతాడు. ఆ కోపం కారణంగా హార్మోన్లపై ఒత్తిడి పెరగడం ప్రారంభమవుతుంది. ఈ కారణంగా టెన్షన్ పెరుగుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల హై బీపీ బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. వీటి కారణంగా బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ హ్యామరేజ్ వంటి సమస్యలు ఏర్పడవచ్చు. అలాంటి వారు మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. అయితే కోపాన్ని తగ్గించుకునేందుకు మీరు కొన్ని టిప్స్ ఫాలో కండి. ఆ టిప్స్ ఏంటి? వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతన్ మీతో ఇప్పుడు చెప్తాడు. వింటూ ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్, ముందుగా చేయాల్సిన పని మనకు కోపం దేనివల్ల వస్తుందో అనే విషయాన్ని గుర్తుంచుకోండి. దాని గురించి సన్నిహితులతో చర్చించడం మంచిది. స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్, వ్యక్తిగత వైద్యులు, స్కూల్ టీచర్, ఇలా ఎవరితో అయినా సరే ఈ విషయాన్ని షేర్ చేసుకోండి. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలి. దీంతో మీకు కోపం తెప్పించే పరిస్థితులను ఎలా అధిగమించాలో ఓ అవగాహన వస్తుంది. అలా సులువుగా కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. స్టార్ట్ డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీత్ తీసుకోవడం వల్ల రిలాక్స్ అవుతాం, ఆనందంగా ఉంటాం, అలర్ట్నెస్ పెరుగుతుంది, ఎక్సైట్మెంట్ తగ్గుతుంది, ఆందోళన, నిరాశ, కోపం, గందరగోళం తగ్గిస్తుంది. మీకు కోపం వచ్చే సందర్భాలు ఎదురైనప్పుడు స్లోగా డీప్ బ్రీత్ తీసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఇబ్బంది కలిగించే అంశం నుంచి దృష్టిని మళ్లించండి. ఇలా చేస్తే మీకు కోపం తగ్గి కూల్ అవుతారు. వాకింగ్ వల్ల శారీరక ఆరోగ్యమే కాక మానసిక ఆరోగ్యం కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీకు యాంగర్ ఇష్యూస్ ఉంటే వాకింగ్ మంచి ట్రీట్మెంట్లా హెల్ప్ అవుతుంది. వాకింగ్ మీ కండరాలను రిలాక్స్ చేస్తుంది, మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. యాంగర్ కంట్రోల్ గురించి ఆలోచించడానికి వాకింగ్ మీకు కొంత ప్రశాంతమైన సమయాన్ని ఇస్తుంది. మ్యూజిక్ వింటే కూడా మనసు ప్రశాంతంగా ఉంటుందని మనందరికీ తెలుసు. ఒక అధ్యయనం ప్రకారం మ్యూజిక్ థెరపీ ఎంతో యూస్ఫుల్ అని ఎన్నో రీసెర్చర్స్, స్టడీస్ చెప్పాయి కూడా ఆల్రెడీ. మెలోడియస్ సాంగ్స్, సూత్ఫుల్ మ్యూజిక్ మనసుకు ప్రశాంతతను, విశ్రాంతిని ఇస్తాయి. మీకు కోపంగా, మనసు ఆందోళనగా ఉన్నప్పుడు మంచి ప్లెజెంట్ మ్యూజిక్ వినండి. మీరు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి స్ట్రెచింగ్ హెల్ప్ అవుతుంది. కోపం మీ కండరాలను టైట్ చేస్తుంది.

0: ఇది మీకు కోపం రావడానికి ప్రేరేపిస్తుంది. కొన్ని స్ట్రెచెస్, జాయింట్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ మీ కండరాలను రిలాక్స్ చేస్తుంది. దీంతో మీ కోపం కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్, మై డియర్ ఫ్రెండ్స్, మీతో మీరు టైం స్పెండ్ చేసుకోండి. మీతో మీరు సమయం గడపడం చాలా ముఖ్యం. రోజులో కొంత సమయం మీతో మీరు గడపండి. దిస్ ఇస్ యువర్ పర్సనల్ టైం. ఇది మీరు ప్రశాంతంగా ఉండడానికి, సరైన డిసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఒంటరిగా పనిచేస్తే ఇతరుల ఫీలింగ్స్ తో పాటు మీ భావాలు మీకు అర్థమవుతాయి. ఎవరైనా మీకు కోపం తెప్పిస్తే దానికి రియాక్ట్ అయ్యే ముందు కొంతసేపు ఒంటరిగా గడపండి. మీకు సంతోషాన్నిచ్చే పనులు చేయండి. సాధ్యమైతే డాన్స్ చేయండి, గంతులేయండి, నచ్చిన పాటకు స్టెప్పులేయండి, మంచి పుస్తకాలు చదవండి. ఒకవేళ ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ట్ చేయండి, లేదా పిల్లల దగ్గర క్లే ఉంటే దాంతో ఏమైనా బొమ్మలు చేసుకోండి. యోగా, ధ్యానం, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఇంకా మరింత సాయం కావాలంటే వైద్యుని సంప్రదించండి. కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో చెప్పే యాంగర్ మేనేజ్మెంట్ కోర్సెస్, కౌన్సిలింగ్స్ చాలా ఉన్నాయి. టేక్ హెల్ప్ ఆఫ్ దెమ్. సాధారణంగా కొన్ని కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు మనల్ని ఏదో అన్నారని మనం తిరిగి పగ తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటాం. అయితే ఇలా పగ తీర్చుకోవడం అనేది అస్సలు మంచిది కాదు. పగ అంటే ఎదుటి వాళ్ళ మీద అరవడం, కోపంగా ఉండడం, లేదా అంటే కాస్త కఠినమైన పదాలని అనడం మొదలైనవి. పగ తీర్చుకోవడం వల్ల కలిగే లాభాల కంటే కూడా నష్టాలే ఎక్కువ ఉన్నాయి. అయితే మీ పార్ట్నర్ పై కానీ ఎవరి మీద అయినా కానీ మీరు పగ తీర్చుకోవడం, మోసం చేయడం మంచిది కాదు. అసలు ఎందుకు పగ తీర్చుకోవడం మంచిది కాదు అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రాంలో. సమయం అంతా కూడా ఒకేలా ఉండదు. మన యొక్క ఆలోచనలు, భావాలు, మూడ్స్ అన్నీ కూడా ప్రతిక్షణం మారిపోతూ ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు మనకి అప్పుడే కోపం వస్తుంది. దీంతో మనం వాళ్ళని ఏదో ఒకటి అనాలి అనుకుంటాం. కానీ కాసేపు తర్వాత కోపం కాస్త పోతుంది. పరిస్థితి చక్కబడ్డ తర్వాత మనం ఎందుకు ఇలా అన్నాము అని మనమే బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా మీరు కాసేపు స్థిమితంగా ఉండడం మంచిది. అంతేకాని వెంటనే పగ తీర్చుకోవాలి అనుకుంటే తిరిగి మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు రిగ్రెట్. ఒకవేళ మీ పార్ట్నర్ కానీ లేదా ఇతరులు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే తిరిగి మనం పగ తీర్చుకోవాలని చూస్తే మంచిది కాదు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా మనల్ని ఏమైనా అని వాళ్ళు తిరిగి వచ్చి క్షమాపణ చెబితే మనం చేసిన పనికి మనం మళ్ళీ గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద పగ తీర్చుకోవడం మంచిది కాదు. ఎదుటి వాళ్ళని మోసం చేయడం వల్ల మన కోపం తగ్గదు. కనుక ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా అంటే తిరిగి మీరు మళ్ళీ అదే చేస్తే మీకు మరొకసారి ప్రేమ కలగదు. అలానే కోపం మరింత పెరిగిపోతుంది. ఇది ఒక హ్యాబిట్ ప్యాటర్న్ కింద మారుతుంది. ఎవరేం చేసినా కానీ పగ తీర్చుకోవడం అనేది మీ మైండ్ రిజిస్టర్ చేసుకొని మీరు అదే ప్యాటర్న్ ఫాలో అయిపోతూ ఉంటారు. దీంతో లైఫ్లో మీకు పాజిటివ్ కన్నా కూడా నెగటివ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఉంటేనే మంచిది. పైగా దీనివల్ల మీరు శాంతంగా కూడా ఉండలేరు. ఒకసారి ఇలా చేయడం వల్ల మీరు ఏమాత్రం ఆనందంగా ఉండలేరు. కాబట్టి వీలైనంత వరకు పగ తీర్చుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. పగ తీర్చుకోవడం వల్ల శాంతంగా ఉండలేరు, అదేవిధంగా ఆనందంగా కూడా అస్సలుండలేరు. పగ తీర్చుకునే కంటే కూడా కాసేపు కావాలంటే మౌనంగా ఉండండి. ఇలా ఫాలో అవ్వడం మీరు, ఇతరులు కూడా ఆనందంగా ఉండొచ్చు. అలానే కోపం కూడా తగ్గిపోతుంది. Why are you wasting your time on all these people who are fit for nothing and good for nothing? So all you need to do is focus all your energies on improving yourselves. And all the people who have accused you or done something wrong to you earlier in your life will definitely fall on your feet once you reach success. Anduke antaru success ki minchindi inkevi ledhu. Okka sari meer successful ayyarante evaru edaina gaani andaru malli mee paadala vaddake ostaru. Wait till then and do enjoy your success with this wonderful message. This is your RJ Chetan signing off. Bye, tata.
1: Mee amoolyamaina salahalu soochanala koraku మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారే ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఆకాశవాణి 90 వసంతాలు సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు 30 సంవత్సరాలలోపు యువతి యువకులకు నా ప్రియనిస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీలను ఆకాశవాణి విజయవాడ ప్రాంగణంలో నిర్వహించబడుతుంది. గెలుపొందిన వారికి ఆకాశవాణిలో 1 డే ఆర్జేగా అవకాశం కలుగుతుంది. ఆసక్తి కలవారు రేపు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ ప్రాంగణంలో వ్యాసరచన పోటీలో పాల్గొనవచ్చు. నూతనంగా ఏర్పాటైన విశాఖ రైల్వే డివిజన్ రాష్ట్ర అభివృద్దికి, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. భగవంతుని పిల్లలు పేరుతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతి నెల 5,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్న బాలబాలికల్లో యుకొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన బాలుడు 10వ తరగతి పరీక్షల్లో 555 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అతనికి ఎక్స్ వేదికగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం సీఆర్డీఏ కార్యాలయంలో 3-మెన్ కమిటీ ఈరోజు సమావేశమైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజధాని గ్రామాల సమస్యలపై కీలకంగా చర్చించామని, ఎన్ఎస్పీ ప్రభావిత బాధితుల ఇళ్ల సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. ఈ నెలాఖరుకు రాజధాని ప్రాంతంలో 2వ దశ భూసమీకరణ 60% పూర్తయ్యే అవకాశముందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఈ నెల 18-19 తేదీల్లో శ్రీ తిరుపతి గంగ ఆలయం వద్ద జరగనున్న జంతు బలులను నిషేధించాలని ఆమె కోరారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు అందజేయడం ద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ సాధించిన ఎస్సీ బీసీ వసతి గృహాలు, గురుకులాల విద్యార్థులను అభినందిస్తూ ప్రోత్సాహం కల్పించేందుకు ప్రతిభా పురస్కారం కార్యక్రమాన్ని భీమవరంలో ఈ రోజు నిర్వహించారు. చిత్తూరు జిల్లా వికలాంగ యువతకు వెల్డింగ్ శిక్షణ కార్యక్రమం ఈ నెల 10 నుంచి శ్రీశ్రీ లో ప్రారంభం కానుంది. సీట్లు పరిమితంగా ఉన్నందున ముందుగా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల వికలాంగ యువత దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రా, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి వినోద్ కుమార్ తెలిపారు. వివరాలకు 9959617777 నంబరును సంప్రదించాలని ఆయన కోరారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 77,103.72 వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. చివరికి 251.61 నష్టంతో 77,107 వద్ద ముగిసింది. నిఫ్టీ 85

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జే అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.

0: ఏంటబ్బా ఫ్లోని డిస్టర్బ్ చేస్తావు? చూడు, ఆట మాట పాట కలిసి నా మనసులో విరిసిన ఒక అందాల పూతోట.
1: అచ్చా, నీ టాలెంట్ ఏదో వన్డే ఆర్జేగా మైక్ ఆన్ చేసి చెప్పు.
0: అవునా, ఎప్పుడు ఎక్కడ?
1: 30 సంవత్సరాల్లోపు యువతి యువకులకి గోల్డెన్ ఛాన్స్.
0: వావ్,
1: ఆకాశవాణి 90 వసంతాల చరిత్రలో మీ గొంతుకతో ఒక పేజీ.
0: అంటే ఇప్పటి వరకు ఆకాశవాణి విన్నాము, ఇక నా వాణిని ఆకాశవాణిలో వినిపించే సమయము అవకాశము వచ్చిందంటావు, అంతేనా? మరి ఎప్పుడు ఎలాగా?
1: సింపుల్, 6వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 30 సంవత్సరాల్లోపు ఉన్న యువతి యువకులకు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే అంశంపై తెలుగులో వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది.
0: మీ కళాన్ని కదిలించండి, మీ గళాన్ని వినిపించండి,
1: గెలిచిన వారికి బహుమతులు అందజేయబడతాయి.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

జ్యోతి ఎఫ్ఎం 101.3. తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కలాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపు

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఆకాశవాణి 90 వసంతాలు సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు 30 సంవత్సరాలలోపు యువతి యువకులకు నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీలను ఆకాశవాణి విజయవాడ ప్రాంగణంలో నిర్వహించబడను. గెలుపొందిన వారికి ఆకాశవాణిలో వన్డే ఆర్జేగా అవకాశం కలుగుతుంది. ఆసక్తి కలవారు రేపు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ ప్రాంగణంలో వ్యాసరచన పోటీలో పాల్గొనవచ్చు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 11 మంది విద్యార్థులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో టాపర్లు, వారి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులను ఆహ్వానించి సత్కరించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమ నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ది పనులపై ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలందరూ నివేదికలు సమర్పించారు. రాష్ట్రానికి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై గెజిట్ విడుదలైన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్సవేదికగా కొత్త జోన్, కొత్త వేగం, కొత్త వృద్ధి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకు లోను తిరిగి చెల్లింపులకు సంబంధించిన పూర్తి సమాచారం డ్వాక్రా మహిళలకు అందుబాటులో ఉండేలా సెక్రటేరియట్ ఆన్లైన్ విధానం తీసుకురావాలని మంత్రి నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. జనగణన తొలిదశ ప్రక్రియను ఈ నెల 30లోగా ఖచ్చితంగా పూర్తి చేయాలని రాష్ట్ర జనగణన ఆపరేషన్ ప్రధానాధికారి ఎస్ఎస్ రావత్ అధికారులను ఆదేశించారు. అవనిగడ్డలో ఈరోజు 74 మంది లబ్ధిదారులకు 61,25,626 రూపాయల విలువ కల చెక్కులను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈరోజు అందజేశారు. వేసవిలో బాపట్ల జిల్లా సముద్ర తీరానికి వచ్చే యాత్రికులకు జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ పలు సూచనలు చేశారు. సముద్రంలో లోతుగా వెళ్లరాదని, మద్యం సేవించి సముద్రంలోకి దిగరాదని, పిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే వెళ్లాలని సూచించారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పులో 42.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు రాత్రి జరగాల్సిన ఢిల్లీ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కొన్ని గంటల ముందు కురిసిన భారీ వర్షంతో మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 6 o'clock దాటి 3 minutes కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, మరి ఈ టైం ఏంటో మనందరికి తెలుసు కదా. ఎస్, మనందరం వచ్చేసాం కృష్ణా తీరంలోకి. చూసారా ఎండలు ఎలా ఉన్నాయో. అందుకనే సరే, ఏదైనా మన పనులు ముగించుకోవాలంటే ప్రికాషన్స్ తీసుకునే ముగించుకోవాలి. ఎందుకంటే వన్స్ ఒకసారి మనం దెబ్బతిన్నామంటే చాలా కష్టం. ఎండల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. అలానే మరి ఎప్పట్లాగే ఒక మంచి టాపిక్తో నేను ముందుకు వచ్చేసాను. అది ఎవరు అంటే ది బెస్ట్ ఫిలిం పర్సనాలిటీ. అంతకంటే ముందు బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్తే బాగుంటుంది. ది లెజెండరీ ఆర్టిస్ట్ డైరెక్టర్ అయినటువంటి అచ్చ తెలుగు వాడు అన్నమాట. ఎందుకు అనంటే ఆయన గురించి చెప్తాను, అప్పుడు మీకే అర్థమైపోతుంది. చిత్రకారులు ఎవరైనా సరే కుంచితో బొమ్మలు వేస్తారు, కానీ ఈయన అదే కుంచుతో వెండి తెరపై బొమ్మలు గీశారు. ఆ బొమ్మలన్నీ కదిలి ఒయ్యారాలు పోయి గిలిగింతలు పెట్టి ప్రేక్షకుల గుండెల్లో అపురూప చిత్రాలుగా కొలువు తీరిపోయాయి. అందుకే ఆయన ప్రేక్షకుల గుండెల్లో అపురూప చిత్రాలుగా చలన చిత్రకారుడిగా గుర్తుండిపోయాడు. ఆయనే సత్యరాజు లక్ష్మీనారాయణ. మరొకసారి

ఆయన పేరు రిపీట్ చేస్తున్నాను, ఆయనే సత్యరాజు లక్ష్మీనారాయణ. కానీ ఈయన్ని ఇండస్ట్రీలో ఇంకో పేరుతో పిలుస్తారండోయ్. నిజంగా ఆయన గురించి చెప్పాలంటే ఈ టైం సరిపోదు, ఓ పుస్తకము సరిపోదు. ఒక మాటలో చెప్పాలంటే అభిమానులకు ఓ గొప్ప దర్శకుడు పేరు. అర్థమైతే జవాబు మీరు నాకు ఎస్ఎంఎస్ ద్వారా పంపించేస్తారు కదా. ఎందుకంటే అందమైన ఆడపడుచును చూడంగానే అరే ఈయన గీసిన బొమ్మలా ఉందే అని అనేస్తాం. చాలా దగ్గర క్లూ ఇచ్చేస్తాను మీకు. ఇంకా ఆయన పేరు కనుక తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి. ఈనాటి కృష్ణ తెరువులో ఈ లెజెండరీ పర్సనాలిటీ గురించి మనం కొన్ని మాటలు చెప్పేసుకుందాం. అలానే ఆయన డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి మంచి మంచి సాంగ్స్ మరి మీకోసం నేను ప్లే చేస్తాను.

0: చందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామపండు లాంటి బుగ్గ, బెల్లం ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనకనెందుకున్నావే జడా.
1: ఆ బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు జుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముత్తులు గుత్తులు కిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు కీరళ్ళు శృంగారం పేరుతో కింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్నా నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్కా కనిపెడుతున్నా, అవసరమైతే పని పడుతున్నా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో రాష్ట ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని సమీపంలోని గుంటూరు ఛానల్ అభివృద్దికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. దక్షిణ నైరుతి గాలుల ప్రభావంతో రాష్టంలోని ఉత్తర కోస్తా ప్రాంతాలలో రానున్న రెండు రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు కురవ్వచ్చని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో రాష్ట ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వ గెజెట్ విడుదలపై ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం వేదిక ఎక్స్ వేదికగా ఈరోజు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిని మన్నించి చారిత్రాత్మక గెజెట్ విడుదల చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. వాల్తేర్ డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస, ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్లో విలీనం చేయడంతో ఉత్తరాంధ్ర రవాణా రంగం ముఖచిత్రం మారనుందని చెప్పారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్దికి, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా వచ్చే నెల 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. రాజధాని అమరావతి సమీపంలోని గుంటూరు ఛానల్ అభివృద్దికి ప్రభుత్వం 369 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని వింజనంపాడు గ్రామంలో గుంటూరు ఛానల్ను ఈరోజు ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసినప్పుడు గుంటూరు ఛానల్ వల్ల వచ్చే వరదలకు చుట్టుపక్కల పొలాలు ముంపుకు గురవుతున్నాయని, రైతులకు తీరని నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. 60 సంవత్సరాల క్రితం నిర్మించిన 47 కిలోమీటర్ల పొడవైన ఈ ఛానల్ను 74 కిలోమీటర్లకు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. ఛానల్ను పొడిగించడం ద్వారా మరో 50 గ్రామాలకు తాగునీరు అందించవచ్చని మంత్రి పెమ్మసాని పేర్కొంటూ,
1: అడిషనల్ గా ఉన్నటువంటి గ్రామాలకు ఏ విధంగా 2 సాగునీరు త్రాగునీరు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఏ ఇయర్ లో ఏం చేయాలనే దాని మీద ఒక అప్రోచ్, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాం. స్లోప్ తీసుకుంటే కొద్దిగా వాటర్ కిందకెళ్లి గుర్రపడెక్క గనక మళ్ళీ పెరగకుండా చూస్తే మనకు మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గువవుతుంది. ఈ స్లోప్ లేకపోవడం వల్ల గానీ, గుర్రపడెక్క వల్ల గానీ కేవలం 1.5 TMC మాత్రమే మనం ఈ రోజు వాడుకుంటా ఉన్నాం. సో ఈ 4 TMC వాటర్ ని ఉపయోగించుకునే విధంగా 370 కోట్ల రూపాయలతోటి ఈ రోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు.
0: రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిటీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా థియేటర్ల పునరుద్ధరణ, మనుగడకు సంబంధించిన పలు కీలక అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. మల్టీప్లెక్స్లు, ఓటీటీల ప్రభావంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడే దిశగా వెళ్తున్నాయని, పెరిగిన విద్యుత్ ఛార్జీలు, మున్సిపల్ పన్నులు, కనీస నిర్వహణ ఖర్చులు భరించలేక ఎగ్జిబిటర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని వారు మంత్రికి వివరించారు. ఎగ్జిబిటర్ల విజ్ఞప్తులపై స్పందించిన మంత్రి, సినిమా రంగంపై ఆధారపడిన వేలాది కుటుంబాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సింగిల్ స్క్రీన్లు తెలుగు సంస్కృతిలో ఒక భాగమని పేర్కొంటూ ఎగ్జిబిటర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పరిష్కారం

లభించేలా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డీసీ స్కిల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలో భాగంగా జపాన్కు చెందిన ఫోర్త్ వ్యాలీ కాన్సియర్జ్ కార్పొరేషన్ ఎఫ్వీసీసీతో అవగాహన పత్రంపై సంతకం చేసింది. రాష్టంలోని యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో తాడేపల్లిలో ఈరోజు జరిగిన ఈ అవగాహన పత్రంపై సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేవపట్ల మనోహర్, ఎఫ్వీసీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అకీటకేడా సంతకాలు చేశారు. దీని ప్రకారం ఏపీఎస్ఎస్డీసీ తన కాలేజీలు, శిక్షణ సంస్థల నెట్వర్క్ ద్వారా అభ్యర్థులను గుర్తించి స్క్రీనింగ్ చేసి శిక్షణ ఇవ్వనుంది. ఎఫ్వీసీసీ జపాన్లోని తమ ఎంప్లాయర్ నెట్వర్క్ ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పించడంతో పాటు రిక్రూట్మెంట్ కోఆర్డినేషన్, డాక్యుమెంటేషన్, అభ్యర్థుల నియామక ప్రక్రియలను నిర్వహిస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాజధాని అమరావతి రైతుల భూ సంబంధిత అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాయనపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ సీఆర్డీఏ నూతన కమిషనర్కు రాజధాని సంబంధిత అంశాలపై అవగాహన కల్పించడంలో భాగంగా సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, శ్మశానాల ఏర్పాటు తదితర సౌకర్యాలు కల్పించే విధంగా సమావేశంలో చర్చించామని తెలిపారు. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేయాలని, తద్వారా స్థానిక సమస్యలు అర్థమవుతాయని కమిషనర్కి త్రిసభ్య కమిటీ ద్వారా వివరించినట్టు మంత్రి నారాయణ తెలియజేశారు. ప్రైవేట్ పాఠశాలల నుండి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతుండడం జిల్లాలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతం అవుతోంది అనడానికి నిదర్శనమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పార్వతీపురం డీవీఎం ప్రభుత్వ పాఠశాలను ఆయన ఈరోజు సందర్శించిన ప్రైవేట్ విద్యాసంస్థ నుండి వచ్చిన ఒక విద్యార్థికి స్వయంగా అడ్మిషన్ ఫారం అందజేసి పాఠశాలలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. జిల్లాలోని 5 సంవత్సరాలు పైబడిన 10,780 మంది చిన్నారుల్లో 5,929 మందిని ప్రభుత్వ బడుల్లో చేర్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్ తెలిపారు. సుప్రీంకోర్టులో ఆగస్టు 21, 22, 23 తేదీల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని శ్రీకాకుళం జిల్లా జడ్జ్ జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను దీని ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రమాదాలకు సంబంధించి క్లెయిమ్లు, చెక్ బౌన్స్ కేసులు, భూసేకరణ సమస్యలు, క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, కార్మికులకు సంబంధించిన సమస్యలు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతంలోని దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని

0: తాకున్న జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తాకున్న మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం.
1: చంద్రశేఖర్ తెలిపారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. దక్షిణ నైరుతి గాలుల ప్రభావంతో రాష్టంలోని ఉత్తర కోస్తా ప్రాంతాలలో రానున్న 2 రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం 6 గంటల 20 నిమిషాలు అయిపోయింది కదా. మరి మీరు ఉన్నారు కృష్ణా తెలుగులో, మీరేడు ఫ్రెండ్ జానీతో. నేను ఎవరి గురించి చెప్పబోతున్నాను అంటూ ఆయన ఒరిజినల్ నేమ్ చెప్పేస్తాను, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయనకున్న పేరంటూ నేను గెస్ట్ చేయండి అని చెప్పేస్తాను. చాలామంది కరెక్ట్గా గెస్ట్ చేశారండి. ఓకే, మీరందరూ అన్నట్టు ఆయనే బాపు గారు. మరి కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు వేటపాలెం రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ వచ్చేసి ఫణి సత్యశ్రీ తెనాల నుంచి, గోలీ ధర్మారావు పద్మావతి ఐలవారం నుండి, నెక్స్ట్ వచ్చేసి రమణ సత్యభార్గవి తాటిపత్రి అనంతపురం నుంచి, కాజగ్రామం నుండి నందం జగదీశ్వరరావు లక్ష్మి, వెంకటరెడ్డి లక్వరం నుంచి, తెనాలి నాజర్పేట నుండి పోతయ్య, సిహెచ్ శ్రీనివాసరావు స్వరూపరాణి నందవరం నెల్లూరు జిల్లా, శ్రావ్యశ్రీ పండు అరుణ సాహితి జ్యోత్స్న కావ్య మున్నేశ కార్తిక్ హయప్పనగర్ విజయవాడ నుంచి వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మీరందరూ చెప్పినట్టు ఆయనే బాపు. ఆయన ఒరిజినల్ నేమ్ వచ్చేసి సత్యరాజు లక్ష్మీనారాయణ గారు. అందమైన అమ్మాయికి మారిపేరు బాపు బొమ్మ. బాపు రమణలతో కలిసి సృష్టించిన బుడుగు, సీగాన, రెండు జల సీత, అప్పులప్పారావు, గిరీశం, లావుపాటి పెళ్ళం, బొచ్చుకుక్క లాంటి బుజ్జుమొగుడు వీరంతా గుర్తుకొస్తే మనసు ఎంతగా నవ్వుకుంటుందో కదా. ఆరుద్ర అందుకే అన్నారు, కొంటి బొమ్మల బాపు కొన్ని తరమల సేపు గుండె ఊయల లోపు ఓ కూనలమ్మ అని. బాపు గారు 1933 డిసెంబర్ 15 వెస్ట్ గోదావరి నర్సాపురం దగ్గరున్న ఒక చిన్న పల్లెటూరులో జన్మించారు. సత్యరాజు వేణుగోపాలరావు గారు మరియు సూర్యకాంతం దంపతులకు జన్మించారు. బాపు పేరులో పాపులర్ అయ్యారు. చిన్నతనం నుండి బొమ్మలు బాగా గీసేవారు. బీఏబీఎల్ చదివిన చిత్రలేఖనంపై ఆసక్తితో బాపు డ్రాయింగ్ ట్రైనింగ్లోనూ డిప్లొమా పొందారు. బాపుకు తమిళ చిత్రకారులు గోవులు అంటే ఎంతో అభిమానం. ఆయన గోవులు అంటూ సైన్ చేసేవారట. ఆయనను అనుసరిస్తూ ఈయన కూడా బాపు అని ఇంగ్లీష్లో సైన్ చేయడం స్టార్ట్ చేశారంట. ఇలా బాపు గారి గురించిన కొన్ని విషయాలు ఈనాటి కృష్ణా తెలుగులో మనం షేర్ చేసుకుంటూ, అలానే ఆయన డైరెక్ట్ చేసిన కొన్ని చిత్రాల నుంచి పాటలు వినేసేద్దాం.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తెలుగులో, మీరు ఫ్రెండ్ జానీతో. నర్సాపూర్లో టైలర్ హై స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు బాపు గారు. తర్వాత ఉన్నత విద్య మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 1955లో న్యాయశాస్త్రం పట్టా పుచ్చుకున్నారు. తొలుత లాయర్గా ప్రాక్టీస్ చేసిన చిత్రకళపై ఉన్న మక్కువతో ఆ రంగానికి మళ్ళారు బాపు గారు. బాపుకి చిన్నప్పటి నుంచే బొమ్మలు వేయటంలో తిట్ట. పత్రికల్లో ఆయన కార్టూన్లు బాగా ప్రజాదరణ పొందాయి. బాపు బాల్యమిత్రుడు ముళ్ళపూడి వెంకటరమణ కథలకు బాపు బొమ్మలు వేసి అలరించారు. అలా రమణ రాత బాపు గీత కలిసి ఆ రోజుల్లో పాఠకులను ఎంతగానో రంజింపచేశాయి. బాపుకు ఆంగ్ల చిత్రకారులు ఎడ్మండ్ డ్యూయాక్ అంటే ఎంతో అభిమానం. ఈయన మన ఆర్కే లక్ష్మణ్ బొమ్మలంటే ప్రాణం. ఇలా తనకు నచ్చిన చిత్రకారుల శైలిని ఫాలో చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు బాపు. రేఖాచిత్రాల్లో బాపు లైన్ను మించినది లేదనే పేరు ఉంది. బాపు చిత్రకారుడు, కార్టూనిస్ట్, సంగీత కళాకారుడు మరియు డిజైనర్ కూడా. 1945లో బాపు ఆంధ్రపత్రిక అనే వారపత్రకు రాజకీయ కార్టూనిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన కళాకృతులు తెలుగు సంస్కృతిని ఎంతగానో ప్రభావితం చేశాయి. 1945లో రమణ బాల అనే పిల్లల పత్రికకు అమ్మ తల్లి వినకపోతే అనే కథను సమర్పించారు. ఆ కథకు బాపు చిత్రాలను అందించారు. అలా వారిద్దరూ రచయిత చిత్రకారుల ద్వయంగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. వింటను వినండి మరిన్ని విశేషాలు ఈ పాట విన్న తర్వాత.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణ తీరులో, మీరుడే ఫ్రెండ్ జానితో. బాపు గారు 1967 సంవత్సరంలో సాక్షి చిత్రంతో దర్శకుడిగా సినీ ప్రస్థానం మొదలైంది. రమణ బాపుల రచయిత దర్శకత్వం కలిసి రూపొందించిన తొలి చిత్రం ఇది. ఈ సినిమాలో కృష్ణ విజయనిర్మల నటించారు, మరియు రంగారావు గారు కూడా నటించారు. కానీ ఆ సినిమాతోనే సాక్షి రంగారావు గారు అయ్యారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో చరిత్రలో నిలిచిపోయే సినిమాలు వచ్చాయి. సంపూర్ణ రామాయణం, రామాంజన యుద్ధం, సీతా కళ్యాణం వంటి సినిమాలు, మరియు భక్త కన్నప్ప ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి నేటికి అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచారు. బాపు చిత్రాలు సంబంధాల సమస్యల చుట్టూ తిరుగుతాయి. గోరంత దీపం, మనవూరి పాండవులు, త్యాగయ్య, మంత్రిగారి బియ్యంకుడు, పెళ్లి పుస్తకం వంటి అనేక ప్రసిద్ధ మరియు బ్లాక్ బస్టర్స్ వీళ్ల లిస్టులో ఉన్నాయి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్న కృష్ణ తీరంలో మీరే డిఫరెంట్ జానీతో కుంచెతోనే కాదు సెల్యులాయిడ్ మీద రంగులు ముంచి అందాలను ఆవిష్కరింపజేసిన బాపు సంచిలో ఎన్నో ఆణిముత్యాలున్నాయో లెక్క పెట్టడం అసాధ్యమంట. 1976లో పింజల సుబ్బారావు బాపుతో తీసిన సీతాకళ్యాణం ఓ కళాఖండం, ఓ గొప్ప సంగీత రూపకం. రవికాంత్ నిగాయ్ చేత గంగావతారణం చిత్రీకరణ చేసిన విధానం ఆశ్చర్యం అద్భుతం అంటారు. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా ప్రదర్శించారు. బాపు సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ గురించి. ఆయన చూపించినంత అందంగా, పద్ధతిగా, విభిన్నంగా మరి ఏ దర్శకుడు చూపించలేడు. తెలుగుతనం ఉట్టుపడుతూ ఆ కట్టుకునే హావభావాలతో వాలు జడతో ప్రేక్షకులను కట్టపడేస్తుంది బాపు హీరోయిన్. బాపు సినిమా అనగానే హీరోయిన్ ఎవరా అని చూస్తారంట ప్రేక్షకులు.

యా ఫ్రెండ్స్, మరి మీరున్నారు కృష్ణా తిరులో, మీరేడు ఫ్రెండ్ జానీతో. బాపు సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా ముత్యాల ముగ్గు. ఈ సినిమా ఓ ఆణిముత్యం అనే చెప్పాలి. కోనసీమ అందాలు, తెలుగు భాష యాసలు, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సు, సంగీతం, ముళ్లపూడి రచన ఇవన్నీ కలిసి సినిమాను ఓ క్లాసిక్గా మార్చేశాయి. ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డు వచ్చింది. 1976లో వచ్చిన సీతా కళ్యాణం లండన్ చికాగో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. బాపు తెరకెక్కించిన స్నేహం చిత్రంలో సాయి కుమార్ హీరోగా పరిచయం అయ్యారు. అదే సినిమా ద్వారా రాజేంద్ర ప్రసాద్ కూడా పరిచయం అవడం విశేషం. బాపు సినిమాలో పరభాషల్లో విజయం సాధించిన పలు చిత్రాలను తెలుగులో బాపు రీమేక్ చేశారు. తెలుగుతనానికి వన్నెదిద్దిన చిత్రకారుడైన నవరసాలని ఒడిసి పట్టుకున్న కుంచె బాపుది. శాంతము, కరుణ, భయంకరము, బీభత్సము, రౌద్రం, అద్భుతం, వీరం, హాస్యం లాంటి నవరసాలను రూపాన్నించిన ఘనత బాపుది. ఆయన తన కెరీర్లో 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వింటూనే ఉండండి మరిన్ని విశేషాలు ఈ పాట విన్న తర్వాత.

సప్త మహర్షుల సన్నిధిలో గరిబి సరిని పగమ పద సపద సరిగమగా సప్త మహర్షుల సన్నిధిలో.

యా ఫ్రెండ్స్, మరి మీరు విన్నారు కృష్ణ తెరలో, మీరేడు ఫ్రెండ్ జానీతో. బాపు ఒక చలనచిత్ర దర్శకుడు, చిత్రకారుడు, ఇలస్ట్రేటర్, కార్టూనిస్ట్, స్క్రీన్ రైటర్, సంగీత కళాకారుడు మరియు డిజైనర్, ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. బాపు చిత్రకారునిగా పలు పుస్తకాలకు ముఖ చిత్రాలు వేశారు. వంశీ, మాపసలపూడి కథలు, పుట్టపర్తి నారాయణాచార్యుల శివతాండవం వంటి ఎన్నో రచనలకు బాపు బొమ్మలు అదనపు విలువను తీసుకొచ్చాయని చెప్తుంటారు. పలువురు రచయితలు తమ రచనలు బాపు బొమ్మతో ప్రచురణ పొందడాన్ని సార్థకతగా భావిస్తారంటే అతిశయోక్తి కాదు. సాహిత్య రంగంలో ఇంతటి సన్నిహిత సంబంధాలున్న బాపు స్వయంగా కథా రచన కూడా చేశారు. తన ఆప్తమిత్రుడు ముళ్ళపూడి వెంకటరమణ కథా రచయిత చేయగా, ముందు ఆయనకు ఉత్సాహపరిచేందుకు లక్ష్మి అన్న కథను వెంకటరావు పేరిట రాశారు. ఆపై మరో కథ సత్యరాజు లక్ష్మీనారాయణ పేరిట, మూడో కథ మబ్బు వాన మల్లెవాసన పేరుతో రాయగా మూడో కథ ఉత్తమ కథగా నిలిచింది. 1986 to 88 వరకు అప్పటి ముఖ్యమంత్రి కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం బాపు రమణల పాఠ్యాంశాలను దృశ్య శ్రవణ మాధ్యమంలోకి మార్చారు. బాలల దృష్టిలో ప్రపంచాన్ని ఎలా చూస్తారో దానికి నిదర్శనగా బుడుగు పాత్రను సృష్టించారు. తెలుగు సాహిత్యంలోనే ఒక మొకటాయమానంగా నిలిచిపోయింది ఆ పాత్ర.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తీరులో, మీరు ఫ్రెండ్ జానీతో. బాపు 2013లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 7 నంది పురస్కారాలు, 2 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, రఘుపతి వెంకయ్య అవార్డు. 2001లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్ నుండి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. మరి ఇంతవరకు ది లిజెండరీ డైరెక్టర్ కార్టూనిస్ట్ అయినటువంటి బాపు సత్యరాజు లక్ష్మీనారాయణ గారి గురించిన కొన్ని విషయాలు కృష్ణా తీరంలో మనం షేర్ చేసుకున్నాం కదా. మరి ఆయన డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి కొన్ని సాంగ్స్.

0: అమృత
1: ఏంటబ్బా ఫ్లోని డిస్టర్బ్ చేస్తావు? చూడు, ఆట మాట పాట కలిసి నా మనసులో విరిసిన ఒక అందాల పూతోట.
0: అచ్చా, ఈ టాలెంట్ ఏదో వన్డే ఆర్జేగా మైక్ ఆన్ చేసి చెప్పు.
1: అవునా, ఎప్పుడు ఎక్కడ?
0: 30 సంవత్సరాల్లోపు యువతి యువకులకి గోల్డెన్ ఛాన్స్.
1: వావ్,
0: ఆకాశవాణి 90 వసంతాల చరిత్రలో మీ గొంతుకతో ఒక పేజీ.
1: అంటే ఇప్పటి వరకు ఆకాశవాణి విన్నాము, ఇక నా వాణిని ఆకాశవాణిలో వినిపించే సమయము అవకాశము వచ్చిందంటావు, అంతేనా? మరి ఎప్పుడు ఎలాగా?
0: సింపుల్, 6వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 30 సంవత్సరాల్లోపు ఉన్న యువతి యువకులకు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే అంశంపై తెలుగులో వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది.
1: మీ కళాన్ని కదిలించండి, మీ గళాన్ని వినిపించండి,
0: గెలిచిన వారికి బహుమతులు అందజేయబడతాయి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఆకాశవాణి 90 వసంతాలు సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు 30 సంవత్సరాలలోపు యువతి యువకులకు నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీలను ఆకాశవాణి విజయవాడ ప్రాంగణంలో నిర్వహించబడుతుంది. గెలుపొందిన వారికి ఆకాశవాణిలో వన్డే ఆర్జేగా అవకాశం కలుగుతుంది. ఆసక్తి కలవారు రేపు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ ప్రాంగణంలో వ్యాసరచన పోటీలో పాల్గొనవచ్చు. రాజకీయ నాయకులు హెల్మెట్ లేకుండా కనిపిస్తే వారికి రెట్టింపు జరిమానా విధించాలని పోలీసు అధికారులను హోంమంత్రి అనిత ఆదేశించారు. నిబంధనల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని ఆమె పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందించాల్సిన వేతనాలు, ఫీజులు, నిర్వహణా భత్యాలు జాప్యం లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా తక్షణ చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సాంఘిక సంక్షేమ అధికారులను సూచించారు. ఉచిత నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో ఉంటుందని, పిల్లల సమగ్ర అభివృద్దికి ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లాలో పెండింగ్లో ఉన్న 22A భూముల తొలగింపు ప్రక్రియ నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ నూరుల్ ఖమర్ తహసీల్దార్లను ఆదేశించారు. గణపవరం తహసీల్దార్ కార్యాలయంలో రబీ ధాన్యం సేకరణపై జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రబీ ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. రానున్న 60 రోజుల్లో కర్నూలు నగరంలో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా శుద్దీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబలేసు ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లులకు తరలించాలని, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా అధికారులు వారికి అందుబాటులో ఉండాలని కాకినాడ జిల్లా సంయుక్త కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. తాడేపల్లి గూడెంలో ఈరోజు కిశోర వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ సిహెచ్కే దుర్గాభవాని మాట్లాడుతూ బాలికలు మంచి చెడులపై అవగాహన పెంచుకోవాలని, తమపై తమకు నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని సూచించారు. చీరాల పట్టణ రహదారి పనుల కోసం డిస్టిక్ట్ మినరల్ ఫండ్ నుండి 55 లక్షల రూపాయలను మంజూరు చేశామని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య తెలిపారు. విజయనగరం జిల్లా రాజా మండలం గెడ్డవలస గ్రామంలో పొలంలో పిడుగుపడి 3 మహిళా కూలీలు మృతి చెందారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలోని ఈబీసీ కాలనీలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో బడి పిలుస్తోంది క్యాంపెయినింగ్ ను కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఈరోజు నిర్వహించారు. పలమలేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం చిల్లంపల్లి గ్రామంలోని నేషనల్ హైవేపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడగా వారిని 108 వాహనంలో పలమలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 8 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
5: యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం 7:05 కి వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా హుషారమణి. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రాష్ట్రాల్లో రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. బీజేపీ విజయం సాధించిన రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీ పరిశీలకులు నియమించింది. పత్తి రంగంలో ఎదురవుతున్న అడ్డంకులను పరిష్కరించడం కోసం 5,659 కోట్ల రూపాయల వ్యయంతో కపాస్ క్రాంతి మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ జయంతి సందర్భంగా ఈ నెల 9వ తేదీన కొత్త మంత్రివర్గం సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చు. తమిళనాడులో నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం 108 స్థానాలు గెలుచుకుని రాష్ట్రంలో అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించింది. చెన్నై సమీపంలోని పన్నయూరులోని పార్టీ ప్రధాన కార్యక్రమంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో నూతనంగా ఎన్నికైన టీవీకే ఎమ్మెల్యేలు విజయ్ను తమ నాయకుడిగా అధికారికంగా ఎన్నుకున్నారు. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన రాజీనామాను గవర్నర్కు సమర్పించగా ఆయన దాన్ని ఆమోదించారు. ఇక కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటుపై అనధికారికంగా చర్చలు జరుపుతోంది. పశ్చిమ బెంగాల్ శాసనసభాపక్ష నాయకుడి ఎన్నిక కోసం పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి అమిత్ షాను కేంద్ర పరిశీలకుడిగా బీజేపీ నియమించింది. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆ రాష్ట్రానికి సెంట్రల్ కో అబ్జర్వర్గా నియమితులయ్యారు. అసోం శాసనసభాపక్ష నాయకుడి ఎన్నిక కోసం కేంద్ర మంత్రి జేపీ నడ్డాను సెంట్రల్ అబ్జర్వర్గా నియమించారు. హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని ఆ రాష్ట్రానికి సెంట్రల్ కో అబ్జర్వర్గా నియమితులయ్యారు. కేంద్ర పరిశీలకుల కోసం బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ పేర్లను ఆమోదించింది. ఇటీవల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు. ఓట్లను బలవంతంగా లూటీ చేశారని, మొత్తం ఓటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని తాను నమ్ముతున్నందువల్ల రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆమె ప్రకటించారు. ఈరోజు కోల్కతా విలేకరులతో మాట్లాడిన మమతా బెనర్జీ తమ పార్టీ ఓడిపోలేదని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ పక్షపాతంతో వ్యవహరించిందని, భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయమని ఆమె ఆరోపించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలం ఈ నెల 7వ తేదీతో ముగుస్తుందని, ఆమె రాజీనామా చేసినా చేయకపోయినా ఆ తర్వాత ఎవరూ సభలో సభ్యులుగా కొనసాగలేరని బీజేపీ పేర్కొంది. బీజేపీ నాయకుడు బిమల్ శంకర్ నంది ఆకాశవాణితో మాట్లాడుతూ, ఇటువంటి ప్రతిష్టంభను సృష్టించి మమతా బెనర్జీ ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్నారన్నారు. ఇలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదుర్కొనేందుకు మన రాజ్యాంగంలో తగిన నిబంధనలున్నాయని ఆయన చెప్పారు. వివిధ ప్రాంతాల్లో బీజేపీ తమ పార్టీ కార్యాలయాలను ఆక్రమించుకుంటోందన్న మమత ఆరోపణలను కూడా నంది ఖండిస్తూ అవి పచ్చి అబద్దాలని కొట్టిపారేశారు. భారత జమైకా మధ్య భాగస్వామ్యంలో అభివృద్ది సహకారం ఒక కీలక స్తంభంగా ఉందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు అన్నారు. జమైకా విదేశాంగ మంత్రి కమీనా జాన్సన్ స్మిత్ ఇతర మంత్రివర్గ సభ్యులతో సమావేశమైన అనంతరం డాక్టర్ జయశంకర్ మీడియాతో మాట్లాడారు.
1: Development cooperation remains a very important pillar of our partnership. In this context, I was very pleased to note the successful completion and handover in March 2026 of the Improving Rural Livelihoods Project in Kitson Town, implemented with the assistance of India to the tune of US$1 million under the India-UN Development Partnership Fund.
0: తమ మధ్య చర్చలు సమగ్రంగా లోతుగా సాగాయని, ద్వైపాక్షిక సంబంధాల్లో అన్ని అంశాలను చర్చించడంతో పాటు సహకారానికి కొత్త మార్గాలను గుర్తించామని విదేశాంగ మంత్రి చెప్పారు. వియత్నాం అధ్యక్షుడు తోలాం మన దేశంలో తన తొలి పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. తోలాం పర్యటన భారత్ వియత్నాం మధ్య ఉన్న బహుముఖ పటిష్టమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరి 10 ఏళ్లు పూర్తయిన ప్రత్యేక సందర్భంలో ఈ పర్యటన జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పత్తి రంగంలో ఎదురవుతున్న అడ్డంకులు, క్షీణిస్తున్న వృద్ధి, నాణ్యతాపరమైన ఆందోళనలను పరిష్కరించడం కోసం 5,659 కోట్ల రూపాయల ఖర్చుతో కపాస్ క్రాంతి మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ మిషన్ ప్రభుత్వం 5 విజన్ ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్ ఈ విధానానికి అనుగుణంగా ఉంటుందని, పత్తి ఉత్పాదకతను పెంచడంపై దృష్టి సారిస్తుందని తెలియజేశారు. వ్యాధులు, చీడపీడలను తట్టుకునే అధిక దిగుబడినిచ్చే రకం HYV విత్తనాలను అభివృద్ది చేయడం, అదే సమయంలో ఆధునిక పంట ఉత్పత్తి సాంకేతికతలను భారీ స్థాయిలో అమలు చేయడం ఈ మిషన్ లక్ష్యం. ఈ పథకం ద్వారా సుమారు 32 లక్షల మంది పత్తి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, 2030-31 నాటికి పత్తి ఉత్పత్తిని 498 లక్షల బేళ్లకు పెంచుతుందని అంచనా వేస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఫుజైరాపై జరిగిన దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో 3 భారతీయ పౌరులు గాయపడ్డారు. పౌరులను, మౌలిక సదుపాయాలను, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి సంఘీభావంగా నిలుస్తున్నానని ఉద్ఘాటించారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, ప్రపంచ ఇంధన భద్రత కోసం హోర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన నిరంతర నౌకాయానాన్ని ఉండేలా చూసుకోవడం చాలా కీలకమని కూడా మోదీ చెప్పారు. దేశ అభివృద్ది ప్రస్థానంలో కీలక రంగమైన ఉక్కు రంగం స్వయం సమృద్ది దిశగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. 2018లో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా అవతరించిన భారత్ అప్పటి నుంచి ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. ప్రపంచ ముడి ఉక్కు ఉత్పత్తిలో భారతదేశం వాటా 2014లో 5.2% నుంచి 2024 నాటికి 7.9% పెరిగిందని అధికార ప్రకటన ఒకటి తెలియజేసింది. ఇది ప్రపంచ స్థాయిలో భారత్ పోటీతత్వంతో కూడుకున్న దేశంగా తన స్థానాన్ని పటిష్టం చేసుకున్న విషయాన్ని నిరూపిస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఫినిష్డ్ స్టీల్ వినియోగంలో కూడా దేశం 2వ స్థానంలో ఉందని వరల్డ్ స్టీల్ అసోసియేషన్ పేర్కొంది. పాకిస్తాన్లో ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ IRF రౌండ్ టేబుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంప్రదింపుల సమావేశంలో ఆ దేశంలో కొనసాగుతున్న మత వివక్షపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మత దూషణ, చట్టాల దుర్వినియోగం, బలవంతపు మత మార్పిడులు, బలవంతపు వివాహాలు, మైనారిటీ మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం వంటి అంశాలపై ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో మతపరమైన మైనారిటీల ప్రస్తుత స్థితిగతులను వారు సమీక్షించారు. క్రైస్తవులు, హిందువులు, సిక్కులు, ఇతర మతపరమైన మైనారిటీ వర్గాలకు పటిష్టమైన రక్షణ కల్పించాలని, మత పెద్దలు, మానవ హక్కుల కార్యకర్తలు, పాత్రికేయులు, పౌర సమాజ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాకిస్తాన్లో మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు, బాలికలపై విస్తృతంగా కిడ్నాప్లు, బలవంతపు వివాహాల ద్వారా చేస్తున్న మత మార్పిడుల పట్ల అంతర్జాతీయ మత స్వేచ్ఛ నిపుణులు చేసిన హెచ్చరికలను కూడా ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. మరోపక్క ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్లో భారత్ తన అగ్రస్థానం నిలబెట్టుకుంది. గత మార్చిలో T20 ప్రపంచ కప్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకోవడమే కాకుండా రికార్డు స్థాయిలో 3వ సారి విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రాష్ట్రాల్లో రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. బీజేపీ విజయం సాధించిన రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీ పరిశీలకులను నియమించింది. పత్తి రంగంలో ఎదురవుతున్న అడ్డంకులను పరిష్కరించడం కోసం కపాస్ క్రాంతి అనే పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్తో ఆడుతుంది. ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. వింటున్నారు వివిధ భారతి FM 101.3.
2: యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్లీ 7:00 థర్టీ 15 మినిట్స్ 15 సెకండ్స్ అయిపోయింది. ఫ్రెండ్స్, మరి మనందరం ఎంటర్ అయిపోయాం మనసును మనసులోకి. మరి మనసు వచ్చే పాటలతో పాటు మేము అడిగే ప్రశ్నలకు అంతే సరదాగా మీరు పంపించే ఆన్సర్లు ఎంజాయ్ చేసే టైం వచ్చేసింది. మరి స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మనసును మనసు అని ఒక సూపర్ సాంగ్తో.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసాయిలో మీరుడు ఫ్రెండ్ జానీతో. యా ఫ్రెండ్స్, మరి నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వినిపించేస్తాను. ఆ పాట వినండి. మూవీ పేరు ఆప్షనల్, కానీ ఈ చిత్ర సంగీత దర్శకుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించేయండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసున్ మనసులో మీరు జాక్ జానీతో. మరి నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్లు ఎవరెవరు పంపించేశారో చూసేద్దాం. ఓకే, పెడన్ జోగనందరావు కాలం నుంచి అప్పలరాజు, ఆ తర్వాత అబ్దుల్ కలాం పీడ్ పరిమి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గోపాలకృష్ణ విజయవాడ నుంచి, గౌతమ్ ఐషు ఫ్రమ్ వైరా కానూరు నుంచి, తాతారా శ్రీనివాస రెడ్డి అండ్ తేజారెడ్డి ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి, అనంతపురం నుంచి అనురాధ, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి శ్రావ్యశ్రీ పండు అరుణ సాహితీ, జ్యోత్స్నా మునిస కావ్య కార్తీక్ అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఎన్ హిమంత్ కుమార్ విజయవాడ వన్ నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, గణేష్ రాజు శ్రీవాస్తవ్ కోనపూర్ నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఎంఎం శ్రీనివాస్ నల్లపాడు గుంటూరు నుంచి, ఎంఎంఎస్ నివాస్ అన్నారు. ఓకే, ఆ తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. యా ఫ్రెండ్స్, మరి మీకోసం ఓకే ఇంకొకళ్ళు భాస్కర్ పెడన్ నుంచి, వీరంతా కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. ఎస్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ఇంకొక సాంగ్ రెడీగా ఉంది మీకోసం. ఈ పాట ఓకే, ఈ పాట వినండి. ఈ చిత్ర దర్శకుడు, ఈ మూవీ డైరెక్టర్ పేరు కనుక తెలిస్తే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు విన్నారు మనసు మనసులో మీరిడో ఫ్రెండ్ జానీతో. మరి కరెక్ట్ ఆన్సర్లు చాలామంది పంపించేస్తారు. ఓకే, నేను గబగబా చదివేస్తాను. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. ఆ తర్వాత మహమ్మద్ ఇనాయతుల భవానపేట గ్రామం, కామారెడ్డి జిల్లా కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. కనకారావుపేట నుంచి, కానూరు నుంచి తాతారావు. ఆ తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకిరాజు, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి. ఆ నెక్స్ట్ వచ్చేసి ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి, భాస్కర్ పేడ నుంచి, శ్రావ్యశ్రీ, బడ్డి, అరుణ, రాజలక్ష్మి, జ్యోత్స్న, మునీస, కావ్య, కార్తీక్, అయ్యప్పనగర్, విజయవాడ నుంచి, పెడన, జోగానంద్రరావు కాల్ నుంచి, అప్పలరాజు, అండ్ హిమంత్ కుమార్ విజయవాడ 1 నుంచి, అనంతపురం నుంచి అనురాధ. ఆ తర్వాత రాజు యాదవ్ కర్నూలు నుంచి, పాలెంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్, పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య, ఆండాలు అక్షయ. ఆ నెక్స్ట్ వచ్చేసి ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి, నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రేయాన్స్, రుత్విక, వీరంతా కూడా. ఆ నెక్స్ట్ వచ్చేసి యాకూబ్ బాషా, నూర్జహాన్, వీరంత కొత్తగూడెం నుంచి. ఓకే ఓకే, ఇంకోటి ఇప్పుడు వచ్చేసింది మహమ్మద్ ఇనాయతుల్లా, ఆల్రెడీ నీ పేరు చదివేశాను. ఓకే ఫ్రెండ్స్, మరి వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు. ఫ్రెండ్స్, మరి మీరున్నారు మనసును మనసులో మీరే మీరేడే ఫ్రెండ్ జానీతో. ఇంకొక సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. ఈ పాట ఎవరి మీద పిక్చరైజేషన్ చేశారు? ఈ పాటలో ఉన్న, ఓకే ఈ సాంగ్లో ఉన్న డైరెక్ట్గా అడిగేస్తే మీరు పంపించేస్తున్నారు కదా, అందుకని కొద్దిగా ట్విస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సాంగ్ ఎవరి మీద పిక్చరైజేషన్ చేశారు, ఎవరి మీద చిత్రీకరించారంటే బాగుంటుంది. తెలిస్తే కనుక నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ ఆన్సర్ పంపించేస్తాయండి.

0: ఏంటబ్బా ఫ్లో ని డిస్టర్బ్ చేస్తావు? చూడు, ఆట మాట పాట కలిసి నా మనసులో విరిసిన ఒక అందాల పూతోట.
1: అచ్చా, నీ టాలెంట్ ఏదో వన్డే ఆర్జేగా మైక్ ఆన్ చేసి చెప్పు.
0: అవునా, ఎప్పుడు ఎక్కడ?
1: 30 సంవత్సరాల్లోపు యువతి యువకులకి గోల్డెన్ ఛాన్స్.
0: వావ్,
1: ఆకాశవాణి 90 వసంతాల చరిత్రలో మీ గొంతుకతో ఒక పేజీ.
0: అంటే ఇప్పటి వరకు ఆకాశవాణి విన్నాము, ఇక నా వాణిని ఆకాశవాణిలో వినిపించే సమయము అవకాశము వచ్చిందంటావు, అంతేనా? మరి ఎప్పుడు ఎలాగా?
1: సింపుల్, 6వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 30 సంవత్సరాల్లోపు ఉన్న యువతి యువకులకు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే అంశంపై తెలుగులో వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది.
0: మీ కళాన్ని కదిలించండి, మీ గళాన్ని వినిపించండి.
1: గెలిచిన వారికి

0: బహుమతులు అందజేయబడతాయి.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసులు మనసులో మీ రెడీ ఫ్రెండ్ జానీతో. ఓకే అండి, నేను అడిగిన ప్రశ్నకు చాలామంది ఆన్సర్లు పంపించేశారు. ఓకే, కనకారావు పెడ నుంచి, భాస్కర్ పెడ నుంచి, తర్వాత కోట శ్రీమన్నారాయణమూర్తి, సుజాత, కోట సాయి ప్రీతం, భవానీపురం విజయవాడ నుంచి, కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా నూర్జహాన్, ఆ తర్వాత పాలెంపోలయ ఆలగడ్డ నంద్యాల జిల్లా, రాజు యాదవ్ కర్నూలు నుంచి, ఆ నెక్స్ట్ వచ్చేసి మిరియాల తిరుమలయ్య ఆండాలు అక్షయ పుట్టపాక నుండి, ఆ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, అనంతపురం నుంచి అనురాధ, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి, పెడన్ జోగానందరావు కాల నుంచి అప్పలరాజు, ఆ తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి, దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు మంగళగిరి నుండి, ఓకే మహమ్మద్ ఇనాయతుల్లా భవనపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు, నున్న నుండి శోభారాణి, సాగర్, చాందిని, అవినాష్, రియాన్స్, రుత్విక, ఆ తర్వాత దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతడు శ్రీనివాసరావు, గంగాభవాని కానూరు నుంచి, తాతారావు గణేష్, రాజు శ్రీవాస్త కొనపూర్ నుంచి, ఆ తర్వాత ఓకే శ్రావ్యశ్రీ, అరుణ, సాహితి, జ్యోత్స్న, మునీసా, కావ్య, కార్తీక్, నరేష్, శ్రీనివాస్, అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి, ఆ నెక్స్ట్ వచ్చేసి గోపాలకృష్ణ విజయవాడ నుంచి, ఎన్ హేమంత్ కుమార్ విజయవాడ వన్ నుంచి, ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఫ్రెండ్స్, మరి మీకోసం ఇంకొక సూపర్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. ఈ పాట పాడిన సింగర్స్, పాట పాడిన గాయకుల పేర్లు, గాయని గాయకుల పేర్లు తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించేయండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో మీరేడు ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఎవరెవరు పంపించేశారు అంటే, కనకరావు పెడ నుంచి తర్వాత ఓకే రాజు యాదవ్ కర్నూలు నుంచి, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి, ఆ తర్వాత గూటం ఆయుష్ ప్రశస్త అండ్ స్మైల్, కానూరు నుంచి తాతారావు, నూనె నుండి శోభారాణి, రంగారావు సాగర్ చాందిని, అవినాష్ రియాన్స్ అండ్ రుత్విక, భాస్కర్ పెడన్ నుంచి, గోపాలకృష్ణ యనమల కుదురు విజయవాడ నుంచి, ఆ తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, అబ్దుల్ హుస్సేన్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి, ఎం మురారి, యశోద, జానకి, రాజు, ఆ తర్వాత మహమ్మద్ ఇనాయతుల భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుంచి, ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి, మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు, ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహభాను జైనుద్దీన్, అనంతపురం నుంచి అనురాధ, నెక్స్ట్ వచ్చేసి పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి, నెక్స్ట్ గణేష్ రాజు శ్రీవాస్త కోనాపూర్ నుంచి, శ్రావ్యశ్రీ అరుణ రాజలక్ష్మి జ్యోత్స్న మునీస కావ్య కార్తిక్ నరేష్ శ్రీనివాస్ అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి, పెడన్ జోగానందరావు నుంచి అప్పలరాజు, నెక్స్ట్ వచ్చేసి కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు అండ్ గంగా భవాని, ఎన్ హేమంత్ కుమార్ విజయవాడ వారి నుంచి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం కూడా 7:50 కావస్తుంది. ఓకే, ఈ సాంగ్ నేను ప్లే చేస్తాను. ఇప్పుడు నేను వినిపించబోయే పాట మూవీ పేరు అవసరం లేదు, కానీ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్, సినిమా దర్శకుడు, సంగీత దర్శకుడు, వీళ్ళ పేర్లు తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ SMS పంపించండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసాలో, మీరేడో ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు కనకారావు పెడన్ నుంచి. ఓకే, కానూరు నుంచి తాతారావు, ఆ తర్వాత గూటం ఐషు ప్రశాంత స్మైలీ వైరా నుంచి, పెడన్ జోగానందరావు కాలు నుంచి, అప్పలరాజు, తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, పాలెంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రాజు యాదవ్ అండ్ ఓంకార్ భాస్కర్ పెడన్ నుంచి, ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహభాను జైనుద్దీన్, అనంతపూర్ నుంచి అనురాధ, నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద జానకిరాజు, మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు అండ్ గంగాభవాని, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి, నెక్స్ట్ వచ్చేసి ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి, ఓకే ఎన్ హేమంత్ కుమార్ విజయవాడ 1 నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా భావనపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, నెక్స్ట్ వచ్చేసి శ్రావ్యశ్రీ బడ్డి అరుణ సాహితీ జ్యోత్స్న మునీస కావ్య కార్తిక్ అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి. ఓకే ఓకే, అప్పుడే వచ్చింది ఇంకొకటి. గణేష్ రాజు శ్రీవాస్త కోనాపూర్ నుంచి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, మరి స్టూడియోలో టైం కూడా 7:55 అయిపోయింది కాబట్టి మనం ఈ సాంగ్ వేస్తూ ఈనాటి మనసును మనసైనకు సైనింగ్ అప్ చెప్పేసేద్దాం.

0: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
2: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. తెలుగు చలనచిత్ర నిర్మాత, సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్బి చౌదరి ఈ సాయంత్రం ఉదయపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆర్బి చౌదరి మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నాబార్డ్ క్రెడిట్ ప్లాన్ స్టేట్ ఫోకస్ పేపర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆవిష్కరించారు. 450 లక్షల మెట్రిక్ టన్నుల హార్టికల్చర్ ఉత్పత్తులు రాష్ట్రం సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు, రాష్ట్రంలో హార్టికల్చర్ను ప్రోత్సహించాలనే ప్రభుత్వ ఆలోచనకు మద్దతుగా బ్యాంకులు, నాబార్డు ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. పిడుగురాళ్ల బోధనాసుపత్రిలో ఈ నెల 20 నుంచి ఓపీడీ సేవలు ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ ప్రవేశాలకు అనుగుణంగా పూర్తి చేయాల్సిన వివిధ భవనాల నిర్మాణ పనులను మరింత వేగపరిచి ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. విజయనగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో 5వ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. అనపర్తిలో డీఎస్పీ మరియు ఆర్డీఓ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వినతి పత్రం సమర్పించారు. పెండింగ్లో ఉన్న అభివృద్ది పనులను వేగవంతం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సేవలు అందించాలని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు మున్సిపల్ అధికారులకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 65 మంది లబ్ధిదారులకు 70,40,483 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ఈరోజు అందించారు. గ్రామ పంచాయతీలలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లించేవారికి ప్రభుత్వం 5% రాయితీ ప్రకటించిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, కౌమార దశలో చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువు మరియు క్రీడలపై దృష్టి పెట్టాలని రాష్ట ఈగల్ చీఫ్ ఏకే రవికృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే పిల్లులపై కేసులు నమోదు చేస్తామని, రికార్డులు సరిగా లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ హెచ్చరించారు. రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ 2026 సంవత్సరానికి వేతనంతో కూడిన ఇంటర్న్షిప్ కార్యక్రమం కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఇంజనీరింగ్లో విద్యార్థులు, ముఖ్యంగా చివరి సంవత్సరం బీఏ, బీటెక్ లేదా ఎంఈ, ఎంటెక్ చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐపీఎల్ 2026లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం ఢిల్లీ 6 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది. వివేక్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఇంక ఇట్లా 8 o'clock దాటి 3 minutes 30 seconds కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, మరి మనందరూ వచ్చేసాం డ్యూయట్ డ్యూయట్ ఫిల్మీ డ్యూయట్స్ ఎంజాయ్ చేయడానికి. నేనైతే మీరు మెచ్చే డ్యూయట్స్తో రెడీగా ఉన్నాను, ఆస్వాదించడానికి మీరు రెడీనే కదా. మరి స్టార్ట్ చేస్తుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్తో. ఐ మనోహరుడు చిత్రానికి సిద్ శ్రీరామ్, ఇషారాత్ పాడిన పాట, సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరు విన్న ఈ పాట అపరిచితుడు చిత్రానికి కెజేఎస్ దాస్ హరిణి పాడింది. తర్వాత మౌనమేళనొయ్యి చిత్రానికి రమణ గోగుల ప్రియా పాడిన పాట, సాహిత్యం వేటూరి, సంగీతం రమణ గోగుల.

ఆడవారి మాటలకు అద్దాలే వేర్లే చిత్రానికి హరిచరణ్, జిన్నీ, మాతంగి భార్గవి పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి సంగీతం యువన్ శంకర్ రాజా.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలకు సంబంధించి కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. భారత్ జమైకాల మధ్య భాగస్వామ్యంలో అభివృద్ది శాఖ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సూత్రం కింద సమ్మిళిత అభివృద్దికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉద్ఘాటించారు. దేశంలో బలమైన పరిశోధన, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సాంకేతికతలపై దృష్టి సారిస్తూ 1.52 లక్షల కోట్ల రూపాయల విలువైన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. వీటిలో ప్రధానంగా గుజరాత్లో 1,570 కోట్ల రూపాయల విలువైన నౌకా మరమ్మత్తు కేంద్రం, చెరకు ధరలో గణనీయమైన ప్రయోజనాలు, పత్తి ఉత్పాదకతను పెంచడం వంటి అంశాలు ఉన్నాయి. కేబినెట్ సమావేశ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ పత్తి రంగంలోని సమస్యలను పరిష్కరించడానికి 5,659 కోట్ల రూపాయల కేటాయింపుతో కపాస్ క్రాంతి పేరుతో పత్తి ఉత్పాదకత మిషన్కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం ద్వారా సుమారు 32 లక్షల మంది పత్తి రైతులు లబ్ది పొందుతారని, 2030-31 నాటికి పత్తి ఉత్పత్తి 498 లక్షల బ్యాళ్లకు పెరుగుతుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: किसानों के लिए जो कॉटन का मिशन है जिसमें प्रोडक्टिविटी भी बढ़ाना, क्वालिटी भी बढ़ाना और टोटल प्रोडक्शन भी बढ़ाना, आज कैबिनेट ने जो अप्रूव किया वो करीब करीब 32 लाख किसान जो हमारे कपास उगाते हैं देश में उनके लिए बहुत ही एक क्रांतिकारी कदम होगा. नाम इसका कपास क्रांति रखा गया है. कपास हिंदी में कॉटन को बोलते हैं. अभी भारत करीब विश्व का सेकेंड लार्जेस्ट कॉटन प्रोड्यूसर है. 297 लाख बेल्स प्रोडक्शन. लेकिन जो डिमांड है, क्योंकि भारत में टेक्सटाइल गारमेंट इसकी इंडस्ट्री తేజీ సే బడ్ రహీ హై.
0: భారత్ జమైకాల మధ్య భాగస్వామ్యంలో అభివృద్ది సహకారం కీలకమైన అంశమని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. జమైకా విదేశాంగ మంత్రి కామినా జాన్సన్ స్మిత్ ఇతర కేబినెట్ సభ్యులతో ఈరోజు సమావేశమైన అనంతరం ఆయన పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఈ చర్చలు ద్వైపాక్షిక సంబంధాలలోని అన్ని అంశాలకు సంబంధించి జరిగాయని చెప్పారు. సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి గల నూతన మార్గాలను గుర్తించాయని అన్నారు. డిజిటల్ పరివర్తన, సాంస్కృతిక మార్పిడి, క్రీడలు, డిజిటల్ చెల్లింపులు వంటి రంగాలలో ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందాల అమలుపై ఇరు దేశాలు చర్చించాయన్నారు. అలాగే పలు ముఖ్యమైన ఒప్పందాలపై రెండు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారని జైశంకర్ పేర్కొంటూ,
2: Gamut of India-Jamaica relations, we identified new avenues for further strengthening our partnership. Development cooperation remains a very important pillar of our partnership. In this context, I was very pleased to note the successful completion and handover in March 2026 of the Improving Rural Livelihoods Project in Kitson Town, implemented with the assistance of India to the tune of US$1 million under the India-UN Development Partnership Fund.
0: సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సూత్రం కింద సమ్మిళిత అభివృద్దికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఉద్ఘాటించారు. ఆరోగ్య సంరక్షణపై భారత్ జపాన్ దేశాల 3వ సంయుక్త కమిటీ న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన సమావేశానికి జేపీ నడ్డా, జపాన్ ఆరోగ్య సంరక్షణ విధాన శాఖ మంత్రి కిమీ ఒనోడాలు సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్య రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి, కొత్త భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి ఇరు దేశాలు నిబద్ధతతో ఉన్నాయని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఈ సమావేశం ఒక కీలక వేదికగా ఉపయోగపడుతుందని జేపీ నడ్డా స్పష్టం చేశారు. వియత్నాం అధ్యక్షుడు టో లామ్ భారత్లో అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఆయనకు

0: స్వాగతం పలికారు. అంతకుముందు చోలామ్ బీహార్లోని బోధ్గయాను సందర్శించి మహాబోధి ఆలయంలో ప్రార్థనలు నిర్వహించారు. వియత్నాం మఠాన్ని కూడా సందర్శించి మత సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా టోలామ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో విస్తృత చర్చలు జరుపుతారు. అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా ఆయన సమావేశమవుతారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. యుఏఈలోని ఫుజైరా పెట్రోలియం ఇండస్ట్రీస్ జోన్పై జరిగిన డ్రోన్ దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ నిన్న జరిపిన డ్రోన్ దాడిలో యుఏఈలోని ఫుజైరా పెట్రోలియం ఇండస్ట్రీస్ జోన్లో అగ్ని ప్రమాదం సంభవించి ముగ్గురు భారత పౌరులు గాయపడ్డారు. ఈ దాడిపై ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, పౌరులను మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. యుఏఈకి భారత్ బలంగా సంఘీభావం తెలుపుతుందని, చర్చలు దౌత్యం ద్వారా అన్ని సమస్యల శాంతియుత పరిష్కారానికి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఆవిష్కరణల ఆధారిత ఫలితాలను అందించేందుకు దేశ పరిశోధన పర్యావరణ వ్యవస్థను మార్చవలసి ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఐఐటి మద్రాస్ టెక్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, దేశంలో బలమైన పరిశోధన ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పరిశోధనల ఫలితాలు థీసిస్ల ప్రచురణలకే పరిమితం కాకూడదని, సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఆవిష్కరణలకు దోహదపడాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వివిధ కార్యక్రమాల ద్వారా పరిశ్రమలు, అంకుర సంస్థలు, విద్యా సంస్థలకు మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: Today with the leadership of Prime Minister Modi, government is committed to create a new ecosystem in research sector. Gone are the days where institutions will only be specific to teaching. Now priority has changed. There is a societal consensus. Institution must. Research should not be limited up to PhD thesis, citation, paper publication. Research must lead to innovation.
0: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రవీంద్రనాథ్ ఠాగోర్ జయంతి రోజైన ఈ నెల 9న కొత్త మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. కాగా కేరళంలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 102 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ శాసనసభ పక్ష సమావేశం అనంతరం మంత్రివర్గ ఏర్పాటు కోసం గవర్నర్ను సంప్రదించనుంది. ఢిల్లీ నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు వచ్చిన తరువాతే శాసనసభ పక్ష సమావేశం జరుగుతుందని యుడిఎఫ్ వర్గాలు తెలిపాయి. భారత రక్షణ మంత్రిత్వ శాఖ 5 గ్రౌండ్ బేస్డ్ మొబైల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కొనుగోలుకు సంబంధించి హైదరాబాద్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియన్ ఇండిజినస్లీ డిజైన్డ్, డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ విభాగం కింద న్యూఢిల్లీలో ఈరోజు రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో 1,400 కోట్ల రూపాయల ఒప్పందంపై సంతకాలు చేసినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కనీసం 72% స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యే ఈ వ్యవస్థ భారత సైనిక విభాగాలను ఆధునీకరించడంతో పాటు దేశీయ రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తుందని పేర్కొంది. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, జపాన్ ప్రతినిధుల సభ సభ్యుడు లిబరల్ డెమోక్రటిక్ పార్టీ చైర్పర్సన్ తకాయుకి కొబాయాషితో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, సురక్షితమైన సుస్థిరమైన ఇంధన భవిష్యత్ కోసం సహకారాన్ని పెంపొందించడం, నౌకా నిర్మాణ రంగంలో సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించడం వంటి అంశాలపై చర్చలు జరిపినట్టు కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలకు సంబంధించి కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. భారత్ జమైకాల మధ్య భాగస్వామ్యంలో అభివృద్ది సహకారం కీలక అంశమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సూత్రం కింద సమ్మిళిత అభివృద్దికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉద్ఘాటించారు. దేశంలో బలమైన పరిశోధన

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు డ్యూయట్ డ్యూయట్ ఫిల్మ్ డ్యూయట్స్ లో మీరు డిఫరెంట్ జానీతో. తర్వాత వినబోతున్న పాట ఆర్యా 2 చిత్రానికి కునాల్ గంజన్వాలా మేఘా పాడింది, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: యా ఫ్రెండ్స్ మస్ట్ టుడే టైం ఎగ్జాక్ట్లీ 9 o'clock అయిపోయింది. ఇంతటితో ఈనాటి డ్యూ డేట్ ఫిల్మ్ డ్యూట్స్ సెండింగ్ అప్ చెప్పేసేద్దాం. మరి మనందరం ఎంటర్ అయిపోదాం మధుర స్వరాలు ఎంజాయ్ చేయడానికి. నేనైతే మీరు మెచ్చే మధుర స్వరాలతో రెడీగా ఉన్నాను ఆస్వాదించడానికి. మీరు రెడీనే కదా, మరి స్టార్ట్ చేసేద్దాం ఒక బ్యూటిఫుల్ నెంబర్తో.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: జీవితంలో మరుపు రాని మర్చిపోలేని ఘట్టం, ఆ అద్భుతమైన సమయం ఆసన్నమైంది. రెండు మనసుల కలయిక, రెండు కుటుంబాల అనుబంధం, జీవితాంతం తోడుంటానని చెప్పే ఆ పవిత్రమైన బంధం ముడిపడివేళ. అందాల మానులో అద్భుతమైన వనంలో ఇద్దరు ప్రాణాలు ఒకటయ్యే వేళ. ఆచార్య ఆత్రేయ కళ నుండి జాలువారిన ఆణిముత్యం ఎస్బి బాలుగళ నుండి మీకోసం.

వికట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులు, ఆ అద్భుత వనంలో

తలపుల వేగాన వచ్చాయి కాంకలమ్మ.

నింగిలో వెన్నెల, నేలపై పున్నమి కలిస్తే ఎలా ఉంటుందో ఓ ఇద్దరు ప్రేమికుల కళ్ళు కలిసినప్పుడు కూడా అదే అనుభూతి ఉంటుంది. కన్నులలో దాగున్న మౌనం కవితల మారినప్పుడు, హృదయంలోని ప్రేమ పూలవానలా కురిసినప్పుడు వచ్చే తీయని రాగం ఈ పాట. ఎంతకాలమైనా కొత్తగానే వినిపించే ఒక ప్రేమ కావ్యం ఇది. బాలుగారు సుశీలమ్మ గళం నుండి అద్భుతమైన గీతం.

0: ఏంటబ్బా ఫ్లోని డిస్టర్బ్ చేస్తావు? చూడు, ఆట మాట పాట కలిసి నా మనసులో విరిసెను ఒక అందాల పూతోట.
1: అచ్చా, ఈ టాలెంట్ ఏదో వన్డే ఆర్జేగా మైక్ ఆన్ చేసి చెప్పు.
0: అవునా, ఎప్పుడు ఎక్కడ?
1: 30 సంవత్సరాల్లోపు యువతి యువకులకి గోల్డెన్ ఛాన్స్.
0: వావ్,
1: ఆకాశవాణి 90 వసంతాల చరిత్రలో మీ గొంతుకతో ఒక పేజీ.
0: అంటే ఇప్పటి వరకు ఆకాశవాణి విన్నాము, ఇక నా వాణిని ఆకాశవాణిలో వినిపించే సమయము అవకాశము వచ్చిందంటావు, అంతేనా? మరి ఎప్పుడు ఎలాగా?
1: సింపుల్, 6వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 30 సంవత్సరాల్లోపు ఉన్న యువతి యువకులకు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే అంశంపై తెలుగులో వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది.
0: మీ కళాన్ని కదిలించండి, మీ గళాన్ని వినిపించండి, గెలిచిన వారికి బహుమతులు అందజేయబడతాయి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మధుర స్వరాల్లో మీరేడు ఫ్రెండ్ జానీతో. ప్రేమలో పడిన ప్రతి ఒక్కరికి ఆ క్షణం అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతమైన క్షణాలను మల్లె జాజిలా అల్లుకుపోయే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. రేవులో నావల నీ జత కోరుకుంటూ ప్రేమలో మౌనాన్ని కూడా ఓ మధుర కావ్యంలో వేటూరు రాస్తే, దాన్ని ఇళయరాజా సంగీతం తోడైతే ఇంకా ఆ కిక్ వేరే లెవెల్ కదా. ఎస్పి బాలు జానకి గారి స్వరలో మళ్లీ మళ్లీ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: తెల్లని సిరిమెల లాంటి మనసు, 16 ఏళ్ల ప్రాయం, తలుపు కళల్లో కాంతులు చిమ్మే అనటన, నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ మనసును కట్టపడేసే ఎప్పటికీ మర్చిపోలేని ఆ మధుర గీతం ఎస్ జానకి అమృత గాత్రం నుండి, వేటూరు కలం నుండి జాలువన్న అక్షరాలు, చక్రవర్తి గారి సంగీత సారథ్యంలో ఈ పాట అమృతం అనే చెప్పాలి.

0: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
2: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మదర్ స్వరాల్లో మీ రెడీ ఫ్రెండ్ జానీతో. ప్రేమ అనే బంధం ఎప్పుడు, ఎక్కడ, ఎలా చిగురిస్తుందో ఎవరికి తెలియదు. అదో వింత అనుబంధం. ఆ అనుబంధాన్ని, ఆత్మీయతను కవి ఎంతటి కవితాత్మకంగా వర్ణించారో కదా. ప్రేమకు నిర్వచనం చెప్పలేనిది, కానీ అనుభూతి మనసు అర్థం చేసుకుంటుంది. ఆచార్య ఆత్రేయ సాహిత్యానికి ఎంఎస్ విశ్వనాథం స్వరకల్పనలో ఎస్పి బాలుగాత్రం తోడైతే ఇదిగో ఈ మధుర గీతంలో ఉంటుంది.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశంలో చుక్కలన్నీ నేలకు దిగి వచ్చినట్టు చీకటి పడితే చిరునామా తెలియని చిరునవ్వులు, వెన్నెల రేయులు విరిసే ప్రేమభావాలు, మనసు తోచిన మరమల్లె పువ్వు. శ్రీనారాయణ రెడ్డి కాలం నుంచి జాలువారిన మరుపురాని మధుర గీతం.

ఎగిరే గాలిపటం లాంటి యవనం, ఎన్నెన్నో ఆశలతో నిండిన మనసు, గెలవాలనే తపన, ఇవే కదా మనల్ని ముందుకు నడిపించేవి. అసాధ్యం అనుకున్నది ఏదీ లేదు. మన ప్రయత్నం నిజమైతే ఆకాశం కూడా మనకు హద్దు కాదు, అది కూడా తలవంచాల్సిందే.

వెయ్యరా, ఎద్దులు జిత్తులు వెయ్యరా. ఆకాశం నీ హద్దురా.

ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సమస్య ఉంటుంది, కానీ భార్యాభర్తలు దాని ప్రేమ ఆప్యాయతలతో సరిచేసుకోవటమే ఒక పెద్ద ఇది. వారి అనుబంధం, కష్టసుఖాలను పంచుకోవటం, సర్దుబాటు చేసుకోవటం కూడా ఒక ప్రత్యేకత అని చెప్పాలి.

ఆ అనిర్వచనీయమైన అనుభూతికి మాటల్లో చెప్పలేనిది. భావాన్ని సంగీతం ద్వారా వ్యక్తపరుస్తారు. అద్భుతమైన సాహిత్యం, మధురమైన రాగాల కలయికతో మనల్ని అలరించే అపురూపమైన పాట. మనసులోని ప్రేమను అంతర్లీనంగా అత్యంత మధురంగా ఆవిష్కరించిన పాట.

ప్రేమ ఈ పదం వినగానే మనసులో ఏదో తెలియని అనుభూతి. ప్రేమికుల గుండె చప్పుళ్ళ కవుల కలం నుండి జాలువరిన మధురమైన కావ్యంలా, ఇళయరాజా స్వరకల్పనలో ఆత్రేయ సాహిత్యంలో ఎస్పి బాలుగళం నుండి చిరస్థాయిగా మిగిలిపోయిన ప్రేమగీతం ఇది.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం 10 గంటలకు వస్తుంది. మరి ఇంతటితో ఈనాటి మధుర స్వరాలకు సైనింగ్ అప్ చెప్పేసేద్దాం. మరి స్టార్ట్ చేసేద్దాం వినిపించిన రాగాలే. మరి వినిపించిన రాగాల్లో మీకోసం వచ్చేస్తుంది ముందుగా మల్లేశ్వరి చిత్రానికి ఘంటసాల పి భానుమతి పాడిన పాట, సాహిత్యం దేవులపల్లి.

0: అమృత
1: ఏంటబ్బా ఫ్లోని డిస్టర్బ్ చేస్తావు? చూడు, ఆట మాట పాట కలిసి నా మనసులో విరిసిన ఒక అందాల పూతోట.
0: అచ్చా, ఈ టాలెంట్ ఏదో వన్డే ఆర్జేగా మైక్ ఆన్ చేసి చెప్పు.
1: అవునా, ఎప్పుడు ఎక్కడ?
0: 30 సంవత్సరాల్లోపు యువతి యువకులకి గోల్డెన్ ఛాన్స్.
1: వావ్,
0: ఆకాశవాణి 90 వసంతాల చరిత్రలో మీ గొంతుకతో ఒక పేజీ.
1: అంటే ఇప్పటి వరకు ఆకాశవాణి విన్నాము, ఇక నా వాణిని ఆకాశవాణిలో వినిపించే సమయము అవకాశము వచ్చిందంటావు, అంతేనా? మరి ఎప్పుడు ఎలాగా?
0: సింపుల్, 6వ తేదీ బుధవారం 10:00 AM ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 30 సంవత్సరాల్లోపు ఉన్న యువతి యువకులకు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే అంశంపై తెలుగులో వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది.
1: మీ కళాన్ని కదిలించండి, మీ గళాన్ని వినిపించండి,
0: గెలిచిన వారికి బహుమతులు అందజేయబడతాయి.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
3: ఇద్దరు మిత్రులు చిత్రానికి ఘంటసాల పీసుసుల పైన పాట, ఆరుద్ర సాహిత్యానికి సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: せるぞ。
1: ఆత్మబలం చిత్రానికి ఘంటసాల పిసూసుల పైన పాట ఆత్రేయ సాహిత్యం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఇంటి దొంగలు చిత్రానికి ఘంటసాల పాడిన పాట, సాహిత్యం కోసరాజు.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: అనార్కలి చిత్రానికి ఘంటసాల చిక్కిబాయిన పాట, సముద్రాల సీనియర్ సాహిత్యం.

ఏకమైన పుదు మాటల పని ఏమున్నది, పూపులు రెండు ఏకమైన పుదు మాటల పని ఏమున్నది, పూల తెప్పపై జోరు జోరుగా తేలిపోతే హాయున్నది.

అవే కళ్ళు చిత్రానికి ఘంటసాల పిఠాపురం పాడిన పాట, సాహిత్యం కొసరాజు, సంగీతం వేదాం.

చీకట్లో చూసిందేదో ఓలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో. హటకే హటకే హటకే హరి బతి.

జై జవాన్ చిత్రానికి ఘంటసాల పిసూసుల పాడిన పాట, సాహిత్యం శ్రీశ్రీ.

0: బెదరు నిందుకు
1: ఎదో ఎదో తకిలిగింత కలిగినందుకు
0: పదే పదే కన్నులివే బెదరు నిందుకు

0: పెట్టుకో.
1: ఏదో ఏదో తకిలి గిల్త కలిగినందుకు.
2: యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం 11 గంటలకు కావస్తుంది. ఇంతటితో ఈనాటి వినిపించిన రాగలిగే సైనిక చెప్పేసేద్దాం. మరి కొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు, అనంతరం ఇంగ్లీష్లో వార్తలు డైలీ నుంచి రిలే వింటారు.

Thank you.

Thank you.

ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ టివి శంకర నారాయణన్ గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీ తిరుప్పార్ కడల్ వీరరాఘవన్, వయలిన్ శ్రీ రాజశేఖర్, మృదంగం.